ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1847, వైశాఖ మాసం 22వ రోజు, క్రీస్తు శక 2026 సంవత్సరం, మే నెల 12వ తేదీ మంగళవారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. సమయం సరిగ్గా 5:59:37 ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం డిరిలే.

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇతి శ్రీ బుధ కౌశిక ముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం.

ఇంతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో ఆంజనేయ స్తుతి విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు. విజయవాడ కేంద్ర డిరిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అస్సాంలో జరిగే హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అస్సాం రాష్ట రాజధాని గౌహటీకి చేరుకున్నారు. ఈ ఉదయం 10 గంటలకు గౌహటీలో జరగనున్న హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి చేరుకోనున్నారని అధికారులు తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: ఈనాడు ప్రైవేట్ సెక్టర్ లో ఉండే కళాశాలల కంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలు అద్భుతమైన విద్యను అందిస్తున్నాయని, ఈ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలబడాలనేది నా ఆకాంక్ష. మరి దానికి కావలసిన నిధులను 26,674 కోట్లు 8.22% రాష్ట్ర బడ్జెట్ లో విద్యాశాఖకు నిధులను కేటాయించడం ద్వారా ఏ మాత్రం నిధుల

0: లోపం లేకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా వీటిని పెంచుకుంటూ వెళ్తాం.
1: కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై కాజా టోల్గేట్ సమీపంలోని పశ్చిమ బైపాస్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై పల్నాడు జిల్లా అభివృద్దికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిడుగురాళ్ల శావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టుకు రైల్వే లైన్ నిర్మించాలని, నడకుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో వందే భారత్ రైలుకు హాల్ట్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్టంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు 2027 జూన్ నాటికి పూర్తవుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని బృందం నిన్న సమావేశమై పోలవరం ప్రాజెక్టు పురోగతిపై చర్చించింది. ఆ వివరాలను మంత్రి పాత్రికేయులకు వెల్లడించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారాల నిధులను సకాలంలో విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని రామనాయుడు వివరిస్తూ,
2: ఒక మంచి డేట్ టు టైమ్ తీసుకుని ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టుని 2027 జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు, జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, పిఎం కేఎస్వై ఏదైతే ఉందో 3R సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివలసింది కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.
1: ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్షలు రెండు విడతలుగా ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ట ఉన్నత విద్యామండలి తెలిపింది. రాష్ట వ్యాప్తంగా 48 పట్టణాల్లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ విడత పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు నేత కార్మికులకు సహకారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి వారికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. చేనేత సహకార సంఘాలకు కేటాయించిన నిధులను త్వరలో విడుదల చేస్తామని ఈ సందర్భంగా మంత్రి సవిత తెలియజేస్తూ,
3: ఆఫ్కోలో ఈ మధ్యలో చేసిన ప్రొక్యూర్మెంట్ ది ఏమైనా అరియర్స్ ఉంటే మీరు అన్ని రాసివ్వండి, ఖచ్చితంగా దాన్ని కూడా మరి ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేపిస్తాం. లెవరి కూడా మేము కొంటాం, అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీరు మాకు కూడా పెట్టండి, మీ దగ్గర ఏముంది, మేము కూడా ఆర్డర్ ఏమన్నా ఉన్నా కూడా లెవరి ఆర్డర్ కూడా ఇంకా ఏం కావాలి మాకు అనేది కూడా మేము దాంట్లో కూడా షేర్ చేస్తాం. మరి యాన్ సబ్సిడీ విషయము, జిఎస్టీ విషయము దగ్గరలో మీకు శుభవార్త వింటారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.
1: సమాజంలో వైద్య సేవలకు ప్రతిరూపంగా నిలుస్తున్న నర్సులు అందజేస్తున్న సేవలను స్మరించుకుంటూ ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వైద్య సేవలకు తన జీవితాన్ని అంకితం చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. 1820వ సంవత్సరం మే 12వ తేదీన ఇటలీలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854వ సంవత్సరంలో సంభవించిన క్రిమియన్ యుద్దంలో గాయపడిన సైనికులకు వైద్య సేవలు అందించారు. రాత్రి సమయాలలో కూడా గాయపడ్డ సైనికులకు నూనె దీపం సహాయంతో వైద్య సేవలు అందించడంతో ఆమెకు లేడీ విత్ ల్యాంప్ అని పేరు వచ్చింది. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 5 గురికి 2025 సంవత్సరానికి గాను ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈరోజు గుంటూరులో నిర్వహిస్తున్న కార్యక్రమంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ సత్యకుమార్ యాదవ్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. నెల్లూరుకి చెందిన బి వనజకుమారి, విజయనగరానికి చెందిన సిఆర్ శంషేర్, మచిలీపట్నానికి చెందిన కె సుగంతి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్ చిన్నమ్మి, అనంతపురం జిల్లాకు చెందిన కె సావిత్రులను పరిశోధన, బోధన, రోగుల సేవలు వంటి విభాగాల్లో విశేష ప్రతిభ కనపరిచినందుకు

0: ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని లోక్ భవన్లో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక సభకు హాజరు కావాలని గవర్నర్ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, బాధ్యత గల పౌరులుగా ఎదగాలని సామూహిక ప్రతిజ్ఞ చేయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా గతంలో సూచించారు. గవర్నర్ సూచనల మేరకు సభ నిర్వహించి విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్టంలోని కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వర్ష సూచనలు ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కూడా ఉంటుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అస్సాంలో జరిగే హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీసెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఎఫ్ఎం అండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు. ఏడు గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య అమృతం శీర్షికన దంత వ్యాధులు కారణాలు నివారణ ఈ అంశంపై దంత వైద్య నిపుణులు డాక్టర్ బుక్కా తరుణ్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. 8 గంటలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇందులో ఎండి రామనాథన్ గారి కర్ణాటక గాత్ర సంగీతం వినవచ్చు. 8:15 ఆంగ్లంల వార్తలు. 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు. 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. 10:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కింద నుండి రిలీవ్ అవుతాయి. 12:30 తెలుగులో వార్తలు. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కింద నుండి. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కింద రిలీవ్ అవుతాయి. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కింద రిలీవ్ అవుతాయి.

సాయంత్రం 5 గంటలకు చిత్రసీమలో తెలుగు సినీగీతాలు వినవచ్చు. 6 గంటలకు దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రండి. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం.

7 గంటలకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కింద రండి, 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమం, 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ హైదరాబాద్ కింద రిలీ అవుతుంది, రాత్రి 8 గంటలకు మనోరంజని, శ్రోతలు ఉత్తరాలు ఇంకా వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం, రాత్రి 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్.

శ్రోతల ఉత్తరాలు ఇంకా వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. రాత్రి 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం అండి. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10 గంటల నుంచి ప్రసార సమాప్తి వరకు అంటే 11 గంటల వరకు మాతృగీతాలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7 గంటలకు వస్తోంది. మరుకు దక్షిణాల్లో జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం అండి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక మనకు అందిస్తారు శ్రీ జి సాయన్న.
1: ఆదివాసీలను ఆధునిక సమాజంతో మమేకం చేస్తూ వారిలో చైతన్యం నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ ప్రోగ్రాంను ప్రారంభించింది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఉట్నూరులో ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించగా సుమారు 250 మంది ఆదివాసీలు హైదరాబాద్లోని చారిత్రక విద్యా ప్రదేశాలను సందర్శించారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని మంత్రి తెలిపారు. ఇది ఆదివాసీల సాంస్కృతిక అవగాహనకు, విద్యాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. చిన్నతనం నుంచే రహదారి నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదిలాబాద్ లో జరిగిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలను ప్రత్యక్షంగా వివరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాణాలు కాపాడే రహవీర్ అవార్డు ద్వారా నగదు బహుమతి ఇస్తున్నట్లు పేర్కొంటూ హెల్మెట్ ధరించడం, సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించారు. రహదారి భద్రతను పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని, దీని ద్వారా బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దవచ్చని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతలోని కీలక అంశాలను వివరించారు. ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని అగ్ని ప్రమాదాలపై అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదం సంభవించినప్పుడు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలు, నివారణోపాయాల గురించి ప్రజలకు వివరించే ఉద్దేశంతో ఈ ప్రచురణలను రూపొందించినట్లు తెలిపారు. బాలల రక్షణ, వారి ఉజ్వల భవిష్యత్తు ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా సంక్షేమాధికారి మిల్కా పేర్కొన్నారు. గురుకుల విద్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా సంక్షేమాధికారి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. టీనేజ్ గర్భాలు, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని, విద్యార్థుల కోసం పాఠశాలల్లో ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మత్తు పదార్థాల సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ ఆపదలో ఉన్న బాలలు 1098 చైల్డ్ హెల్ప్ లైన్ ను సంప్రదించాలని కోరారు. సమాజ మార్పులో విద్యార్థుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా వివరించారు. దేశాభివృద్ధికి కీలకమైన జనగణనలో భాగంగా సెల్ఫ్ ఎనిమరేషన్ విధానాన్ని జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా కోరారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు వెబ్ పోర్టల్

0: లేదా మొబైల్ యాప్ ద్వారా పౌరులు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దీనివల్ల సమయం ఆదా అవడమే కాకుండా సమాచారంలో తప్పులు దొరికే అవకాశం ఉండదన్నారు. నమోదు పూర్తయిన తర్వాత వచ్చే క్యూఆర్ కోడ్ను గణన అధికారికి చూపిస్తే సరిపోతుందని, ఈ సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు ఈ గణాంకాలు ప్రాధాన్యత వహిస్తాయని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన సమాచారం అందించి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పంట కోతల అనంతరం మిగిలే అవశేషాలను తగులబెట్టకుండా శాస్త్రీయ పద్ధతుల్లో భూమిలో కలియ దున్నడం ద్వారా భూసారాన్ని కాపాడాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీధరస్వామి రైతులకు సూచించారు. వ్యర్థాలను కాల్చడం వల్ల హానికర వాయువులు విడుదలై వాయు కాలుష్యం పెరగడమే కాకుండా భూమిలోని కీలక పోషకాలు, మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తాయని హెచ్చరించారు. దీనివల్ల సాగు ఖర్చులు పెరిగి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు. దీనికి బదులుగా రోటవేటర్ ద్వారా వ్యర్థాలను ఎరువుగా మార్చాలని, కంపోస్టు తయారీ లేదా మల్చింగ్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించి పర్యావరణాన్ని, నేల ఆరోగ్యాన్ని సంరక్షించాలని ఆయన కోరారు. ఇది దీర్ఘకాలంలో రైతులకు ఆర్థికంగా మేలు చేస్తుందని వివరించారు. విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా ఇన్ఛార్జి విద్యాశాఖాధికారి రాజేశ్వర్ ఆకాంక్షించారు. ఆదిలాబాద్లోని బంగారిగూడ కస్తూర్బా పాఠశాలలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఖగోళ అంతరిక్ష ప్రయోగశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ, కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక పద్ధతుల్లో నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో జిజ్ఞాస పెరుగుతుందని తెలిపారు. ఒకప్పుడు ప్లానిటోరియంలో మాత్రమే ఉండే ఇలాంటి సౌకర్యాలు నేడు పాఠశాల స్థాయిలోనే అందుబాటులోకి రావడం గొప్ప పరిణామమని కొనియాడారు. ఈ ల్యాబ్లోని పరికరాలను సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
1: ఇంతవరకు ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. నివేదిక మనకు అందించారు శ్రీ జి సాయన్న. జిల్లా సమగ్ర సంపూర్ణ నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పశ్చిమాసియా సంక్షోభం దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఆహార ధాన్యాల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ని 3 తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఈ దశాబ్దంలో అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ నేపథ్యంలో జాతీయ వనరులపై పడే భారాన్ని తగ్గించేందుకు పౌరులందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వడోదరాలో సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, ఈ పరిస్థితులు దేశ ప్రజలపై వీలైనంత తక్కువ ప్రభావాన్ని చూపేలాగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ తరుణంలో మనమందరం కలిసికట్టుగా మన విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉందని, దేశ వనరులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి చిన్న పెద్ద ప్రయత్నం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఖర్చయ్యే వ్యక్తిగత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
3: दुनिया लगातार अस्थिर परिस्थितियों से गुजर रही, पहले कोरोना का संकट, फिर वैश्विक आर्थिक चुनौतियां और अब पश्चिम एशिया में बढ़ता तनाव. अगर कोरोना महामारी इस सदी का सबसे बड़ा संकट थी तो पश्चिम एशिया में युद्ध से बनी परिस्थितियां इस दशक के बड़े संकटों में से एक है. ऐसे समय में देश को जन भागीदारी की शक्ति की बहुत बड़ी आवश्यकता. आज जरूरत है कि हम सब मिलकर अपना दायित्व निभाएं, देश के संसाधनों पर पड़ने वाले बोझ को कम करें.
2: వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చడమే ప్రస్తుత అవసరమని మోదీ స్పష్టం చేశారు. విదేశీ వస్తువుల స్థానంలో స్థానిక ఉత్పత్తులను ఆదరించడం ద్వారా మన గ్రామాల్లోని, నగరాల్లోని, దేశంలోని పారిశ్రామికవేత్తలను బలోపేతం చేయగలుగుతామని ఆయన అన్నారు. గత దశాబ్దాల్లో దేశం యుద్ధం లేదా మరేదైనా పెద్ద సంక్షోభం ఎదుర్కొన్నప్పుడల్లా ప్రభుత్వ విజ్ఞప్తికి

0: అందించి ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించారని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక అంశాలపై ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారం గురించి చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజా సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపై కూడా నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు చర్చలు జరుపుతారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటీలో అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నగరంలోని ఖానాపాడ ఏరియాలో ఉన్న వెటర్నరీ కాలేజ్ ప్లేగ్రౌండ్లో జరిగే కార్యక్రమంలో అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేస్తారు. ముఖ్యమంత్రితో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి 2 అస్సాం గణ పరిషత్, బీపీఎఫ్ పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 4 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా 2వ సారి కాగా, అస్సాంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఇది వరుసగా 3వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. భారతీయ జనతా పార్టీ, అస్సాం గణ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్లతో కూడిన ఎన్డీఏ కూటమి 126 స్థానాలున్న అసెంబ్లీలో 102 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు లోక్ నివాస్లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మొదలైన వారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోల్ డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వంట అవసరాల కోసం ఎల్పీజీ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిన్న న్యూఢిల్లీలో పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఎల్పీజీ డిస్టిబ్యూటర్షిప్ల వద్ద ఎక్కడ స్టాక్ అయిపోయినట్లు నివేదికలు అందలేదని చెప్పారు. గత 3 రోజుల్లో 1,14,00,000 సిలిండర్ల బుకింగ్ల కాను 1,26,00,000 కంటే ఎక్కువ ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసినట్లు ఆమె వివరించారు. పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణా, కార్ పూలింగ్ ప్రోత్సహించాలని ప్రధానమంత్రి చేసిన విన్నపాన్ని ఆమె ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
1: माननीय प्रधानमंत्री जी ने देश के सभी लोगों से आग्रह किया है कि पेट्रोल और डीजल की खपत कम करें, जहां भी संभव हो मेट्रो और सार्वजनिक परिवहन का उपयोग करें, कार पूलिंग का विकल्प चुनें, रेलवे एज अ मोड ऑफ ट्रांसपोर्टेशन फॉर गुड्स को प्रेफर करें और जहां भी संभव हो इलेक्ट्रिक वाहनों का उपयोग बढ़ाएं.
0: రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, 2026 ఖరీఫ్ సీజన్కు సంబంధించి దేశంలో ఎరువుల నిల్వలు 51% పైగా ఉన్నాయని, సంక్షోభం తర్వాత కూడా ఎరువుల దేశీయ ఉత్పత్తి దిగుమతులు 76.78% నమోదయ్యాయని చెప్పారు.
2: For the season of Kharif 2026, the stock is more than 51%. The fertilizer stock is comfortable and the MRP of major fertilizer remains very much the same. The domestic production and import of fertilizer after the crisis period has been 76.78 and the imports that have reached our shores is 19.94 LMT. So a total of 97 lakh metric ton of fertilizer has been added to the availability after the crisis situation.
0: దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఆహారం కొరత లేదని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యానికి సైన్స్ ఎక్సలెన్స్, సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి, భారత వైద్య పరిశోధనా మండలి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని చౌహాన్ ఈ సందర్భంగా

0: తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మాజీ అగ్నిమాపక అత్యవసర సేవల శాఖ మంత్రి సుజిత్ బోషును కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ నియామక కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 150 మంది అభ్యర్థులను ఆర్థిక ప్రయోజనాల కోసం సుజిత్ బోషు సిఫార్సు చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. మరోపక్క పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీ కాలాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. భారత నౌకాదళ తదుపరి అధిపతిగా నియమితులైన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సరిహద్దుల అవతల నుంచి ఎదురయ్యే ఎటువంటి దుశ్చర్యలైనా తిప్పికొట్టేందుకు మన దేశం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ హోదాలో ఉన్న ఆయన, భారతదేశం దశాబ్దాలుగా ఉగ్రవాదం వల్ల బాధపడుతోందని, ఇక పైన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరోపక్క ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియా సంక్షోభం, దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్యామృతం శీర్షికన దంతవ్యాధులు కారణాలు నివారణ ఈ అంశంపై దంత వైద్య నిపుణులు డాక్టర్ బుక్క తరణ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
1: శ్రోతలకు నమస్కారము. అందమైన పలువరుస మన ముఖానికి అందాన్ని తెప్పిస్తుంది. మరి ఆ పలువరుసని అందంగా ఉంచుకోవాలంటే దానికి సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే అనేక వ్యాధులు మన పండ్లకి చేరి చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అసలు ఈ దంతాలు అనేవి ఎందుకు ఆరోగ్యంగా ఉంచుకోవాలి, దీనికి సంబంధించి ఎటువంటి వ్యాధులు వస్తాయి, వాటిని మనము నివారణ ఏ విధంగా చేసుకోవాలి, ఇలాంటి విషయాల మీద మనం తెలుసుకోవడానికి ఈ రోజున మన ఆకాశవాణి వరంగల్ కేంద్రానికి డాక్టర్ తరణ్ బుక్కా గారిని ఆహ్వానించాము. వీరు దంత వైద్య నిపుణులు. మరి వీరిని అడిగి ఈ పంటికి సంబంధించిన అనేక విషయాలు మనం తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ఇప్పుడు ముఖ్యంగా మన శరీరంలో ఈ దంతానికి సంబంధించిన ఆరోగ్యం అనేది ఎందుకు ముఖ్యమైందంటారు?
2: మన పంట చుట్టూ పేరుకునే ఒక పాకుల వల్ల అది మనక మనము శ్రద్ధగా శుభ్రం చేసుకోకపోతే గుండె సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని ఎంతమందికి తెలుసు. పంట చుట్టూ ఉన్న చెత్తని క్లీన్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనది.
1: మరి క్లీన్ చేసుకోవాలంటే ఏం చేయాలి?
2: క్లీన్ ఎలా చేసుకోవాలి? మనం సాధారణంగా ఒక బ్రష్ వాడతాము, దానికో పేస్ట్ వాడతాము. రోజు ఒక రెండు సార్లు, పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి, 2 నుంచి 3 నిమిషాలు బ్రష్ చేస్తే సరిపోతుంది.
1: రోజు బ్రష్ చేసుకుంటే పళ్ళును మనం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అంటారు.
2: మరి
1: ఈ పళ్ళు బ్రష్ చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే హార్డ్ తీసుకుంటారు, తర్వాత మీడియం అని ఉంటాయి, లేకపోతే సాఫ్ట్ అని ఉంటాయి. రకరకాల బ్రష్లు మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి అంటే ఎటువంటి బ్రష్తో మనము ఈ పంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటారు?
2: బ్రష్ అనేది ఎంత మెత్తగా ఉంటే అంత బాగా పనిచేయగలదు. పంటికి చిగురికి మధ్యలో ఉన్న చెత్త కూడా ఈ మెత్తగా ఉన్న బ్రష్ వెళ్ళి నీట్గా క్లీన్ చేయగలదు.

0: ఉండదు. కాబట్టి బ్రష్ అనేది ఎంత మెత్తగా ఉంటే అంత మంచిది.
1: అట్లా ఇప్పుడు సాధారణంగా చాలా మందిలో చూస్తూ ఉంటాము ఈ పిపి పళ్ళు అవుతూ ఉంటాయి, మరి ఇవి కావటానికి అసలు ఎందుకు కారణం అంటారు?
0: అసలు ఈ పిప్పి పళ్ళు అనేవి ఎందుకు అవుతాయి? ముఖ్య కారణం వచ్చేసి చక్కెర పదార్థం. చక్కెర కలిసిన ఏ పదార్థమైనా కానీ, స్వీట్స్ కానీ, అసలు ఈ బేకరీలో దొరికే ప్రతీది చక్కెరతోనే తయారు చేస్తాం మనం. ఈ చక్కెర అనేది మన పంటి మీద అలాగ ఓవర్ నైట్, రాత్రి అంతా అలాగ పంటి మీద ఉండడం వల్ల దాని చుట్టూ క్రిములన్నీ చేరి మన పళ్ళని పుచ్చిలా చేస్తాయి అన్నమాట. కాబట్టి మనం చక్కెర అనేది ఎంత తక్కువ తీసుకుంటే పళ్ళంత సేఫ్గా ఉంటాయి. సరే పోనీ చక్కెర తినడం మానేయమంటారా అంటే మానేయమని చెప్పట్లేదు. చక్కెర రోజంతా చక్కెర తినండి, పర్వాలేదు. పంటి ఆరోగ్యం సంబంధించి చక్కెర తింటే ఏం పర్వాలేదు, కానీ రాత్రి బ్రష్ చేసుకోవడం అనేది అత్యంత అవసరమైనది. పొద్దున బ్రష్ చేసుకోవడం ఎంత అవసరమో రాత్రి కూడా అంతకంటే అవసరమైనది. ఎందుకంటే మనం నిద్రపోబోతున్నాం. చక్కెర అనేది ఏ పరికరాల్లో కానీ మన పంటి మీద ఉండడానికి, రాత్రంతా ఉండడానికి వీల్లేదు.
1: అంటే మీరు అన్నట్టు బ్రష్ చేసుకుంటే పిప్పి పళ్ళు కాకుండా ఉండటానికి అవకాశం ఉంది అంటున్నారు. అట్లా ఇందాక మనం బ్రష్ విషయానికి వచ్చినప్పుడు ఏమిటంటే ఎంత సాఫ్ట్గా ఉన్న బ్రష్ అయితే అంత ఆరోగ్యంగా మంచిది అంటున్నారు. అట్లనే మరి ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలు బ్రష్ చేసేటప్పుడు అంటే ఆ సాఫ్ట్ బ్రష్ తీసుకున్నారనుకోండి, ఇంకా ఏమైనా జాగ్రత్తలు పాటించాలా? పళ్ళని ఎట్లా క్లీన్ చేసుకోవాలంటారు?
0: అసలు ఇప్పుడు బ్రష్ చేయాలి తల్లిదండ్రులు. ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు, అందరికీ డౌట్ ఉంటుంది బాబుకు 6 నెలల నుంచి బ్రష్ చేయాలా, 3 సంవత్సరాలు పళ్ళు వచ్చాక బ్రష్ చేయాలా, లేక 4 సంవత్సరాలు వచ్చాక వాటితోనే బ్రష్ చేయించడం మొదలు పెట్టాలా అని. యాక్చువల్ నిజం ఏంటంటే ఒక్క పన్ను కనిపించడం మొదలైనప్పటి నుంచి దాన్ని బ్రష్ చేయడం మొదలు పెట్టాలి అమ్మ నాన్న. దానికి సంబంధించిన పరికరాలు మార్కెట్లో దొరుకుతాయి. చిన్న ఇట్లా టేప్ లాగా వస్తుంది, అది వేలికి పెట్టుకుని అమ్మ నాన్న వాళ్ళ బ్రష్ చేయొచ్చు. తద్వారా ఆ పంటి చుట్టూ పాకురు చేరకుండా ఆ పిల్లోడి యొక్క ఆరోగ్యం కాపాడుకోవచ్చు.
1: పంటికి సంబంధించి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం అశ్రద్ధ చేయకుండా ఉండాలి?
0: పంటికి అండి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ ప్రాబ్లం అందరికి తెలిసిన ప్రాబ్లం పిప్పి పళ్ళు. రెండో ప్రాబ్లం వచ్చి చిగుర్ల సమస్య. మూడేంటి, మనం మాట్లాడేటప్పుడు దుర్వాసన రావడం. వీటిని అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఇంకొకటి ఏంటి, ఎక్కువ శాతం బ్రష్ చేసేటప్పుడు రక్తం రావడం గమ్స్లోంచి. ఫస్ట్ అసలు పిప్పి పళ్ళు, ఒక్కసారి పిప్పి పళ్ళు కనబడ్డాయి నోట్లో, కనపడిన వెంటనే డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఏం చేయాలనే విషయం తెలుసుకోవాలి. అలాగని కాకుండా అది నాకు నొప్పి కలిగించట్లేదు కదా, దానివల్ల నాకు ఇప్పుడు ఇబ్బంది లేదు కదా అని అశ్రద్ధ చేయకూడదు. పంటిలో 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ అది గట్టి లేయర్ అంటాం, ఎనామిల్ అంటాము, మధ్యలో డెంటిన్ అంటాం, స్పాంజ్లా ఉంటుంది, లోపల పల్ప్ అంటాం దాన్ని, నరాలు అంటాం అనమాట. అయితే మనం పుచ్చు మొదలైనప్పుడు దాన్ని అశ్రద్ధ చేయడం వల్ల ఆ పుచ్చు అనేది లోపల వరకు వెళ్తుంది. వెళ్ళినప్పుడు నరాన్ని ఎప్పుడైతే ముట్టుకుంటుందో అప్పుడు ఇంకా మనకి తల పట్టుకునే అంత నొప్పి వస్తుంది. అప్పటి వరకు మనం ఎదురు చూడకూడదు. పిప్పి పళ్ళు కనపడంగానే వెళ్ళి ఆ పిప్పిని తీయించేసుకొని సిమెంట్ వేయించుకేసుకుంటే 5 నిమిషాల పని మత్తిచ్చే అవసరం ఉండదు. చాలా సులువు, డాక్టర్కి సులువు, పేషెంట్కి సులువు, అందరికీ సులువు అయిపోతుంది. అదే మీరు నరం వరకు వెళ్ళే వరకు అశ్రద్ధ చేయడం వల్ల అది పెద్ద ప్రొసీజర్ అవుతుంది. దవడ వాసిపోవడము, దానికి మత్తిచ్చి రూట్ కెనాల్ చికిత్స చేయడము, లోపల నరం అంతా క్లీన్ చేయడము. సరే అదంతా పన్నుని కాపాడే ప్రయత్నం. ఇంకా లేట్ చేస్తే పన్నుని తీసేయవలసి వస్తుంది. పన్ను తీసేసి కొత్త పన్ను వేయాలంటే దానికి 10 రెట్లు ఖర్చు అవుతుంది. సో మనం ఎంత తొందరగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అంత ఈజీగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకొకటి, ఇప్పుడు చిగుళ్ల సమస్య. మనము రోజు మన పంట చుట్టూ ప్లాక్ అనేది, మన ప్రతి 24 గంటలకి ప్లాక్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. దాన్ని మనం బ్రష్ తో క్లీన్ చేస్తే అది వెళ్ళిపోతుంది. సరే ఆ ప్లాక్ ని మనం అలా వదిలేసాం అనుకోండి, సరిగా బ్రష్ చేయలేదు, ఏదో కారణం మీద మనం బ్రష్ చేయలేదు, దాన్ని తీయకపోతే కొన్ని రోజుల తర్వాత 3-4 డేస్ టైం పడుతుంది, అది క్యాల్క్యులస్ అనే ఇంకో పదార్థంగా మారుతుంది. ఇది ఎల్లో కలర్ గట్టి పదార్థంలా కనపడుతుంది పంటి మీద. అయితే అది ఫామ్ అయిన తర్వాత అది చిగుళ్ళని ఇరిటేట్ చేస్తుంది అనమాట. బాగా ఇరిటేట్ చేయడం వల్ల అప్పుడు మన చిగుళ్ళనే ఉబ్బడం జరుగుతుంది. ఆ ఉబ్బిన చిగురిని ముట్టుకుంటే చాలు, రక్తం కారుతూ ఉంటుంది. దాని అర్థం ఎప్పుడన్నా మీ బ్రష్ చేస్తున్నప్పుడు రక్తం వస్తుంది అనగానే డెంటల్ డాక్టర్ని సంప్రదించాలి. సంప్రదించి ముఖ్యంగా పళ్ళ క్లీనింగ్ అనేది చేయించుకోవాలి. ఈ డెంటల్ ప్లాక్, క్యాల్క్యులస్, ఈ 2 పదార్థాలు అనేవి నీట్గా క్లీన్ చేసేస్తారు. క్లీన్ చేసిన తర్వాత ఒక 4-5 రోజులు టైం పడుతుంది, చిగుళ్ళన్ని మళ్ళీ హెల్దీ స్టేట్కి వచ్చేస్తాయి.
1: అట్లనే ఇంకొక సమస్య చెప్పారు, అంటే దంతాలకు సంబంధించి దుర్వాసన అంటారు. అంటే ఇప్పుడు ఒక రోజున ఏదో సరిగ్గా బ్రష్ చేయకపోతే వస్తుందా, లేకపోతే కొన్నాళ్ల పాటు అట్లా సరిగ్గా చేయకుండా ఉంటే ఆ దుర్వాసన అనేది వస్తుంటుంది? ఎందుకంటే
0: ఒక్క రోజు సరిగ్గా బ్రష్ చేయకపోతే దుర్వాసన రావడం అనేది అవాస్తవం. ఈ రోజు వాళ్ళు పరిగెడతా ఉంటారు, పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, బ్రష్ చేయాలి. బ్రష్ చేయడానికి 1/2 నిమిషమే ఉంది టైం, బస్సు వెళ్ళిపోతుంది. అలా కాదు, బ్రష్ అనేది నిదానంగా 2-3 నిమిషాలే, 10 నిమిషాలు అడగట్లే టైం, 2-3 నిమిషాలు నిదానంగా బ్రష్ చేయాలి. కూర్చొని బరబర గీకేన అవసరం లేదు, వాటిని అరిగిపోతే అంత బరబర గీకితే కూడా నెమ్మదిగా నిదానంగా 2-3 నిమిషాలు బ్రష్ చేస్తే చక్కగా నీట్గా మెయింటైన్ అయితే పళ్ళు.
1: అంటే ఇప్పుడు సాధారణంగా చాలా మందికి ఏంటంటే ఉదయం పూట టీలు కాఫీలు తాగే

0: అలవాటు ఉంటుంది. మరి అది డైరెక్ట్గా పంటికే తాకుతుంది దానికి సంబంధించిన ద్రవం అనేది. మరి ఇవి అసలు మంచిదేనంటారా?
1: టీ కాఫీ అనేవి చెడు పదార్థాలు అయితే కాదు, కానీ రోజుకి ఒకటో రెండో అయితే పర్వాలేదు. ప్రతి పూట ప్రతి 2 గంటలకి 3 గంటలకి టీ కాఫీ తాగడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న పదార్థాలు అన్నీ వెళ్ళి పంటి మీద అతుక్కోవడము, పళ్ళు ఎస్పెషల్లీ డిస్కలర్ అవుతాయి, డిస్కలర్ అంటే కలర్ మారిపోవడం, అంతకుమించి వేరే ఏం ప్రాబ్లం ఉండదు. అందులో కూడా టీ కాఫీలో చక్కెర ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ రాత్రిపూట చక్కెర బాగా వేసుకొని డబుల్ షుగర్ వేసుకొని వాళ్ళు కనుక కాఫీ కానీ టీ కానీ తాగి పడుకుంటే కనుక ఆ చక్కెర అంతా పంటి మీద ఉండడం వల్ల నిజంగా పంటికి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది.
0: అట్లనే ఇప్పుడు మరి ఈ ధూమపానం చేసేవాళ్ళు వీటి వల్ల కూడా పంటికి కలిగే నష్టం ఏంటంటారు?
1: అవునండి, అన్నిటికంటే ముఖ్యం ఇది. ధూమపానం చేయడం వల్ల ఫస్ట్ చిగురుకి బాగా ఎఫెక్ట్ అవుతుంది, చిగురు ఎఫెక్ట్ అయ్యి మొత్తం ఓవరాల్గా పన్ను అనేది వీక్ అయిపోతుంది. చిగురు లోపల ఎముక ఉంటుంది, ఆ ఎముక పన్నును పట్టుకొని ఉంటుంది. ధూమపానం చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఈ చిగురు ఇరిటేట్ అయ్యి దాని లోపలున్న బోన్ అంతా కూడా తినేస్తుంది అనమాట. దానివల్ల పళ్ళు వీక్ అయిపోతాయి, పళ్ళు ఊగడం కానీ తర్వాత ఇంకా చెప్పలేననే ప్రాబ్లమ్స్ వస్తాయి. ధూమపానం అనేది పంటికి అస్సలు మంచిది కాదు.
0: అట్లనే మీరు చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే ఏదైనా మనం తిన్నాక కూడా పంటిని ఉదయము ఒకటి రాత్రి ఒకటి సక్రమంగా బ్రష్ చేసుకున్నప్పుడు మీరు ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం లేదు అంటున్నారు. అట్లనే మరి ఇప్పుడు బ్రష్ వాడుతుంటారు కదా, ఇవి కంటిన్యూగా వాడుతూ పోతే మంచిదంటారా, లేకపోతే ఇని నెలలకు ఒకసారి ఏమన్నా బ్రష్ను మార్చాల్సి ఉంటుందంటారా?
1: ఖచ్చితంగా అండి, బ్రష్ అనేది ఖచ్చితంగా 2 నుంచి 3 నెలల కంటే ఎక్కువ వాడకూడదు. ఒకవేళ కనుక మనము బ్రష్ని చూస్తే కనుక అది చింపిరి చింపిరిగా అయిపోతే కనుక ఇమీడియట్గా మార్చేయాలి. కొంతమంది అంటారు, సార్ నా బ్రష్ 6 నెలలు వాడితేనే ఉన్నా, నేను నీట్గా ఉంది బ్రష్, ఇది హై క్వాలిటీ బ్రష్ ఏమో. ఎంత ఎలాంటి క్వాలిటీ బ్రష్ అయినా అందులో క్రిములు చేరుతాయి. ఆ బ్రష్ అనేది చింపిరి అయినా కాకపోయినా ఖచ్చితంగా ప్రతి 3 నెలలకు ఒకసారి బ్రష్ మార్చాల్సిన అవసరం ఉంటుంది. మార్చకపోతే రోజు మనం బ్రష్ చేసి పక్కన పెట్టాక ఎంతో కొంత క్రిములు చేరుతూ ఉంటాయి అందులో. కొంతకాలం తర్వాత క్రిములు అనేవి బాగా ఎక్కువ అయిపోయి మనం బ్రష్ చేయడం వల్ల మంచి కాకుండా దానివల్ల ఎక్కువ చెడు అవుతుంటుంది మనకి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి 3 నెలలకి ఎట్టి పరిస్థితులలో బ్రష్ అనేది మార్చాల్సిన అవసరం ఉంటుంది.
0: అట్లా ఇందాక మనం అనుకున్నప్పుడు ఏంటంటే ఈ బ్రష్ అనేది 10 పాటుగానే మారుస్తూ ఉండాలంటారు. ఇప్పుడు రకరకాల ప్రకటనలు వస్తున్నాయండి, మీ పళ్ళని ఒకేసారి ఎంత కలర్ చేంజ్గా ఉన్నా కూడా ఈ టూత్ బ్రష్ వాడితే దీంట్లో ఇది ఉంటుంది అది ఉంటుంది అనేది రకరకాలవి అందుబాటులో ఉన్నాయి, మరి వీటిలో ఎంతవరకు నిజం ఉందంటారు?
1: అసలు పళ్ళు తెల్లగా అవ్వడం అనేది పేస్ట్లో లేదండి. అసలు ఇది అందరూ ఒక అపోహ. పళ్ళలో తెల్లగా ఎట్లా అవుతాయి? పళ్ళలో మన ఎక్కువ అబ్రేసివ్ పార్టికల్ అంటే బాగా గీకే పరికరం అనేది ఎక్కువ పెడితే, మీరు అది పెట్టి సరే ఉప్పు వేసుకున్నారనుకోండి పేస్ట్ మీద, ఆ ఉప్పు పెట్టి గీకితే పంటి మీద పైన పొర వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి లోపల పొర తెల్లగా కనబడుతుంది, కానీ అది అసలు మంచిది కాదు మనకి. సో పళ్ళ రంగు అనేది వైట్ టు ఎల్లో మధ్యలోనే ఉంటుంది, అదే నార్మల్. మనము బర్రెల్ని వీటిని చూస్తాం కదా తెల్లగా కనబడితే అట్లా ఆ కలర్లో ఉండవు మన పళ్ళు, పళ్ళ కలరే వైట్ టు ఎల్లో. ఓకే, కలర్ గురించి కంగారు పడకూడదు, దాని చుట్టూ చెత్త పేరుకోకుండా చూసుకోవాలి. సో మనకి కావాల్సింది ఈ సాల్ట్, ఈ వైటనింగ్, ఇవన్నీ అవసరం లేదండి. బేసిక్ టూత్పేస్ట్లు నార్మల్గా, అసలు ఏవి అవసరమే లేదు అందులో. నార్మల్ టూత్పేస్ట్లు రెగ్యులర్గా మనకి దొరికే టూత్పేస్ట్లు వాడితే సరిపోతుంది, అందులో ఏ పరికరాలు అవసరం లేదు. టూత్పేస్ట్ వల్ల మన పళ్ళు తెల్లగవడం అనేది అంతకంటే మూర్ఖత్వం, అది జరగని పని. జరుగుతుంది అంటే దానివల్ల మీ పన్నుకి నష్టం జరుగుతుంది అని అర్థం.
0: అట్లనే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఇటుక పొడి, బొగ్గు పొడి ఇట్లాంటివి కూడా ఉంటారు, ఇది కూడా మరి
1: సేమ్ అదే చేస్తుంది. ఇది కూడా మన పుల్ల వాడేవాళ్ళం ఒకప్పుడు, దానివల్ల కూడా పంటి మీద గీకి గీకి ఏమవుతుందంటే పంటి మీద పొరబోతుంది, ఇంకా పళ్ళు అనేవి వీక్ అయిపోతున్నాయి దానివల్ల. ఈ పొడి కూడా చేసేది అదే, ఈ చార్కోల్ పొడి కూడా చేసేది అదే. చాలా మంచి ఆవిష్కరణ ఈ టూత్పేస్ట్ అనేది, ఎంత సాఫ్ట్గా ఉంటుంది, మంచిగా నురుగు వస్తుంది, నీట్గా పంటిని క్లీన్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ టూత్పేస్టే వాడాలి, మంచి ప్లెయిన్ టూత్పేస్ట్ సరిపోతుంది, ఏ పరికరాలు అవసరం లేదు. అవన్నీ వేరేవన్నీ పాత పద్ధతులు, దానివల్ల వచ్చిన డిసడ్వాంటేజ్ అన్నీ చూసే ఇది తయారు చేయడం జరిగింది. కాబట్టి టూత్పేస్ట్ని మించిన పరికరం లేదనమాట ఇప్పుడు పళ్ళని క్లీన్ చేయడానికి. వేరే ఏది వాడినా అరిగిపోయే అవకాశం ఉంది, మీ పంటకి ఇంకా మీరు హాని చేసే అవకాశం ఉంది. మనం పంటిని మంచి కాపాడుకోవడానికి బ్రష్ చేస్తున్నాం, హాని కలిగించకూడదు దానికి.
0: ఒకటి ధూమపానం కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర వల్ల కూడా పళ్ళు పాడయ్యే అవకాశం ఉందంటారు. అట్లా కొంతమంది ఏం చేస్తారంటే ఈ కూల్ డ్రింక్స్ ఒకటి, తర్వాత ఈ ఫ్రూట్ జ్యూస్ ఒకటి, మరి ఇవి కూడా ఎంతవరకు హాని చేస్తే, దాన్ని మనం హాని కలగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది?
1: సాధారణంగా అండి మన ఆరోగ్యానికి పళ్ళు మంచివి అంటారు, పళ్ళ రసం తాగండి అని చెప్తారు డాక్టర్. ఓకే, కానీ మనం ఏం చేస్తున్నాం, పళ్ళ రసంలో ఒక బొచ్చెడంత చక్కెర వేయడం, అది సరిపోక ఇంకో బొచ్చెడంత చక్కెర వేయడం, ఇది హానికరం. పళ్ళ జ్యూస్ తాగడం ప్రాబ్లం లేదు.

0: ఏ పళ్ళకు సంబంధించిన జ్యూస్ చేసినా కానీ మంచిది అది మనకి. కానీ అందులో చక్కెర వేయడం అనేదే మన ప్రాబ్లం. సేమ్ ఇదే విధంగా కూల్ డ్రింక్స్లో కూడా, కూల్ డ్రింక్స్లో చక్కెర ఎంతవరకు కలుస్తుందో అంతవరకు కలుపుతానే ఉంటారు అందులో. ఎంత చక్కెర ఉంటే అంత ప్రాబ్లం మనకి. సో చక్కెర లేకుండా మీరు మంచిగా ఫ్రూట్ని జ్యూస్ చేసుకొని నీళ్ళల్లో కలుపుకొని తాగితే ఏ ఇబ్బంది లేదు. అది కూడా చక్కెర మోడరేషన్లో తీసుకోవాలి. ప్రాబ్లం అనేది మనకి ఇక్కడ చక్కెరతో వస్తుంది, పళ్ళ వల్ల కాదన్న. పళ్ళన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచివి, కూల్ డ్రింక్స్ అనేవి అస్సలు మంచిది కాదు బాడీకి. ఎందుకంటే అందులో ఉంది నీళ్లు చక్కెర మాత్రమే, ఆరోగ్యానికి మంచిది కాదు, వంటికి అసలే మంచిది కాదు.
1: మరి పిల్లల్లో తరచుగా చూస్తున్నప్పుడు ఏంటంటే చాక్లెట్స్ ఎక్కువగా తింటారు కదా, వీటి వల్ల కూడా ఎటువంటి హాని జరుగుతున్నట్టారు ఈ పళ్ళకి?
0: ముఖ్యంగా అండి ఈ చాక్లెట్స్ అనేవి స్టిక్కీ ఫుడ్ కింద కేటగరైజ్ చేస్తాం మేము. స్టిక్కీ ఫుడ్ అంటే ఇలా పట్టుకోకుండా అతుక్కుపోతాయి అన్నమాట. నార్మల్గా ఇప్పుడు ఏదైనా పళ్ళు తిన్నారు మీరు, పళ్ళు తిన్నారు, అన్నం తిన్నారు, నోట్లో నీళ్ళేసి పుక్కలించి ఉంచేస్తే మొత్తం వెళ్ళిపోతుంది, పంటి మీద ఇంకేం ఉండదు. కానీ చాక్లెట్లు అలా కాదు, ఒకసారి మనం తిన్నాము అంటే పంటి మీద జిగురులాగా అతుక్కుపోతాయి. అది మళ్ళీ బ్రష్ పెట్టి ప్రతి చోట క్లీన్ చేస్తే తప్ప పోదు. ఇంకా ముఖ్యంగా ఎవరైనా సాయంత్రం పూట చాక్లెట్స్ తినే అలవాటు ఉన్న వాళ్ళకైతే చాలా తొందరగా పళ్ళు పుచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాక్లెట్స్ తినద్దు అని నేను చెప్పట్లేదు. తిన్నా ఓన్లీ పొద్దున పూట గుర్తుపెట్టుకొని పొద్దున పూట మాత్రమే 11-12 లోపు తినేస్తే ఆరోగ్యకరంగా ఉండొచ్చు. దాంతోపాటు ఏదైనా అత్యవసర పరిస్థితులు తినాల్సి వచ్చినా కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళకి చెప్పుకోవాలి, ఓకే నేను ఇప్పుడు చాక్లెట్ తింటున్నాను అంటే చాక్లెట్ ముట్టుకున్నప్పుడే మైండ్ ప్రిపేర్ చేసుకోవాలి, ఓకే నేను వెంటనే దీని తర్వాత బ్రష్ చేసుకోవాలి లేకపోతే నా పళ్ళు పుచ్చిపోతాయి అని తెలుసుకొని దాన్ని పంటి మీద ఉండనీయకుండా చేసుకోవాలి. ఈ విధంగా మనం పళ్ళని కాపాడుకోగలుగుతాం. ఏది మిస్ అవ్వకూడదు లైఫ్లో, కానీ అది ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది తెలియాలి.
1: ఈ బ్రష్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు చిగుళ్ళ నుంచి ఈ బ్రష్కున్న ఈ మొనలు తగిలి రక్తం వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మీరు అన్నట్టు ఏదో వ్యాధి వల్ల వస్తుందా అట్లా?
0: సాధారణంగా అండి మన గమ్స్ కనుక హెల్దీ కండిషన్లో ఉంటే ఎప్పుడు కానీ మనం బ్రష్ చేసినప్పుడు రక్తం రాకూడదు. రక్తం వస్తుంది అంటే దాని అర్థం చుట్టూ చెత్త చేరి దానివల్ల గమ్స్ అనేవి బాగా ఇరిటేట్ అయిపోయి ఉబ్బిపోయినాయి అని అర్థం. అది మన కంటికి అనిపించకపోవచ్చు కానీ అక్కడ గమ్స్లో ప్రాబ్లం ఉందని అర్థం. సో మీరు బ్రష్ చేస్తున్నప్పుడు రక్తం వస్తుంది అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డెంటల్ డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది.
1: అట్లనే ఇప్పుడు దంతంతో పాటు మరి నాలుకను కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటారు, ఏది టంగ్ క్లీనర్ పెట్టి ఇట్లాంటిది. సపోజ్ ఆ టంగ్ క్లీనర్ వాడకుండా మనము నాలుకను శుభ్రం చేసుకోకపోతే ఈ పళ్ళకేమన్నా హాని జరుగుతుందా?
0: టంగ్ క్లీనర్ అసలు మనం ఎందుకు వాడతాము అంటే మనం తినే అన్నంలో కానీ అంత పాకురు వంటి చుట్టూ ఎలా చేరుతుందో నాలుక మీద కూడా అలాగే చేరుతుంది. దానికి టంగ్ క్లీనర్ అనే ఒక అద్భుతమైన పరికరం కనిపెట్టారు. ఎంత టంగ్ క్లీనర్ వాడడానికి మనకు 5 సెకండ్లు పడుతుంది అంతే, 2 సార్లు గీకితే సరిపోతుంది. కానీ దానివల్ల చాలా మేలు జరుగుతుంది మనకి. ఎవరైనా కానీ నా నోట్లోంచి మంచి వాసన రావట్లేదు అంటే ఫస్ట్ టంగ్ క్లీనర్ వాడడం మొదలెట్టండి, మీకు 4 రోజుల్లో మార్పు కనబడుతుంది. ఆ నాలుక మీద చేరుకునే ఈ పాకురు వల్ల మన మౌత్లో ఉన్న స్మెల్ అంతా మారిపోతుంది. కాబట్టి టంగ్ క్లీనర్ అనేది ఖచ్చితంగా వాడవలసిన అవసరం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా మనము మౌత్లో స్మెల్ అనేది మంచిగా వస్తుంది. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సంకోచించవలసిన అవసరం రాదండి. అందువలన నాలుక అనేది గీసుకోవడం అనేది ఎంతో ముఖ్యం. దానికి 2 రకాల నాలుక గీసుకునే దొరుకుతాయి అండి, ప్లాస్టిక్ దొరికితే, స్టీల్ దొరుకుతాయి, ఏదన్నా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది కూడా బలం పెట్టక్కర్లేదు, మెల్లిగా నీట్గా 1-3 సార్లు గీకితే సరిపోతుంది, 5 సెకండ్లు అంతే పని. సో ఖచ్చితంగా నాలుక గీసుకోవడం అనేది అందరూ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకో తెలియదండి మనము ఓవర్ పీరియడ్ దాన్ని నెగ్లెక్ట్ చేయడం మొదలెట్టేశాం. అదేదో బ్రష్ వెనుకనే టంగ్ క్లీనర్ ఇస్తున్నాము అన్న ఆయన యాడ్ వల్ల ఇంకా నెగ్లెక్టింగ్ ఎక్కువైపోయింది. అది అవాస్తవం అండి. ఆ బ్రష్ వెనకాల ఉన్న దాంతో నాలుక గీయడం అనేది జరగదు. అది వాడు బ్రష్లు ఎక్కువ సేల్ చేసుకోవాలి నేను అన్న ఉద్దేశంతో వాడు పెట్టిన విషయం, కానీ దాంతో మన నాలుక శుభ్రం చేసుకోవడం అనేది పాసిబుల్ కాదు. ఖచ్చితంగా టంగ్ క్లీనర్ అనేది కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. అందరూ వాళ్ళు బ్రష్ చేసిన తర్వాత టంగ్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
1: అట్లనే ఇప్పుడు కొంతమంది చూస్తుంటారు ఏంటంటే పిల్లలకి బాటిల్ ఫీడింగ్ చేస్తూ ఉంటారు కదా, సరే మీరు అన్నట్టు పగలు చేసేటప్పుడు ఏదో మీరు పరికరం దొరుకుతాయి పళ్ళని శుభ్రం చేసుకోవచ్చు అంటారు. కొంతమంది రాత్రిపూట మరి పడుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పెట్టేసి వాళ్ళు పడుకుంటారు, మరి ఇట్లాంటి వల్ల అసలు కంటికి ఎటువంటి నష్టాలు జరుగుతాయి?
0: అయితే బాటిల్ ఫీడింగ్ అనేది ఇప్పుడు పిల్లలకి పాలు ఇవ్వడానికి బాటిల్లో ఫీడ్ చేస్తూ ఉంటారు. ఇది పొద్దున పూట పర్వాలేదండి, ఎందుకంటే బాబు లేస్తాడు కొంచెం మన నోట్లో ఉమ్ము వస్తుంది, ఉమ్ముతో దాన్ని క్లీన్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. కానీ రాత్రి అంతా దాన్ని బాటిల్ని అలా నోట్లో పెట్టడం వల్ల మన ఉమ్ము అనేది పంటి వరకు చేరకుండా అయిపోతుంది. తద్వారా దానికి తోడు మళ్ళీ ఆ బాటిల్లో ఉన్నది పాలు, పాలల్లో ఉంది చక్కెర, ఆ చక్కెర అనేది పంటి మీద ఉంటుంది. మన ఉమ్ము కూడా వెళ్ళి క్లీన్ చేయడానికి అవకాశం లేకుండా అయిపోతుంది ఆ బాటిల్ నోట్లో ఉండడం వల్ల. దీనివల్ల చిన్న చిన్న పిల్లలు చూస్తామండి, 2 సంవత్సరాల నుంచి చిన్న పిల్లల్ని చూస్తాం, వాళ్ళు కూడా అంత నల్లగా బ్రౌన్గా అయిపోయిన టీత్ పెట్టుకుని

0: వస్తారు. బాధేస్తుంది వాళ్ళని చూస్తే, అయ్యో ఇంత చిన్నది వీళ్ళకి తెలిస్తే బాగుండేది అని అనిపిస్తుంది. పాలు పట్టించండి, పాలు పట్టించడంలో ప్రాబ్లం లేదు, కానీ అలా బాటిల్ రాత్రి అంతా నోట్లో వదిలేయడం అనేది ప్రమాదకరం. బాటిల్ ఇవ్వండి, మొత్తం పాలనే తాగేసిన తర్వాత కొంచెం నీళ్ళు ఇవ్వండి, అదే బాటిల్ ఇంకో బాటిల్ పెట్టుకోండి, కొంచెం నీళ్ళు ఇవ్వండి, కొంచెం నీళ్ళు తాగించండి, పంటి చుట్టూ ఉన్న చక్కెర అంతా వాష్ అవుట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది.
1: అట్లనే ఇప్పుడు సాధారణంగా చూస్తున్నది ఏంటంటే ఈ టూత్ పిక్స్ దొరుకుతుంది, అందరూ సర్వసాధారణం అయిపోయింది వాడకం, మరి వీటి వల్ల పంటికి ఎట్లాంటి హాని జరుగుతుంటారు?
0: చాలా చాలా నష్టం జరుగుతుందండి టూత్ పిక్స్ వల్ల. టూత్ పిక్స్ అనేవి ఎప్పుడు వాడకూడదు. అసలు నీకు టూత్ పిక్ అవసరం వస్తుంది, పంటి మధ్యలో ఏదైనా ఇరుకుతుంది తరచుగా అంటే దాని అర్థం నువ్వు ఫస్ట్ డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అని అర్థం. మీరు అది కాకుండా టూత్ పిక్తో పోతుంది ప్రతిసారి అని టూత్ పిక్ని గెలికడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ పంటి మధ్యలో ఉన్న చిగురు ఉంటుంది కదా, ఆ చిగురుని మీరు డ్యామేజ్ చేస్తున్నారు ఆ టూత్ పిక్ పెట్టి. ఒక్కసారి జరిగితే ఏం కాదు, ఒక 10 సార్లు 20 సార్లు 50 సార్లు అయిన తర్వాత ఆ గమ్స్ అనేవి కిందికి వెళ్ళిపోతాయి, తద్వారా పన్ను అనేది వీక్ అయిపోతుంది. సో టూత్ పిక్ వాడాల్సి వస్తుంది, మీకు టూత్ పిక్ అసలు అవసరం రాకూడదు. వస్తుంది అంటే పంటిలో సమస్య ఉందని అర్థం. తరచుగా మీరు తిన్నప్పుడు ఎక్కడ ఇరుకుతుందో అది వెళ్ళి చూపించుకుంటే దానికి సొల్యూషన్ డెంటల్ డాక్టర్స్ ఇస్తారు.
1: అట్లనే ఇప్పుడు పిల్లల్లో కొంతమందికి చూస్తుంటే ఏంటంటే పంటి మీద పన్ను ఒకటి వచ్చేస్తుంది, దాని ఏదో జ్ఞానదంతం అని ఏదో అంటుంటారు కదా, అసలు ఇది అంటే అందరికీ వస్తుందా లేకపోతే కొంతమందికే వస్తుందా, అది ఉంచుకుంటే మంచిదేనా లేకపోతే తీసేయాల్సిన అవసరం ఉందంటారు?
0: సాధారణంగా అండి జ్ఞానదంతం అనేది 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో వస్తుంది, లాస్ట్ వచ్చే పన్ను అది అన్నిటికంటే. అయితే ఈ జ్ఞానదంతం అని ఫస్ట్ దానికి ఎందుకు పేరు పెట్టారు అనేది మాట్లాడుకుందాం. దానికి జ్ఞానానికి సంబంధం ఉందని చాలామంది అనుకుంటారు, కానీ అది అవాస్తవం. మనకు ఆ ఏజ్లో మనకి జ్ఞానం వస్తుంది అన్న ఒక కారణంతో దానికి జ్ఞానదంతం అని పేరు పెట్టడం జరిగింది. మనం పూర్వీకులలో కోతులుగా ఉన్నప్పుడు పెద్ద దవడ ఉండేది, చింపాన్జీ అప్పుడు చాలా పెద్ద దవడ ఉండేది. అప్పుడు అవే జీన్స్ మనకి ఇప్పటికీ ఉన్నాయి, దానివల్ల దాని దవడ సైజు ఎంత పెద్దగా ఉందో అన్నీ పళ్ళు మనకు తయారు చేయడం మొదలెట్టింది ఈ జీన్. కాబట్టి అందరికీ కాదు, ఒక 70-80% వాళ్ళకి మన దవడలో స్పేస్ ఉండదు జ్ఞానదంతం రావడానికి. తద్వారా ఏమవుతుంది, ఆ జ్ఞానదంతం అడ్డంగా రావడము లేదా కుడి పక్కకి రావడం, ఎడం పక్కకు రావడం, ఎలాగో అలా అడ్డదిడ్డంగా రావడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు నొప్పిలేస్తుంది, ఇబ్బంది అవుతుంది, దాన్ని బ్రష్ చేయలేము, బ్రష్ అక్కడ వరకు రీచ్ కూడా అవ్వదు. కాబట్టి దానివల్ల ఇబ్బంది అయిన వెంటనే, కనిపించిన వెంటనే, ఏదైనా ప్రాబ్లం కనిపించినా, దానివల్ల ఏమన్నా పుచ్చుతుందని తెలిసినా కానీ వెంటనే వెళ్ళి డెంటల్ డాక్టర్ని పరికరించాల్సి ఉంటుంది. తద్వారా దాన్ని తీసేయడము, ఒకవేళ నిదానంగా కరెక్ట్ పొజిషన్లో వస్తే కనుక దాన్ని కాపాడే ప్రయత్నం కూడా చేస్తాం.
1: కొంతమందికి ఏంటంటే ఈ పలు వరుస సరిగ్గా ఉండకుండా ఉంటుంది, అట్లాంటి వాటికి ఇట్లా బ్రేస్లెట్స్ ఇవన్నీ ఇట్లా పెట్టి ట్రీట్మెంట్ చేసుకుంటారు, మరి ఇది మంచిదంటారా వీటిని?
0: ఎత్తు పళ్ళు మరియు అడ్డదిడ్డంగా ఉన్న పళ్ళు కానీ, పళ్ళ మధ్యలో సందులు ఉన్నప్పుడు కానీ దానికి క్లిప్స్ పెట్టి టీత్ని సరిచేయడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనది అన్నమాట ఈ ట్రీట్మెంట్. ఇది ముఖ్యంగా ఏ ఏజ్లో చేస్తే మంచిది అంటే 12 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఐడియల్ టైం అంటాం, కరెక్ట్ టైం. ఈ టైంలో కనుక మనం వస్తే చాలా ఈజీగా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఒక 1-1.5 సంవత్సరం ట్రీట్మెంట్ అవుతుంది. తద్వారా ఏమవుతుంది అంటే ఫస్ట్ ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎత్తు పళ్ళు మనకి ర్యాబిట్ లాగా పళ్ళు ఉండడం వల్ల వాళ్ళు మాట్లాడడానికి ఇబ్బంది పడతారు, నవ్వడానికి ఇబ్బంది పడతారు, మాట్లాడుతున్నప్పుడు చేయి అడ్డం పెట్టుకుంటారు, ఏదన్నా కాన్ఫిడెంట్గా ఫేస్ చేయాలంటే భయపడతారు ఎవరికన్నా ఏదైనా విషయం చెప్పాలంటే. తద్వారా మన పళ్ళని ఒక్కసారి క్లిప్స్ పెట్టి సరి చేయించుకుంటే చాలా చిన్న ట్రీట్మెంట్, 1 ఇయర్ స్పేర్ చేయాల్సి ఉంటుంది, 1 to 1.5 ఇయర్. అది ఈ ఏజ్లో 12 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో వస్తే ఈజీగా అవుతుంది ట్రీట్మెంట్. ఇప్పుడు మనకు ఎలాగో అవకాశం లేదు, కనీసం మన పిల్లల పళ్ళైనా నీట్గా ఉండాలి అన్న ఒక ఆలోచన ఉండాలి అందరి పేరెంట్స్కి. వీడి పళ్ళు సరిగ్గా లేవు కానీ సరిగ్గా కనిపించట్లేదు అంటే అడ్డదిడ్డంగా రావడము లేదా స్పేసెస్ రావడము ఇలాంటి ఉన్నప్పుడు బ్రేసెస్ స్పెషలిస్ట్ దగ్గరికి కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. కన్సల్ట్ చేస్తే తద్వారా 1-1.5 సంవత్సరాల టైంలో ఆ పళ్ళని నీట్గా స్ట్రైట్గా చేసేసి బ్రేసెస్ తీసేయడం జరుగుతుంది. తద్వారా పళ్ళని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది మనకు పని.
1: ఒకసారి మనం ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వంకటింకగా అయ్యే అవకాశం ఉందంటారు?
0: ఒక 100% మనం కరెక్ట్ చేస్తే ఒక 20% వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది, కానీ అది నెగ్లెక్ట్ చేయొచ్చండి. అంటే మనం ఈ పన్ను ఇక్కడి నుంచో ఎక్కడికో తీసుకొచ్చిన తర్వాత ఎంతో కొంత రిలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. రిలాప్స్ అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే ఛాన్స్, కానీ అది ఒక 10-15% అనుకోండి సార్, అంతే. సో దాన్ని మనం పెద్దగా గుర్తించాల్సింది, దానివల్ల పెద్ద భయపడాల్సిన అవసరం అయితే లేదు. కరెక్షన్ జరిగిన దాంట్లో జస్ట్ ఒక 10% రిలాప్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే. కానీ ఓవరాల్ ట్రీట్మెంట్ వల్ల పేషెంట్ అనేది ఎక్కువ బెనిఫిట్ అవుతారు, క్లీనింగ్ ఇంప్రూవ్ అవుతుంది, ఓవరాల్గా కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, తద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది.
1: ఇప్పుడు కొంతమందిలో అలవాటు ఎట్లుంటుందంటే పొద్దున్నే లేవంగానే ఏదో ఒకటి తాగటమో తింటమో చేస్తుంటారు, చేసిన తర్వాత బ్రష్ చేస్తారు, వీటి వల్ల ఎటువంటి హాని జరుగుతుందంటే?
0: అది కూడా మంచి పద్ధతి కాదండి. పొద్దున్న లేవంగానే ఫస్ట్ నేను చెప్పినట్టుగా ఈ ప్లాక్ అనేది ఒక చెత్త పదార్థం, ప్రతి 24 గంటల్లో ఒక ఫిలిం ఫామ్ అవుతుంది పంటి మీద, దాన్నే ప్లాక్ అంటాం. ఇప్పుడు పొద్దున్న లేవంగానే మీరు బ్రష్ చేయకుండా తినేస్తే ఏమవుతుంది?

0: ఆ చెత్త అంతా కడుపులోకి పోతుంది, బాడీకి మంచిది కాదు. ఫస్ట్ పొద్దున లేవగానే ఏదన్నా నోట్లో పెట్టే ముందు చేయాల్సింది బ్రషింగ్. చక్కగా ఒక 2 నుంచి 3 నిమిషాలు బ్రష్ చేసుకుని మీకు నచ్చింది తినడం స్టార్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇంకా పంటికి ఏది మంచిది అని ఆలోచిస్తారు, నాన్ వెజ్ తినడం మంచిదేనా, బొక్కలు తినడం మంచిదేనా అనే డౌట్ ఉంటుంది అందరికీ. అయితే నాన్ వెజ్ తింటే ఇబ్బంది లేదు కానీ ఈ బొక్కలు కొరకడం అనేది ఒక సరదా ఉంటుంది చాలా మందికి. తరచుగా రోజు ప్రతి 2 రోజులకు ఒక పేషెంట్ వస్తారు నా దగ్గరికి, సార్ మేము బొక్కలు కొరకడం ట్రై చేసినాం, కొరకంగానే పళ్ళు కరక్కనది ఇప్పుడు బాగా నొప్పిలేస్తుందని. అసలు మన పళ్ళు బొక్కలు కొరకడానికి తయారే చేయలేదండి, ఇది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. పళ్ళు మనకిచ్చింది అన్ని కూరగాయలు తినడానికి, సరే చికెన్ మటన్ తిన్నా కానీ మెత్తని పదార్థం తినాలి కానీ నేను ఇంకా దీన్ని పట్టుకొని బొక్కలు కొరికేస్తా నట్లు విరిచేస్తా అంటే తప్పు, దానివల్ల మన పళ్ళు ఇరిగిపోతాయి.
1: అట్లనే ఇప్పుడు కొన్ని చిన్నపిల్లల్లో చూస్తుంటాం ఈ పళ్ళు గట్టి పట్టడానికని చెక్కతో తయారు చేసి ఒక ఏదో దొరుకుతుంది మార్కెట్లో, దాన్ని ఇట్లా నోట్లో పెట్టి చేస్తారు, దీనివల్ల ఎటువంటి మేలు జరుగుతుందా హాని జరుగుతుందా?
0: పళ్ళు దేనివల్ల గట్టిపడవండి, మనం తీసుకునే ఆహార పోషకాల వల్లనే గట్టిపడతాయి, అలాంటివి ఏవి అనేది అవాస్తవాలు అవన్నీ.
1: అట్లానే ఇప్పుడు మరి పంటికి సంబంధించి కొంతమందికి ఏంటంటే కింద పడతారు, కింద పడినప్పుడు ఏంటంటే పన్ను ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సాధారణంగా మన శరీరంలో ఒక పన్ను ఊడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి దానంతటా అది వచ్చే అవకాశం ఉందా, ఇది 2 సంవత్సరాల వరకు వచ్చే అవకాశం ఉంటుంది మనకు?
0: మనకి పళ్ళు అనేవి ఒక్కసారే పోయి వస్తాయండి, 2 రకాల సెట్స్ ఉంటాయి మన పళ్ళల్లో, ఒకటి పాల పళ్ళు అంటాము ఇంకోటి పర్మనెంట్ పళ్ళు అంటాం. ఒక్కసారి పర్మనెంట్ పన్ను వచ్చిన తర్వాత ఇంకా దాని లైఫ్ లాంగ్ మనం దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి పన్ను పుచ్చింది అంటే దాన్ని ఏ టాబ్లెట్స్ వేసినా ఏం చేసినా రివర్స్ అయితే కాదు, గుర్తుపెట్టుకోవాలి దేవుడిచ్చిన పళ్ళు మనకి. ఒక్కసారి ఖరాబ్ అయినాయి అంటే దాన్ని మళ్ళీ వేరే దాంతో పెట్టాలి, కనుక వాటికి అవి రిపేర్ అయ్యే అవకాశం లేదు, కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. ఈ పాల పళ్ళు అనేవి అందుకే మనకు దేవుడు చిన్నప్పుడు బాగా పరిగెట్టే టైంలో నడక నేర్చుకునే టైంలో పాల పళ్ళు ఇచ్చాడు, పడుతూ లేస్తున్నప్పుడు పాల పళ్ళు ఇరిగిపోయినా పర్వాలేదు పర్మనెంట్ పళ్ళు దాని ప్లేస్లో వచ్చేస్తాయి ఇబ్బంది లేదు. కానీ పర్మనెంట్ పళ్ళు అన్నీ 8 నుంచి 12 సంవత్సరాల వరకు అన్ని పర్మనెంట్ పళ్ళు వచ్చేస్తాయి. దాని తర్వాత ఎప్పుడైనా పన్ను విరిగితే గనక ఇప్పుడు ఇంకా వేరే పన్ను పెట్టాల్సి వస్తుంది ఆ ప్లేస్లో. ఎప్పుడైనా డెంటల్ ఎమర్జెన్సీస్ అంటాం, ఎస్పెషల్లీ ఎప్పుడైనా పిల్లలు ఆడుకునేటప్పుడు ఏదైనా సర్వసాధారణంగా 7 నుంచి 13 ఇయర్స్ టైంలో జరుగుతుంది. బాగా రఫ్గా ఆడతారు బాయ్స్ గ్రౌండ్లో కానీ, పరిగెట్టడం కానీ, ఏదైనా ఫుట్బాల్ ఆడడం కానీ, క్రికెట్ ఆడడం కానీ, ఏదైనా దెబ్బలు తగులుతాయి. తగిలినప్పుడు కంగారు పడకూడదు సార్, ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి, అక్కడ కాటన్ పెట్టుకోవాలి, కాటన్ పెట్టి ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ పట్టుకున్న తర్వాత గడ్డ కట్టేస్తుంది, గడ్డ కట్టిన తర్వాత డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫర్దర్ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది కనుక్కోవాలి. ఇంకొకటి, ఒకవేళ మనం ఆడుకునేటప్పుడు కనుక పరిగెట్టేటప్పుడు కనుక ఏదైనా దెబ్బ తాకి పన్ను సడన్గా బయటికి ఊడిపోయింది అనుకోండి, ఫస్ట్ కంగారు పడకూడదు, ఫస్ట్ అయితే రక్తం ఆపుకోవాలి పట్టుకొని, పన్నుని ఎక్కువగా కలపకుండా తొడవకుండా ఆ పన్నును అలాగే పట్టుకొని నీట్గా నీటి కింద కడిగి దాన్ని డెంటల్ డాక్టర్ దగ్గర తీసుకొస్తే దాన్ని మళ్ళీ నోట్లో పెట్టేసి ఫిక్స్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ ఈ పని మీరు 1 గంట 2 గంటల లోపే చేయాల్సి ఉంటుంది. ఇవాళ పని ఇరిగితే రేపు ఎల్లుండే డాక్టర్ దగ్గరికి వెళ్తామంటే కుదరదు, అది ఫిక్స్ చేయడానికి రాదు.
1: బాగుందండి, దంతాలకు సంబంధించిన చాలా మంచి విషయాలు చెప్పారు. మరి చివరిగా అసలు ఒక దంతాలు ఆరోగ్యకరంగా ఉండాలంటే ఎటువంటి అలవాట్లు చేసుకుంటే కొంచెం క్లుప్తంగా చెప్పండి.
0: ఏం లేదండి, మనం రోజు 2 నుంచి 3 నిమిషాలు పొద్దున్న, 2 నుంచి 3 నిమిషాలు సాయంత్రం పూట టైం కేటాయించాలి దానికి. మనం బ్రష్ పట్టుకొని బరబరా గీకేన అవసరం లేదు, నిదానంగా మెల్లగా పై పళ్ళు పైనుంచి కిందకి, కింద పళ్ళు కింద నుంచి పైకి, ప్లెయిన్ టూత్ పేస్ట్లు వాడితే సరిపోతుంది. అందులో సాల్ట్ అవసరం లేదు, కూలింగ్ క్రిస్టల్ అవసరం లేదు, ఏదో ఏదో అవసరం లేదు, ప్లెయిన్ టూత్ పేస్ట్ సరిపోతుంది. 2 నుంచి 3 నిమిషాల టైం నీట్గా దానికి కేటాయిస్తే పొద్దున కానీ రాత్రి కానీ మంచిగా బ్రష్ చేసుకుని ఉంటే పంట ఆరోగ్యం అనేది చాలా చక్కగా మెయింటైన్ అవుతుంది.
1: అట్లనే ఏదైనా తిన్న వెంటనే మీరు అన్నట్టు ఆహారం లాంటి వాటికి వెంటనే పుక్కిలి చుమ్మేయటం, మీరు జాగ్రత్తలన్నీ చెప్పారు. ఈ జాగ్రత్తలన్నీ కనుక పాటిస్తే మీరు అన్నట్టు పంట ఆరోగ్యము చక్కగా చూసుకునే అవకాశం ఉంది. చాలా సంతోషం అండి మీరు మా ఆకాశవాణికి విచ్చేసి శ్రోతలకు ఈ దంతాలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటి మీద అవగాహన కల్పించారు. మీకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ.
2: ఇంతవరకు ఆరోగ్య అమృతం శీర్షికన దంత వ్యాధులు కారణాలు నివారణ ఈ అంశంపై దంత వైద్య నిపుణులు డాక్టర్ బుక్క తరణ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
3: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.

0: వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ప్రేమించు పెళ్ళాడు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఇప్పుడు వినండి పులి బెబ్బులి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట.

సంకీర్తన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆ పాటతో ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎండి రామనాథన్ గారి కర్ణాటక గాత్ర సంగీతం విందాం.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
4: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో MD రామనాథన్ గారి కర్ణాటక గదర్ సంగీతం వింటున్నారు.

ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎండి రామనాథన్ గారి కర్ణాటక గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 8:15 కి వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం రిలే.

0: उनके साथ कल तक के लिए आज्ञा दीजिए।
1: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: ఇంతవరకు NCERT వారి ప్రాయస్థ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, చిత్రసీమ తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా వినండి ఊసరవెల్లి చిత్రం కోసం కార్తికేయన్ పాండ పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు వింటున్న ఆ పాట చెప్పవే చిరగాలి చిత్రం కోసం సుజాత ఒన్నిమినన్ పాడింది, శివగణేష్ రచన, ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మ.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి సీతారాముల కళ్యాణం లంకలో. ఈ చిత్రం కోసం రమేష్ పట్నాయక్ పాడిన పాట, అనంత శ్రీరామ్ రచన, అనుప్ రూబెన్స్ సంగీతం.

0: మీరు విన్న ఆ పాట షాక్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది. వేటూరి రచన, అజయ్ అతుల్ సంగీతం.
1: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి శివమణి చిత్రం కోసం రఘు కుంచే కౌశల్య పాడిన పాట, భాస్కర్ పట్ల రచన, చక్రి సంగీతం.

0: బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
3: శ్రోతలు FM 103.5 మెగాహెర్ట్జ్ నుంచి చిత్రసమ ఉంటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాజబాబు చిత్రం కోసం హరిహరన్ సుజాత పాండయుగుళం, ఎస్ మూర్తి రచన, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం.

0: ఉప్పు చేసినా ఉప్పు చేసినా చెప్పి చేసినా నేనేగా.
1: కావాలా
0: మరు మరు మరు మరు మల్లెలు పెట్టాలా ప్రియురాలా.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇప్పుడు వినండి పెద్దబాబు చిత్రం కోసం చక్రి స్వీయ సంగీతంలో కౌశల్యతో కలిసి పాడిన భాస్కర్ పట్ల రచన.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి అంజనీ పుత్రుడు. ఈ చిత్రం కోసం గీతా మాధురి పాడిన పాట. కరుణాకర్ రచన, వందే మాతరం శ్రీనివాస్ సంగీతం.

కార్యక్రమంలో చివరిగా వినండి శశిరేఖ పరిణయం చిత్రం కోసం సైంధవి పండపాట సిరివెన్నెల రచన మణిశర్మ సంగీతం.

శ్రోతలు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం అండి.

0: దేశవాణి సమయం 10 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీజేపీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహటిలో అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ తదితరులు దీనికి హాజరవుతారు. ఎర్రవల్లిలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నివాసంలో బీఆర్ఎస్ కీలక సమావేశం ఈరోజు జరుగుతుంది. కె తారక రామారావు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొనే ఈ సమావేశంలో సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఇన్ఛార్జీల నియామకంపై చర్చిస్తారు. జనగణనలో భాగంగా జూన్ 9వ తేదీ వరకు జరిగే హౌస్ లిస్టింగ్ కార్యక్రమానికి పౌరులు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కోరారు. ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఈ వివరాలు కీలకమని, తుది దశ జనగణన 2027 ఫిబ్రవరిలో ఇంటింటికి వచ్చి నిర్వహిస్తారని తెలియజేశారు. కొత్త వాహనాలకు 24 గంటల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలాగా డీమ్డ్ అప్రూవల్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. నిర్ణీత గడువులోగా అధికారులు స్పందించకుంటే దరఖాస్తు ఆమోదం పొందినట్లుగా పరిగణిస్తారు. ఈ మేరకు వాహన్ పోర్టల్లో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీంతో క్షేత్రం భక్తజన సంద్రమైంది. భక్తులు పాదయాత్రగా తరలివచ్చి ఇరుముడి సమర్పించి మాల విరమణ చేస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జట్ల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ అంపటి రాయుడు స్పష్టం చేశారు. ఉప్పల్ స్టేడియంలో 2026-27 సీజన్ కోసం సెలక్షన్ కమిటీని ప్రకటించారు. అక్షత్ రెడ్డి చైర్మన్గా వ్యవహరించే సీనియర్ కమిటీలో సుమన్, మేదీ హసన్, పవన్ కుమార్, ఇంద్రశేఖర్ రెడ్డి సభ్యులుగా ఎంపికారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానం నిలబెట్టుకుంది. తాజా జాబితాలో 1 రేటింగ్ పాయింట్ తగ్గి 118 పాయింట్లకు చేరినప్పటికీ టీమిండియా 1గా నిలిచింది. న్యూజిలాండ్, ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఉత్తర శ్రీలంక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్పారు. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ కారణంగా కోస్తా జిల్లాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వారు తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సామల కబుర్లు. డాక్టర్ సామల సదాశివ గారితో సంభాషణ వింటారు.
1: ఒక జాతి సంస్కృతి తరతరాలుగా తరగని సంపదగా విలసిల్లుతుంది. అభివృద్ధి పదం అనంతంగా సాగిన జాతి జీవనాడుల్లో సంస్కృతి ప్రతిబింబిస్తుంది. అంతర్లీనంగా జాతిని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. పెద్దల మంచి మాటలు అందరికీ ఆచరణ మార్గాలే. అనుభవ సారాన్ని నింపుకున్న పెద్దల ముచ్చట్లలో సైతం అపురూపమైన మన సంస్కృతి సాక్షాత్కరిస్తుంది. గతం చరిత్ర, గత జ్ఞాపకాలు జాతి మననం చేసుకోవలసిన పరిమళ భరిత జీవన ఘట్టాలు. ఆదిలాబాద్ జిల్లాలో సాహిత్య సాంస్కృతిక స్రష్టలలో అగ్రతాంబూలం డాక్టర్ సామల సదాశివ గారిదే. తెలుగు ఉర్దూ భాషల్లో ఉరుప్రజ్ఞ కలిగిన డాక్టర్ సదాశివ అందిస్తున్న ఈ అనుభవసార జ్ఞాపకాలు తరతరాల వారికి నాటి సంస్కృతిని అందించి ఆ దొంతరలలో దాగి ఉన్న మానవత్వ విలువలను, నైతిక విలువలను పరిపృష్టం చేస్తాయనే ప్రయత్నమే ఈ సామల కబుర్లు.

0: డాక్టర్ సదాశివ గారు నమస్కారం అండి.
1: అయ్యా నమస్కారం అండి.
0: మీరు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సాహితీ స్రష్టలు. అయితే మా తరంలో కొంతవరకే మేము ఈ పూర్వం ఉండేటువంటి పరిస్థితుల్ని మీరు మొదట్లో అంటే ఒక యవ్వన దశలో కానీ బాల్య దశలో కానీ ఉన్నప్పుడు ఉండేటువంటి సాహిత్య వాతావరణం కానీ సాంఘిక వాతావరణం కానీ ఎలా ఉండేదండి?
1: అయ్యా మా చిన్నప్పుడు ఇక్కడ నిజాం రాజ్యం కదా, ఇక్కడ రాజభాష ఉర్దూ కాబట్టి ఉర్దూతో పాటు ఇంగ్లీష్ చదువుకుని డిగ్రీలు సంపాదించినటువంటి వాళ్ళకే ఉద్యోగాలు దొరికేటివి. తర్వాత ఏ వృత్తిలోనైనా స్థిరపడాలంటే ఉర్దూ తప్పనిసరిగా రావాలి, అట్లాగే ఇంగ్లీష్ కూడాను. తెలుగుతో అంత పని ఉండేది కాదు అప్పట్లో. తెలుగంటే మాట్లాడే భాషే కానీ సర్కారీ భాష కాదు కదా, వ్యవహారిక భాష కూడా కాదు, అంటే వ్యవహారాలలో ప్రభుత్వ వ్యవహారాలలో పనికొచ్చే భాష కాదు. ఆ కాలంలో మేము చదువుకున్నామండి. అయితే ఆ కాలం వాళ్ళు కొందరు ఇప్పటికీ బతికున్న వాళ్ళు, నాకంటే వాయిదారేళ్ళు పెద్దవాళ్ళు, నాకంటే ఏడాది 2 ఏళ్ళు చిన్నవాళ్ళు కూడా తరచుగా సభలలో ఏమంటుంటారంటే, మేము ఉర్దూ కాలంలో పుట్టినాం గనక, ఉర్దూ కాలంలో చదివినాం గనక మాకు ఇక్కడ ఈ వాళ్ళని విమర్శించడం నా ఉద్దేశం కాదు కానీ అట్లనే వాళ్ళల్లో చాలా గొప్ప పండితులు ఉంటారు. తెలుసుకున్నదేనా? అసంభవం కదా, అంత తొందరగా దొరకదు. అప్పటి నిజాం కాలం పోయిన తర్వాత పాండిత్యం కూడా దాదాపు సన్నగిల్లింది. అయితే అసలు సంగతి ఏమిటంటే, నిజాం కాలంలో గవర్నమెంట్ స్కూల్స్ ఉండేటివండి, వాటిని షాహీ పాఠశాలలు అనేవాళ్ళు. ప్రైమరీ లెవెల్లో కొన్ని ఎయిడెడ్ స్కూల్స్ ఉండేవి, వాటిని ఇమ్దాది అనేవాళ్ళు. కొన్ని ఖానిగీ బళ్ళు ఉండేటివి, ఖానిగీ బళ్ళల్లో తెలుగు కావాలనుకునే వాళ్ళే ప్రత్యేకంగా తమ పిల్లల్ని ఖానిగీ బళ్ళకి పంపేవాళ్ళు. ఖానిగీ బళ్ళల్లో చెప్పేటువంటి వాళ్ళు కావ్యాలు, శతక పద్యాలతో మొదలుపెట్టి తెలుగు వాళ్ళకు కావలసిన సాహిత్యం అంతా నేర్పేవాళ్ళు. ఇప్పుడు నిజాం కాలం నుంచి మేము పుట్టక ముందటి నుంచి ఉన్నది అది. ఎందుకంటే మా తండ్రి, మా మేనమామలందరూ కూడా తెలుగులో పండితులు, మరి వాళ్ళందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళే, తెలుగు ఇక్కడ దొరికింది ఆ కాలంలో. అయితే మాకు కూడా, మా తండ్రి కూడా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టరే. అయితే ఆయన ఉర్దూ, అతని పాఠశాలలో ఉర్దూ ఉన్నప్పటికీ తెలుగు కూడా ఉండేది, తెలుగు చదివించేవాళ్ళు మమ్మల్ని. తర్వాత మా ఇంట్లో మా వాళ్ళందరూ తెలుగు చదువుకున్న వాళ్ళు కనుకనే నాకు చిన్నప్పుడే మా ఇంట్లో మార్కండేయ పురాణం, కళాపూర్ణోదయం లాంటి గ్రంథాలు దొరికినాయి. అవి రేర్గా దొరికే పుస్తకాలు. మా తండ్రికి ఎందుకు అవి ఇష్టం ఉండే, నాకు చదవటం పద్యాలు చదవటం అలవడిన వెంటనే నాకు దొరికిన పుస్తకాలు మార్కండేయ పురాణం, మారనది, కళాపూర్ణోదయం, పింగళ సూర్యుడి, అక్కడి నుంచి ప్రారంభమైంది. అంతకుముందు భాగవత పద్యాలు, భారత పద్యాలు అవన్నీ మాకు చదివించేవాళ్ళు. చిన్న పద్యాలు పెద్ద పద్యాలను పలకల మీద పెట్టి, శతక పద్యాలు అయితే తప్పనిసరి కదా అందరికీ. కాబట్టి మేము ప్రైమరీ స్కూల్ దాటే వరకే తెలుగులో మంచి పరిచయమే కలిగింది మాకు తెలుగు సాహిత్యంతో. తర్వాత హై స్కూల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం తెలుగు ఆప్షనల్ సబ్జెక్ట్, ఇష్టమైన వాళ్ళు చదువుకోవచ్చు లేకపోతే వదిలిపెట్టవచ్చు, అంటే వేరే చదువుకోవచ్చు. గ్రంథాలయాలు ఉండే, హనుమకొండ చదువుకున్నాను నేను, బ్రహ్మాండమైన గ్రంథాలయం ఉండే, వీరి రాజరాజ నరేంద్ర గ్రంథాలయం. ఇప్పుడు ముద్రితాలైనటువంటి అనేక గ్రంథాలు అప్పుడు అముద్రిత రూపంలో ఉండేటి, అవన్నీ మేము చదివేవాళ్ళం. గ్రంథాలయం నడిపే అటువంటి కురాడు మా క్లాస్మేట్ కనుక ఏదో 2 అన్నాలో ఎంతో ఫీజు చెల్లిస్తే ఆయన ఇంటికి కూడా తీసుకో పర్మిషన్ ఇచ్చేవాడు తీసుకురావడానికి. చదివేవాడు అని తెలుగు బాగానే చదువుకున్నాం ఆ కాలంలో. తర్వాత మా మేనమామ కూడా ఉండే, అతడు బసవ పురాణం ఎప్పటికి ఉంచుకుంటుండే, ఆయన కొంచెం వీరశైవ మతం పట్ల అభిమానం కలవాడు కనుక భారతంలో ఏదో ఒక పర్వం బసవ పురాణం ఆయన బ్యాగులో ఉండేటి ఎక్కడికి వెళ్ళినా కానీ. ఆయన వ్యాకరణం ఎంత ఛాందసంగా చదివిండంటే, అరసున్న లేనటువంటి భాషని, పండిరాలేనటువంటి భాషని ఆయన సమర్థించేవాడు కాదు. ఆయన మామూలుగా ఉత్తరం రాసినప్పటికీ అరసున్న బండిరాలన్నీ పాటించేవాడు. మేము కూడా అతన్ని చూసి చూసి, అతడేవో చిన్న చిన్న కథ పద్యాలు ఏవో చెప్తామంటే మేము కూడా మెల్లగా చెప్పడం మొదలు పెడితే ఆయన మొదలు దిద్దింది అవే, సంధులు, సమాసాలు, అరసున్న, అంటే వ్యాకరణం బాగా నేర్పింది మా ఇంట్లోనే. తర్వాత మా గురువులు నేర్పిండ్రు స్కూళ్ళల్లో. అంటే మేము హై స్కూల్ దాటే వరకు, అంటే నిజాం కాలంలోనే, నిజాం రాజ్యంలో ఉండి హై స్కూల్ దాటే వరకు ఉర్దూ, ఫార్సీ, ఇంగ్లీష్ భాషలతో పాటుగా

0: తెలుగులో మంచి రాయగలిగినటువంటి పరిజ్ఞానం సంపాదించగలిగినాం మేము, మాట్లాడగలిగినటువంటి. వరంగల్లో ఒక పేపర్ ఎత్తుండేది మేము చదువుకునేటప్పుడు, కాకతీయ అని. దాన్ని పివి నరసింహారావు గారి వరుసకు సోదరుడు పివి సదాశివరావు గారు నడిపేవారు. మా మిత్రుడు అంటే కొంచెం మాకంటే రెండు మూడేళ్ళు పెద్ద గార్లపాడి తిరుపతి రెడ్డి గారు నడిపేవారు. తిరుపతి రెడ్డి గారు చాలా గొప్ప కవి. తిరుపతి రెడ్డి తండ్రి గార్లపాటి రాఘవరెడ్డి గారు చాలా గొప్ప కవి. దేవులపల్లి రామానుజరావు గారికి, కాళోజీ నారాయణరావు గారికి ఛందస్సు నేర్పిన వారు, తెలుగు భాష నేర్పిన వారు వారే. అయితే అప్పుడు లైబ్రరీలో తోక పద్యాల పోటీలు పెట్టుకునేవాళ్ళం మేము ఉర్దూ కాలంలో ఇదంతా. ఎందుకంటే తెలుగు పద్యాన్ని మేము నేర్చుకోవాలి కదా. తోక పద్యాల పోటీలు అంటే ఒక పద్యం చివరక్షరం పట్టుకొని ఇంకో పద్యం, ఈ విధంగా అంత్యాక్షరి, ఈ విధంగా కొన్ని వాటి కోసం సిద్ధం కావాలంటే కొన్ని కావ్యాలు చదవాలి. అప్పుడు లభించిన కావ్యాలు కొన్ని చదివి కంఠతా పట్టేవాళ్ళం. ఇక మా చదువు అంతా కంఠతేనే కదా. ఆ కాలంలో మీకు తెలుసు, ఆ కాలంలో పుస్తకాలు లేవు కదా. చాలా పుస్తకాలు ఇప్పుడు మనం చూస్తున్న ఆ కాలంలో లేకుండే. ఇక తర్వాత మనకు మొదటి నుంచి గురుముఖంగా నేర్చుకోవటం, గురు శిష్య పరంపరలు, తర్వాత కంఠతా పట్టడం అనేది మనకు ఉన్నది కదా. మా చిన్నప్పుడు మాకు మూడు ఖండాల అమరం కంఠతా పట్టించాం కాబట్టి మాకు సంస్కృతంలో ఏ పదం వచ్చినా కానీ నిఘంటువు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్ర నిఘంటువులు మూడు ఉంటుండే, ఆంధ్రనామ సంగ్రహము, ఈ అమరమును, ఈ తెలుగు నిఘంటువులు మూడు తప్పనిసరిగా చదవాల్సిందే. మా పిల్లలు కూడా నేను నేర్పినాను. మా పెద్ద అబ్బాయికి ఇప్పటికీ అమరం చాలా వరకు వస్తుంది. నాకు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడు ఏదో గుడి నీడి నింపుతూ ఉంటే వాడు ఎస్టీఓగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు సరకారం కిందట ఈ అబ్బాయి నేను గుడి నీడి నింపుతుంటే బుద్ధి అనే శబ్దానికి రెండు మూడు అక్షరాల పదం ఇంకేదో కావాల్సి ఉండే, ఆల్టర్నేటివ్ నింపాలి కదా. మా పెద్దవాడు తయారై డీటీ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. అరే ఈ బుద్ధికి ఆల్టర్నేటివ్గా ఇంకెన్ని పదాలు ఉన్నాయి, పర్యాయ పదాలు చెప్పరా అంటే, ఆ టైం అయింది పాపాన, టైం అయింది అనుకుంటే వాడు చదువుకుంటూ పోయాడు. బుద్ధిర్ మనీష ధిషణ ప్రజ్ఞ ధీష ముషీమతి, ఈ విధంగా నోటికే ఉంటుండే. సంస్కృతంలో ఇంతకంటే ఎక్కువ బుద్ధికి పేరు లేవు. ఇవి నోటికి ఉన్నప్పుడు నిఘంటు చూడాల్సిన అవసరం లేదు. అంటే నిజాము కాలంలోనే మేము త్రికాండమరం, నామలింగానుశాసనం, తర్వాత తెలుగు నిఘంటువులు అన్నీ కంఠతా పట్టినాం. మా వాళ్ళు అవసరమని చెప్పినటువంటి పుస్తకాలను చదివినాం. భాగవతం తప్పనిసరిగా చదవాల్సింది అందరూ. భారతం అంటే అప్పుడు మాకు దొరికినే చదివినాం. తర్వాత 1950లో పరిచయమైనప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారేమో భాగవతాన్ని 18 సార్లు చదవాలి సదాశివం అంటుండే. చదివినాను సార్ నేను, అక్కడక్కడ చదువులు కాదు, కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి 18 సార్లు చదవాలి అంటుంటే. అంతకుముందు ఆ మాట శ్రీశ్రీ గారు కూడా అన్నారు. చదివినారు శ్రీశ్రీ, శ్రీశ్రీ మహాపండితుడు. వెనకటి భారతుడు మనం వెతికినట్టయితే శ్రీశ్రీ రాసినటువంటి వృత్తాలు కనపడతాయి. శ్రీశ్రీ ఇవి రాసి ఉంటాడా మనం అనుకుంటాం, కానీ శ్రీశ్రీ మొదట్లో రాసేవాడు బా. శ్రీశ్రీలో శ్రీశ్రీ మహాప్రస్థానానికి, అతని కావ్యాలకి అంతటి స్థిరత్వం ఉండటానికి కారణం ఏంటంటే పిండి బాగా ఉంది ఆయన దగ్గర, బాగా మంచి పాండిత్యం ఉండే, బాగా చదువుకున్నవాళ్ళు ఆయన.
1: ఏమంటే మీ మాటకు అడ్డుస్తున్నాను, ఏమనుకోద్దు. అంటే మన ఈ కబుర్లో ఎక్కడైనా ఏదైనా ముచ్చట అందదేమో అన్న భయం కూడా నాకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఉర్దూ పాఠశాలలో ఉర్దూ ప్రభావం చెప్పారు కదా, ఇప్పుడు ఒక జ్ఞానం సంపాదించడానికి, పాండిత్యం సంపాదించడానికి భాష అడ్డం అనేది ఉండదు కదండి. ఇప్పుడు తెలుగు భాష నేర్చుకోవటం చెప్పారు మీరు, అంటే ఉర్దూ భాష నుంచి, అంటే మీరు ఉర్దూ భాషను కూడా చదివారు కాబట్టి అందులో మీరు ఎంతవరకు ప్రజ్ఞని సాధించగలిగారు?
0: ఉర్దూ ముఖ్యం కదండి, ముఖ్య భాష ఉర్దూ అయ్యే. ఈ తెలుగంతా మేము వేరే నేర్చుకున్నది, కానీ డబ్బు పెట్టి మా స్కూల్లో చదువుకునేది ఉర్దూనే. ఉర్దూ చదవాల్సిన అవసరము కాబట్టి ఉర్దూ బాగా నేర్చుకున్నాం మేము. మా తండ్రి హెడ్ మాస్టర్గా ఉంటుండే అని చెప్తాను కదా, ఆ కాలంలో ఆయన దగ్గర ఒక ముస్లిం టీచరు తప్పనిసరిగా అసిస్టెంట్గా ఉండేవాడు, మిడిల్ ట్రేండ్ వాళ్ళు, మెట్రిక్ ట్రేండ్, మిడిల్ ట్రేండ్ ప్రైమరీ స్కూల్ వాళ్ళు. అయితే ఆ రియాజుర్ రెహమాన్ గారిని మా గురువు గారు ఇక్కడ తాంసిలోని, మా తండ్రి ఇక్కడ ఉండగా, మాది ఈ ప్రాంతం కాదు అటువైపు, కానీ మా తండ్రి ఉద్యోగ రీతే ఇక్కడికి వచ్చిండు ఒకప్పుడు. నా

0: చిన్నతనంలో. అయితే ఆ ఉర్దూ ఎట్టగూ నేర్చుకుంటాం కానీ రియాజు రెహమాన్ గారికి చెప్పి మా తండ్రి నాకు ఫార్సీ నేర్పించాడు. ఫార్సీ అవసరం కాదు అప్పుడు. ఫార్సీ నేర్స్తే ఉర్దూ బాగా వస్తుంది, సంస్థ నేర్స్తే తెలుగు బాగా వస్తుంది అన్నట్టుగా ఫార్సీ నేర్పించాడు. ఆ మిడిల్ ట్రేండ్ టీచర్ ఫార్సీ నాకు ఎంత మంచిగా నేర్పినాడంటే తర్వాత నాకు ఫార్సీ నేర్చుకోవటం చాలా సులభమైంది. ఏదైనా ఒక గొప్ప భాష నేర్వాలంటే, క్లాసిక్ నేర్వాలంటే దాని బునాది మంచిగా ఉండాలి కదా. ఆ బునాది వేసిండు ఆయన, ఎట్లా నేర్చుకోవాలి అనేటువంటిది. ఇక్కడ మీకు ఇంకో అంటే మీ ప్రశ్నకి అడ్డు వస్తూ నేను ఇంకొక మాట చెప్తున్నా, అంటే మీ ప్రశ్న కాంది. ఉర్దూ అయితే మాకు తప్పనిసరి నేర్వాల్సి వచ్చింది, బాగానే నేర్చినాం. తర్వాత ఫార్సీ కూడా నేర్చినాం. మాకు హై స్కూల్లో చెప్పినటువంటి మౌలి సాహులు ఆ తరమే వేరు. వాళ్ళు టేండ్ గారు, తెలుగు వాళ్ళు టేండ్ గారు, వాళ్ళు టేండ్ గారు. ఎట్టా చెప్పాలి, చైల్డ్ సైకాలజీ వాళ్ళకి తెలియదు. ఏజ్ గ్రూప్ ఏమిటిది, వాడి ఇంట్రెస్ట్ ఏమిటి, వాడి కెపాసిటీ అని అదేం తెలియవు. తెలవకున్నా కానీ వాళ్ళు చెప్పే అటువంటి పాఠాలలో, కవిత్వంలో కానీ, గజలలో కానీ లీనమై ఆ ఆనందాన్ని మాకు ఇచ్చేవాడు. చెప్పేవాడు గారు, చూడు దిఖురే కిత్నా అచ్చా హే, కిత్నా సుందర హే, కిత్నా బ్యూటిఫుల్ హే, ఇట కిత్నా దర్ద్ హే ఇస్మే, ఈ విధంగా వాళ్ళు ఫీల్ అయ్యి చెప్పేవాళ్ళు. కనుక మేము కూడా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ వాళ్ళకి ట్రైనింగ్ పద్ధతులు తెలియవు, బోధనా విధానం తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఇంట్రెస్ట్ కలిగించారు, దాన్ని మేము మోటివేషన్ అంటాం.
1: ఏ విధానమైనా ఈ విద్యార్థులకి ఆ ఒక పాఠం యొక్క సారాంశాన్ని మనసు కత్తుకునేలా చెప్పటమే కదండి శిక్షణ అంటే.
0: అదే
1: వాళ్ళకి లేకపోయినా అలా చెప్పారు అంటే నిజంగా వాళ్ళకి అంతర్లీనంగా ఆ శిక్షణ ఉంది అన్నమాట.
0: మోటివేట్ చేయటం అనేది మా ట్రైనింగ్లో ఒకటి చెప్తాం మేము. మోటివేట్ చేయాలి అంటే ఎట్లా, జాషువా గారి రెండు మూడు పద్యాలు పాఠంలో ఉంటాయి, బాగా అనిపించినాయి. జాషువా గారి ఏమేమి పద్యాలు ఉన్నాయో ఖండ కావ్యాలను దొరికించుకొని చదవాలి అనేటువంటి ఆసక్తి కలిగించడానికి మోటివేషన్ అంటారు. అయితే వాళ్ళు మీర్జా గాలిబియో, మీరియో రెండు మూడు గజలు చెప్తే ఎంత గొప్పగా చెప్పేవాళ్ళంటే, ఆ కవరణ గురించి ఎంత గొప్పగా చెప్పేవాళ్ళంటే, ఇక మేము వాళ్ళ పుస్తకాన్ని చివరికి ఏ ఉద్యోగంలో సెటిల్ అయిన వాళ్ళైనా కానీ, కలెక్టర్లు అయినా కానీ, ఆ పుస్తకాన్ని తెప్పించుకొని చదువుకోవటం, చదువకపోతే నిద్రపట్టదు అని అంతగా చెప్పేవాళ్ళు. వాళ్ళు
1: అంత ప్రభావాన్ని
0: వేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాన్ని ఇంకా ముందడికి పోవాలి. ఆ తరగతిలో ఆ లెవెల్లో చెప్పాల్సింది అంతే. ఇంకా ముందడికి పోవాలి అంటే ఇంకా కొన్ని పుస్తకాలు చదవాలి, అవి సంపాదించి చదివేంత వరకు అట్ట ఉండేది. అయితే ఏదో మీకు అడ్డం వచ్చి చెప్తాను.
1: అదే అండి, ఉర్దూ అంటే ఇప్పుడు ప్రజ్ఞని సాధించడానికి భాష అవరోధం కాదు కదా. ఉర్దూలో కూడా, ఉర్దూ మీరు మీడియంలో ఆ రోజు నుండేటువంటి రాజరిక వ్యవస్థలో అదే ఉంది కాబట్టి దాంట్లో కూడా మీ సాధన చాలా ఉంది కదా. అది దాని గురించి
0: సాధనకు కారకులు మా గురువులే. మా గురువులే ఏమి ఏమి చెప్పితే మాకు ఉర్దూ సాహిత్యం పట్ల, గజల పట్ల ఆసక్తి పెరుగుతుంది అదే చెప్పాను. మాకు ఎక్కడ కూడా విరక్తి కలిగేట్టుగా చెప్పలే. ఇక మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తాను, తెలుగు వాళ్ళే మాకు విరక్తి కలిగేట్టు చెప్పి తెలుగులో అప్పుడు తిరగంటే భయమయ్యేది, ఇప్పటికీ భయమయ్యేది. ఇప్పుడు కొన్నాళ్ళ కిందట ఇక్కడ కడప కలెక్టర్గా జాయింట్ సెక్రటరీగా ఉండే పి సుబ్రహ్మణ్యం గారండి, ఇక్కడ ఉట్నూరు ఐఏఎస్ డాక్టరేట్ చేసి ఇంగ్లాండ్లో, ఇప్పుడు కొంతకాలం బంగ్లాదేశ్లో ఉండి ఇప్పుడు నేపాల్లో ఉంటున్నాడు. ఆయన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మా విశాఖలు, ఏ విద్యాసాగర్ అని. నేను భద్రాచలం ప్రిన్సిపల్గా పనిచేసి వచ్చినాను కదా, ఆ ఏ విద్యాసాగర్ ఐఏఎస్ ఆయన అక్కడ పాల్వంచ ఐటీడీఏ ప్రాజెక్టులో ఉండి ఇప్పుడు భద్రాచలం అయింది ఆ ప్రాజెక్టు, ప్రాజెక్ట్ డైరెక్టర్గా, ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉండి ఒక పుస్తకం రాసిండు, కోయర్లలో కొండరు రేళ్లలో తిరుగుతూ భద్రాచలం మన్యం కథలు అని. ఆ పుస్తకం నాకు పంపిండు, పంపితే ఇంగ్లీషులో ఒక లెటర్ రాసి పంపించిండు. పుస్తకం చాలా బాగుంది, అందులో లీనమైపోయిండు ప్రజలలో. ఐఏఎస్ ఆఫీసర్ని ఏమాత్రం దూరం ఉండలే, వాళ్ళని కలిసిపోయిండు, అంత గొప్పగా రాసిండు. అంతకంటే ముందు పనికుమార్ గారు గోదావరి గాథలు రాసిండ్రు, వారు ఇక్కడ ఉండిరి. అయితే ఇంగ్లీష్లో రాసి పంపిస్తే నేను వారికి మూడు ప్రశ్నలు అడిగింటిని, మీకంటే ముందు ఈ సబ్జెక్టు మీద రాసిన వాళ్ళు కొందరు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు స్మరించలేదు, అది మీ బాధ్యత కదా ఒకటి. రెండోది, మీ తెలుగు ఇంత బాగున్నది కదా, నాకు ఇంగ్లీష్లో ఎందుకు ఉత్తరం రాసిండ్రు అదొకటి.

0: తర్వాత మూడవది ఏంటంటే, నా సంగతి మీకు ఎట్ట తెలుసు. ఆ మూడింటికి ఆయన రాయాలి జవాబు. సుబ్రహ్మణ్యం గారు రాశారు, ఆయన ఫ్రెండు, ఆయన ఐఏఎస్ ఆఫీసరే, చాలా చాలా అద్భుతమైన మనిషి. మీకంటే ముందు చేసినటువంటి వాళ్ళ గురించి ఎందుకు రాయలేదన్న దానికి ప్రశ్నకు అవగాహన లేక తెలియక అన్నాడు. అట్లా ఏ శ్రాణాలు సాధారణంగా. ఇంకోటి, ఇంగ్లీషులో ఎందుకు రాసినారు అంటే తెలుగు రాయటం భయం కనుక అని. సరే, తెలుగు రాయటం భయం అంటే ఎందుకు భయం? మీరు ఇప్పుడు నాకు తెలుగులోనే ఉత్తరం రాసిండ్రు కదా, బాగానే ఉంది కదా మీది. ఏమో సార్, అక్కడక్కడ గ్రాంధికం, అక్కడక్కడ వ్యావహారికం వచ్చిందండి. లేదు, మీరు రాస్తూ ఉండండి, నేను చెప్తూ ఉంటా ఇక్కడెక్కడ. నాకు ఉన్నతకాలం వారు నాకు తెలుగులో రాసేవారు, కానీ ఆ తెలుగులో ఇబ్బంది పడుతూ రాసేవారు. ఇంగ్లీష్ అంతా ఈజీ కాదు తెలుగు రాయటం. వస్తున్నాడు అనాల్సిన ఒక చోట, వస్తున్నాడు ఒక చోట, ఎందుకంటే ఈ గ్రాంధిక భాష నేర్చి వచ్చాను కదా వాళ్ళు పాఠశాలలో. ఆ కాలం తెలుగు పండితులు మాకు చెప్పేవాళ్ళు, వాళ్ళు శిరోమణులు, ఉభయ భాషా ప్రవీణులు, వ్యాకరణ శిరోమణులు, న్యాయ శిరోమణులు, తర్క శిరోమణులు, ఇట్లాంటి వాళ్ళని చెప్పేవాళ్ళు వాళ్ళకి మా మేము చదువుకునే కాలంలో. ఇప్పుడు పర్వాలేదు, ఓరియంటల్ లాంగ్వేజ్లో ఈక్వలెంటీ ఎంఏ మీ ఇట్లాంటి వాళ్ళు చెప్తున్నారు, పర్వాలేదు. కానీ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఉంటుంది. మాకట్టా చెప్పేవాళ్ళు, వ్యాకరణ శిరోమణి దగ్గర మేము చదివినామంటే వ్యాకరణం తప్ప ఇంకేమీ చెప్పడు, సారస్వతములో ఉండే అటువంటి సారస్యాన్ని ఏమాత్రం చెప్పడు ఆయన.
1: అంటే అంతటి ప్రజ్ఞ కలిగిన వాళ్ళ దగ్గర నేర్చుకుని కూడా తెలుగులో రాయటం భయం అనేటువంటి.
0: ఇప్పుడు వ్యాకరణం చెప్పిన తర్వాత సంధి తప్పింది, సమాసం తప్పింది అని కోప్పడతారు కదా.
1: అవునండి,
0: ఆ భయం. అది మనకేమో వ్యాకరణం పూర్తిగా అర్థం కాకపోయాయి, కానప్పుడు రాస్తే ఇక్కడ సంధి తప్పే, సమాసం తప్పే, ఇటువంటి భయాలు ఉంటాయి కదా.
1: అవునండి,
0: ఇంగ్లీషులో అట్లాంటి భయాలు లేవా. ఇంగ్లీషులో మనకు ఫారిన్ లాంగ్వేజ్గా నేర్చుకున్నాం కనుక ఇంగ్లీషులో మనకి టెన్స్ చెప్పిరి, జెండర్ చెప్పిరి, అన్నీ చెప్పిరి కదా. కాబట్టి వర్బ్ ఎట్లా ఉపయోగించాలి చెప్పిరి. కాబట్టి ఇంగ్లీషులో రాయటం సులభం, తెలుగులో అది వంట పట్టింది. తెలుగు చెప్తేనేమో వంట పట్టకపోయాయి, అది పూర్తిగా వ్యాకరణం అర్థం కాకపోయాయి. ఆ సంధి చెయ్యాలను చేయకూడదు, కొన్నిటికి సంధి నిత్యమాయి, కొన్నిటికి వైకల్పికమాయి, కొన్నిటికి కాదాయి, ఎక్కడ సంధి చేయాలను ఎక్కడ సంధి చేయకూడదు, ఇట్లాంటి అనుమానాలు పెట్టిపోయారు కదా. అందుకు తిరుపిరిలో పోవాలంటే భయం ఇది ఆ కాలంలో. మేము చదువుకున్న వాళ్ళమే, కానీ ఎక్కడ తీరుతారు పంతులు గారని చెప్పి. ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుండే అంటే ఉభయ భాషా ప్రవీణ వాళ్ళు తప్ప, వ్యాకరణ శిరోమణి అయినటువంటి వాడు ప్రతిదీ వ్యాకరణ దృష్టితోటే చెప్తుండే, సారస్వతం లోపలికి వెరణీగనే పోతుండే. అందుకొరకే నేను అక్కడ యాదులు ఒక చోట రాసినాను దీపాల పిచ్చే శాస్త్రి గారికి, మౌలానా రూమి మస్నవీని అనువాదం చేయమన్నప్పుడు నేను అనువాదం చేస్తాను కానీ దాన్ని ఎవరైనా నేర్చుకోవాలి కదా, సాహిత్య అకాడమీ ఎవరు, నేను నాకు నేనే ఎవరికి ఇయరే. అందుకు భారతిలో రాసేవాడిని మొదలు. మౌలానా రూమి ఎంత గొప్ప కావ్యం, మౌలానా ఎంత గొప్పవాడు, కొన్ని పద్యాలు రాసిన భారతిలో. రాస్తే మొదటి పద్యం శారదూలమే, ధారాళంగా ఉంటాయి కొంచెం, ఇప్పుడు మానుకున్నాను, ప్రతాపరెడ్డి గారు మానిపించారు. అయితే శారదూలం ధారాళంగా నడిచింది గనక యతి దృష్టిలో పడలే, యతి తప్పింది. మంచిగా చదువు, కడమ పద్యాలన్నీ బాగానే ఉన్నాయి, అక్కడ యతి తప్పింది, కానీ తప్పినట్టు కనపడటం లేదు. అయితే తెనాల నుంచి దీపాల పిచ్చే శాస్త్రి గారు రాశారు, మహాగో విద్వాంసులు వారు,
1: విద్వాంసులు
0: నాకంటే చాలా గొప్పవారు, వయస్సులో 22 పెద్ద, పాండిత్యం గొప్పది. అయితే వారికి నాకు సంబంధం ఏంటంటే వారు వేద వెంకటేశ శాస్త్రి గారు రాసినటువంటి వ్యాఖ్యానాలలో తప్పులు వెతకటమే పని పెట్టుకొని వెతుకుతూ ఉంటే సరస్వత వ్యాసాలు ఏదో రాస్తుండే ఆయన ప్రతి పత్రికలు, భారతులు అని విద్యార్థులు. అయితే ఒకసారి ఎందుకో కోపం వచ్చి పరిచయం లేదు ఏమి లేదు రాసిన, ఏమిటి మీరు, మీరు నెల్లూరు ఆంధ్రుడు, ఆయన నెల్లూరు తమిళుడు, తమిళునికి ఆంధ్ర భాష మీద ఇంత అధికారం ఎందుకు అనుకున్నట్టు రాస్తున్నారు మీరు, అదేం బాగుండటం లేదు అని అంటే అప్పుడు నా వయసు చాలా చిన్నది, ఆయన తిడుతూ రాయవచ్చు లేకపోతే అసలు జవాబు రాయకపోవచ్చు. కానీ ఆయన ఏం చేసిందంటే, నా ఉద్దేశం అది కాదండి, భాష బాగుపడాలని. నాకు అతని మీద గౌరవమే కానీ ఎప్పుడు అట్లాంటి దృష్టితో రాయలేదు నేను. నా నేను రాసే మాటలలో ఏమైనా తప్పులు కనపడితే మీరు నాకు చెప్తే దిద్దుకుంటాను అని రాసిండు ఆయన. చాలా గొప్పవాడు, పండితుడైతే నేను రాస్తాడట, ఆ పండితుడు రాయడు. మీరు ఇంతకుముందు అన్నారే విమర్శ, విమర్శ తట్టుకునేటువంటి శక్తి పండితునికి ఉంటుంది, ఆ పండితునికి ఉండదు. ఆ పండితుడు కీర్తి కోసం రాస్తాడు. మీరు ఒకరిని విమర్శించినారు, నా దగ్గరికి చాలామంది పుస్తకాలు పట్టుకొని వస్తారు, ఒకరిని విమర్శించినారంటే ఆయనతోటి దూరమైనట్టుగా, ఇక మళ్ళా రాడు మన దగ్గరికి. ఆ కాలం అట్ట కాదు. ఇక మాటలో మాట వెళ్తుంది కనుక చెప్తాను నేను. ఈ దీపాల పిచ్చే శాస్త్రి గారు జాష్వా గారితో కలిసి ఒక కొంతకాలం

0: జంట కవులుగా వ్యవహరించినట. అది విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకసారి సరస్వతి పరిషత్తులు కూర్చున్నప్పుడు పుస్తకం క్రీస్తు చరిత్ర తెచ్చి ఇదిగో మీ జంట కవిది అని దీపాలపు చేచారు గారు ఇచ్చిపోయాడు ఒక గదిలో ఉంటే మేము. అదేమిటి అట్లా అంటున్నాడు ఆయన అంటే నిజమేనండి, మేము ప్రయత్నం చేసినాం ఇద్దరం కలిసి రాసిన అతంది రసవంతమైన కవిత్వం ఇతంది. అయితే మా పేర్లు కుదరక జంట కవుల పేర్లు కుదరక మానుకున్నాము కరెక్ట్. అయితే ఆ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు ఏమండి సదాశివ గారు మీ పద్యంలో ఎత్తి తప్పింది కదా మొదటి చరణంలోని అన్నాడు. మంచి కవి ఆయన. అయితే పరాజికం చేసుకునే అవకాశం ఉండే ఆయన అంతటి తనువు మాకు ఇచ్చాడు. అవును నిజమే, ఇప్పుడు చూస్తున్నా అంతకు ముందు అదేం ధారాళంగా ఉంది కనుక కనపడలేదు. అయినా కానీ శాస్త్రి గారు మీరు శాబ్దికులు ఛాందస్సులు, మీ దృష్టి ఎప్పుడు ఛాందస్సు మీదనే ఎప్పుడు శబ్దం మీదనే, శబ్ద దోషాలే చూస్తారు మీరు. కవిత్వంలో ఉండే అటువంటి రసం కనుక పోనేపోరు కదా అని రాస్తే వాళ్ళు నవ్వుకున్నారు అంతేగాని కోప్పడలే. వారు శాబ్దికులు ఛాందస్సులు మంచి కవులు కూడా, రసవంతమైన కవిత్వం రాసిన నాకు పంపించారు జాషువా గారి కంటే ముందు రాసింది రెండు కవిత్వాలు ఒక పోరి అంటే జాషువా గారి కవిత్వం కంటే వీరిది ఇంకొక బాగుంటుంది. ఇట్లంటే కొందరు కోపం వస్తుంది కానీ బాగుంటుంది ఎందుకంటే జాషువా గారి కంటే వీరు పండితుడు.
1: ఇప్పుడు నాకు మీరు కొంత సమాచారాన్ని నేను అడిగింది మీరు దాటేశారు. ఇప్పుడు అప్పట్లో ఉర్దూలో మీరు చదివారు కదండి, ఉర్దూ భాషలో మీరు అంటే మీ తర్వాత చదివింది, ఆ ఉర్దూ భాషలో చదవటం వల్ల ఎక్కువ విషయాలు స్పష్టంగా తెలిసాయా అనేది కావాలి. ఎందుకంటే అప్పటి తరం ఇప్పటికీ వాళ్ళు ఉర్దూ రాస్తారు, ఉర్దూలో కవిత్వం రాస్తారు, ఉర్దూ షహరీస్ చెప్తారు, అన్నీ చెప్తారు. ఆ తరం అంటే మీ తరం మీ తర్వాత కొంతమంది కూడా చెప్తారు కొన్ని తరాలు వాళ్ళు. ఆ ఉర్దూ భాష వల్ల ఎలాంటి ప్రజ్ఞ మీకు వచ్చింది అనేది?
0: అయ్యా ప్రజ్ఞ భాష వలన ఏ భాష నేర్చుకున్నా ప్రజ్ఞ వస్తుంది, నేర్చుకోవటం వేరే. మీరు
1: అదే అదే
0: మీ ప్రశ్నలో మొదటి భాగం ఏంటంటే ఉర్దూ అంతగా చదవాలని మీకు ఎందుకు అనిపించింది అంతేనా?
1: అలా కాదండి, ఉర్దూ ఉర్దూయే ఉంది కదా అప్పుడు.
0: అవును
1: అప్పుడు ఉన్నది పరిపాలకుల భాష ఉర్దూ.
0: అవును
1: మీరు చదివారు. ఏ భాషలో చదివినా నా అభిప్రాయం ఏంటంటే ఈ భాష ప్రామాణికం కాదు, జ్ఞానం అనేది ప్రామాణికం. ఇప్పుడు మీరు ఇంత సొసైటీని ఇంత ఇన్ని కోణాల్లో నుంచి మీరు పరిశీలించారంటే ఖచ్చితంగా మీరు ఒక జ్ఞానాన్ని ఆ సమయంలోనే అంటే తెలుగు ఇంత పరిపుష్టంగా ఇక్కడ లేని సమయంలోనే మీరు ఆస్వాదించారు. ఆస్వాదించిన తర్వాత మీకు తెలుగు భాషతోటి ఇంట్లోనే ఉంది, చుట్టుపక్కల ఉంది, మీ మేనమామ గారు ఆ గ్రంథాలు పట్టుకుని వెళ్ళేవారు, మీకు ఇంట్రెస్ట్ తోటి మీరు చదివారు, ఇవన్నీ చెప్పారు కదా, దాంతో మీరు డెవలప్ చేసేసి మీరు చేసుకున్నారు అంతర్లీనంగా మీకు తెలుగు భాష ఉంది. అయితే ఉర్దూ భాష నుంచి సోయగాలు కానీ సౌందర్య కానీ లేకపోతే ఆ భాషలో ఉండే వ్యక్తీకరణ కానీ మీరు తీసుకుని దాన్ని ఉపయోగించుకున్నారా తదుపరి కాలంలో అన్నది తెలుసుకోవటానికి?
0: అయితే మాకు దొరికేది అప్పుడు ఉర్దే కదా. అయితే వేదాలు, నాలుగు వేదాలు మేము ఉర్దూ చదివినామండి.
1: నాలుగు వేదాలు ఉర్దూలో చదివానన్నారు కదా?
0: అవునండి.
1: అంటే మీకు అవి ఎలా లభ్యమయ్యాయండి?
0: అప్పుడు ప్రతి చోట హైదరాబాదులో ఈ మత ఘర్షణ జరుగుతుండే కదా. ఇప్పుడు ముస్లింలకి హిందువులకు అప్పుడప్పుడు జరుగుతుండే కదా, రజాకర్ల పీరియడ్ అయితే మీకు తెలుసు కదా. అప్పుడు హిందువుని కాపాడిన వాళ్ళంతా వీళ్ళే కదండి, ఈ హరి సమాజిస్తే అది సంబంధిస్తే మాకు రక్షగా ఉండేవాళ్ళు. అప్పుడు హైదరాబాద్లో ఉండి ట్రైనింగ్ చేస్తున్నాను నేను 47. అప్పుడు మాకు కూర్చుండి చదివేది అదే ఆర్య సమాజ్ పుస్తకాలే. వాళ్ళు రాసిన ఆర్య సమాజ్ స్వామి దయానంద సరస్వతి పంజాబ్ ఆయన, పంజాబ్ వాళ్ళకి ఉర్దూ బాగా వస్తుంది, ఉర్దే వస్తుంది కదా, పంజాబీ లేకపోతే ఉర్దూ. అవి వేదాలకు సంబంధించినటువంటి అన్ని గ్రంథాలు ఆయన రాసిండు. వేదం ఒక్కటే ఆయన ఒప్పుకున్నది, ఏ మతాన్ని ఒప్పుకోలేదు. వేదాన్ని చదువుతూ యజ్ఞ హోమ యజ్ఞయాగాలని ఒప్పుకుంటూ ఉండేవాడు, జంజం వేసుకొని గాయత్రి చదివాడు. ఏ కులం వాళ్ళైనా కానీ ఆర్యుడే, ఈవెన్ హరిజనుడు కానీ గిరిజనుడు కానీ ఎవరైనా ఇప్పటికీ ఆర్య అంటే అదే అతని కులాన్ని మనం
1: ఆర్య అనేది ఒక సిద్ధాంతం సిద్ధాంతం కింద పెట్టుకోవాలి.
0: కేవలం వేదాన్ని మాత్రమే నమ్మాలి, ఇంకా ఏ మతాన్ని మత దేవతల్ని నమ్మటం లేదు. అట్లాంటి పుస్తకాలు మేము అక్కడ చదివేవాళ్ళం. అట్లాగే ఇప్పుడు ఉర్దూలో మంచి రచనలు మనకంటే ముందు వెళ్ళినాయి కదండి, తెలుగు కంటే ముందు. ఎందుకంటే ప్రేమ్చంద్ పండిత్ సుదర్శన్ బాగా రాసేవాళ్ళు, ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ఒకటి

0: ఏర్పడింది అంజుమన్ తరక్కీ పసంద్ ముసన్నఫీన్ అని 1935లో. అప్పటికి మేము ఇంకా చిన్నవాళ్ళమే, అయితే అప్పుడు చదవలే. అప్పుడు 1930 చాలామంది పాల్గొన్నారు. పాల్గొన్న వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప కథలు నవలలు రాశారు. మన ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక ఇతడే రామకృష్ణారావు, అబ్బూరు రామకృష్ణారావు గారు ఒక్కరే మెంబర్గా వెళ్ళినారు. వారి ప్రభావమే కొంచెం ఆ ప్రాంతంలో కనపడుతుంది. ఇక ఈ ఉర్దూ వాళ్ళందరూ అంటే మెంబర్స్ కనుక ఉర్దూ ప్రాంతం అంతా వాళ్ళ ఒక విధమైనటువంటి అభ్యుదయభావం వరకునే వాళ్ళు ఆపిన్. మనమేమో ఇంకా విరసం కనుక కూడా వచ్చాం. అక్కడ విరసం లేదు, అభ్యుదయం విరసం రెండో కలిసే ఉన్నాయి. మగ్ధూమ్ అండోడే, మీరు చెప్తారే మగ్ధూమ్ మొహియుద్దీన్ అల్లేవాడే. అలీ సర్దార్ జాఫరీ, రజా సజ్జా జహీర్, సజ్జా జహీర్, ఇస్మత్ చోక్తాయి, సాదసన్ మింటూ, వీళ్ళందరికంటే పూర్వుడు ప్రేమ్చంద్, తర్వాత పండిత్ సుదర్శన్. వీళ్ళ మొదటి వార్షిక సభకు ప్రేమ్చంద్ని అధ్యక్షుడుగా పిలిచిండ్రు 1936లో. ఆ సంవత్సరం ఆయన పోయిండు కూడా. వీళ్ళ ఈ అంజుమన్ ఏర్పడటానికి ముందు, ఈ అసోసియేషన్ ఏర్పడటానికి ముందే ఆయన అటువంటి కథలు రాసిండు. సమాజాన్ని పట్టుకుని కథలు నవలలు బాగా రాసిండు. అవన్నీ చదివినాం. అయితే వాళ్ళు నిజంగా సాహిత్య సేవ అంటే, ఇప్పుడు రాస్తున్న వాళ్ళందరూ కీర్తి ప్రతిష్టలు డబ్బు అంతే కదా.
1: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా మీరింతవరకు ప్రముఖ తెలుగు కవి, రచయిత, అనువాదకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ సామల సదాశివ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సత్యవోలు సుందరసాయి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నీరాజనం చిత్రం నుంచి నిన్ను చూడక నేనుండలేను అనే పాటను వినిపించగలరు అని కోరుతున్నారు ముకుందరావు, లక్ష్మి, స్వరూప్, అమ్ము, లేఖశ్రీ, బాలశ్రీ, పద్మ, సూర్యం, ధర్మరాజు, శ్రీనివాస్, సూరి, అచ్చన్న, శ్రీకాకుళం నుంచి. వీరి కోసం నీరాజనం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట వినిపిస్తాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి, ఓపి నాయర్ సాహిత్యం సంగీతం అందించారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తర్వాతి పాటని కోరిన శ్రోతలు విజయ, సాయి, హరి, రమణ ఫ్రమ్ బోయిన్పల్లి. వీరు కోరుతున్న పాట చైతన్య చిత్రం నుండి ఓహో లైలా ఓచారుశీల అనే పాటని ప్లే చేయమని కోరుతున్నారు. ఈ పాటని ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వేటూరి సుందర్రామూర్తి, సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేయబెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

ఆకాశవాణి వివిధ భారతి రోజుతో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. తర్వాత పాటని కోరిన శ్రోతలు జేరుపోతుల బుచ్చయ్య అండ్ కుటుంబ సభ్యులు తరాలపల్లి హనుమకొండ జిల్లా నుంచి వీరు ఏదైనా ఒక మంచి పాటని వినిపించమని కోరుతున్నారు. అలాగే గుడ్ మార్నింగ్ మేడం, మా కోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటూ కవిత, సత్యనారాయణ, భువనకిర్నీజ్ కోరుతున్నారు. వీరి కోసం నిర్ణయం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. గణేష్ పాత్ర సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా మరణ మృదంగం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట. వేటూరి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:00 మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో సహా 5 యూరోపియన్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. ఇటీవల కుదిరిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఈ పర్యటన వాణిజ్య పెట్టుబడి రంగా

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో సహా 5 యూరోపియన్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. ఇటీవల కుదిరిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో ఈ పర్యటన వాణిజ్య పెట్టుబడి రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం చేస్తుందని భారత్ భావిస్తోంది. బీజేపీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటీలో అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్గా వేములవాడ ఆలయ ప్రాంత అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీకి ఆలయ సీఈఓ కన్వీనర్గా మరో 11 మంది సభ్యులను నియమించింది. రాష్ట్రంలో జూన్ 12 తేదీన పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తూ అదే రోజు విద్యార్థులకు స్కూల్ కిట్లు అందజేస్తామని గవర్నర్ తెలియజేశారు. జ్యోతిబా ఫూలే గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు గడువు 16 తేదీ వరకు పొడిగించినట్లు, గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును 15 తేదీ వరకు పొడిగించినట్లు సొసైటీ కార్యదర్శి తెలియజేశారు. రానున్న ఖరీఫ్ సీజన్ కోసం దేశంలో సరిపడా మొత్తంలో ఎరువులు నిల్వలున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఎరువుల విభాగం అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో ఈ విషయం తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు కావస్తోంది. గుర్తుకొస్తున్నాయి వింటారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 11:06 కావస్తోంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. పెద్ద పెద్ద స్టార్ యాక్టర్స్ నటించలేరు, అలాగని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దర్శకత్వము వహించలేదు. ఒక వర్గాన్నో లేక ఒక వ్యక్తినో ఉద్దేశించి ప్రమోషన్స్ చేయలేదు. కేవలం ఒక్క పేరు, ఆ పేరే సినిమా తీస్తున్నప్పటి నుంచి రిలీజ్ దాకా సినీ రాజకీయ వర్గాల్లో టాక్ ఆఫ్ ద టాపిక్గా అయింది. మరి ఇంతకీ ఏంటా పేరు, ఎవరా వ్యక్తి, ఇంతకీ ఏంటా సినిమా? గెస్ చేయగలుగుతారా? గెస్ చేస్తే వాట్సాప్ చేయండి ఆన్ 0402324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అలనాటి నేటి సినీ ప్రముఖుల జీవిత సినీ విశేషాలతో ఆపాత మధురాలను మీకందించే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీల పొద్దుకంగా 6 గంటలకు.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 11 గంటలు దాటి 13 నిమిషాలు కావస్తోంది. మరి ఇంతకీ ఏంటా పేరు, ఎవరా వ్యక్తి, ఏంటా సినిమా అని అడిగానమాట. చాలామంది అభినందన అని పెట్టారు. హౌ ఇట్స్ పాసిబుల్ అబ్బా, అంటే ఆ సినిమా తీసినప్పుడు, అంటే ఆ సినిమా అనౌన్స్ చేయగానే సినీ రాజకీయ వర్గాల్లో కూడా టాక్ ఆఫ్ ది టాపిక్గా మారింది ఆ సినిమా. మరి ఆ సినిమా గురించి మాట్లాడదాం అనుకున్నాను. చాలామంది రకరకాలుగా గెస్ట్ చేశారు, కానీ ఆ సినిమా కాదు అది. సినిమా రిలీజ్కి ముందు సెన్సేషన్ని క్రియేట్ చేసింది ఒకే ఒక పేరు. ఏంటా పేరు అని అడిగానమాట. ఇంతకీ ఏంటా పేరు, ఏంటా సినిమా అంటే, బయోపిక్ ట్రెండ్ నడుస్తున్న టైంలో ఒక విద్యార్థి విప్లవోద్యమ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయిన తర్వాత అట్ ద సేమ్ టైం మర్చిపోయారనుకోండి, అది కూడా వేరే విషయం. మరి ఆ విద్యార్థి నాయకుడు, మరి ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది ఆ సినిమా. మరి ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకుందాం ఆ సినిమా గురించి. అసలు ఇంతకీ ఆయన పేరు చెప్పలేదు కదా, మరి ఆయన పేరే సినిమా పేరు కూడా. చలో ఇప్పుడైనా గెస్ట్ చేస్తారేమో చూద్దాం. ఆయన ఓ విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడిగా ఆయన తక్కువ వయసులోనే ఒక చరిత్రను క్రియేట్ చేశాడు. ఆయన పేరే సినిమా పేరు. ఇంత పెద్ద క్లూ ఇచ్చేసాను కాబట్టి హోప్ గెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. గెస్ట్ చేయండి, వాట్సాప్ చేయండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. రమా కందుల ఫ్రమ్ కుక్కట్పల్లి. ఎగ్జాక్ట్లీ అండి, మీరు గెస్ట్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బట్ ఇంకా చూద్దాం ఎవరైనా గెస్ట్ చేస్తారేమో. ఈ పాట తర్వాత ఆ సినిమా ఏంటి, ఆ వ్యక్తి ఏంటి నేను రివీల్ చేస్తాను. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు
1: 11:20 ఆన్ స్టూడియో క్లాక్. ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు మీ ఆర్జే స్వాతితో. మరి నేను అంత పెద్ద క్లూ ఇచ్చాక చాలామంది గెస్ట్ చేశారు. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ అండ్ అలాగే గోపి ఫ్రమ్ దేవరకొండ అండ్ నెక్స్ట్. సో వీళ్ళిద్దరు కూడా గెస్ట్ చేశారు రైట్ ఆన్సర్. అమ్మ ఈయనెవరు అంటే అమ్మ సమాధానం చెప్పింది భగత్ సింగ్. ఎక్కడున్నారు? లేరు. స్వాతంత్రోద్యమంలో ప్రాణాలు వదిలారు. కాదు కాదు, ప్రాణాలు తీశారు. మళ్ళీ వస్తారా అమ్మ? ఇవి ఆ చిన్న పిల్లాడు తన తల్లితో జరిపిన కన్వర్సేషన్. చిన్నప్పటి నుంచే భగత్ సింగ్ చెగువేరా పుస్తకాలు చదువుతూ వాళ్ళ ఆశయాల్ని, సేమ్ టైం వాళ్ళ ఆవేశాన్ని ఒంట పట్టించుకున్న ఆ కుర్రాడు, ఆ కుర్రాడి పేరే జార్జ్ రెడ్డి. మరి ఈ సినిమా రిలీజ్కి ముందు ఎవరా జార్జ్ రెడ్డి అంటూ చర్చలపై చర్చలు జరిగాయి. అండ్ అంతేకాదు ఎన్నో వాదోపవాదనలు వినిపించాయి. మరి వీటన్నిటి మధ్య ఓ సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ రిలీజ్ అయింది జార్జ్ రెడ్డి సినిమా. మరి ఇంతకీ ఎవరి జార్జ్ రెడ్డి తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: 11:26 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం జార్జ్ రెడ్డి సినిమా అంటే బయోపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. 1970s ఆ దశాబ్దంలో జరిగిన కథే జార్జ్ రెడ్డి సినిమా. జార్జ్ రెడ్డి పుట్టింది కేరళలో, చదివింది బెంగళూరు చెన్నైలో, కానీ ఓ విద్యార్థి నాయకుడిగా ఎదిగింది మాత్రం హైదరాబాద్లోని ఓ యూనివర్సిటీలో. 1970s ఆ విశ్వవిద్యాలయంలో ఉన్న ఒక వివక్ష ఏదైతే ఉందో ఆ వివక్షను తిప్పి కొట్టిన విద్యార్థి నాయకుడే జార్జ్ రెడ్డి. మరి ఈ జనరేషన్కి జార్జ్ రెడ్డి తెలియకపోవచ్చు, కానీ 1970s ఆ టైంలో వాళ్ళకి ఈ విద్యార్థి నాయకుడు ఓ ఇన్స్పిరేషన్. మరి అలాంటి ఓ చైతన్యాన్ని ఈ తరానికి పరిచయం చేశారు జార్జ్ రెడ్డి ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అనే సినిమా ద్వారా. మరి ఆ సినిమా వివరాలు మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శ్రీరాములయ్య సినిమాకి గాను వందే మాత్రం శ్రీనివాస్ పాడిన పాట విన్నారు. 11:31 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటల

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. సమయం 11 గంటలు దాటి 33 నిమిషాలకు అవస్తోంది. మరి ఈరోజు బయోపిక్ స్పెషల్ సందర్భంగా మనం జార్జ్ రెడ్డి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ మనం సెల్యూట్ చేయాల్సింది డైరెక్టర్ జీవన్ రెడ్డికి. చరిత్రలో మిగిలిపోయిన ఓ ఆదర్శనీయమైన విద్యార్థి నాయకుడి జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించాలి అనుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. వంగవీటి సినిమాతో నటుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నారు సందీప్ మాధవ్. మరి ఈ సినిమాకి యాప్ట్గా సెట్ అయ్యారు. ఎంతగా అంటే బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్, వాకింగ్ స్టైల్. అసలు జార్జ్ రెడ్డిని చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది, జార్జ్ రెడ్డి తెలిసిన వాళ్ళు తక్కువ మంది. బట్ అయినా సరే జార్జ్ రెడ్డి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఏమంటారు మూమెంట్ని కూడా యాజ్ టీస్గా యాక్ట్ చేసి చూపించారు. నో జీవించి చూపించారు సందీప్ మాధవ్. ఇక డైరెక్టర్కి ఈ సినిమా తీయడం అనేది కత్తి మీద సాము లాంటిదని చెప్పాలి. నిజానికి సందీప్ మాధవ్ ఎవరైతే ఉన్నారో హీరోగా యాక్ట్ చేసిన వ్యక్తి, చాలా చోట్ల జార్జ్ రెడ్డి కళ్ళ ముందే కనిపించాడేమో, మన కళ్ళ ముందు నిజంగా జార్జ్ రెడ్డి వచ్చి తిరుగుతున్నారేమో

అన్నంతా అద్భుతంగా నటించేశారు ఆయన. ఇక తల్లి పాత్రలో దేవిక మరాఠీ యాక్టర్ అనమాట. ఇక తర్వాత హీరోయిన్గా ముస్కాన్, అలాగే అపోజిషన్ అనగానే విలన్ గుర్తొస్తారు కదా మనకి, మరి విలన్గా సత్యదేవ్. ఇక నటీనటులంతా కూడా హీరోకి పోటీగా పర్ఫామ్ చేశారు. సరే ఇదంతా పక్కన పెడితే ఇలాంటి ఒక సినిమాని వెండి తెరపై చూపించాలి అనుకోవడం అనేది డైరెక్టర్కి నిజంగా సవాల్, పెద్ద ఛాలెంజ్ లాంటిది. మరి ఆ ఛాలెంజ్ని మన జీవన్ రెడ్డి, అంటే ఆ ఛాలెంజ్లో జీవన్ రెడ్డి సక్సెస్ అయ్యారా కాలేదా, మరి ఇంతకీ సినిమాలో ఏం చూపించారు, జార్జ్ రెడ్డి సినిమా గురించి తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు ఎదరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే

బ్లూటూత్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వికసిత భారత్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం జార్జిరెడ్డి సినిమా గురించి. 70s జరిగిన సంఘటనలు, ఆ వ్యక్తి జీవితం ఆధారంగా తీసిన సినిమా జార్జిరెడ్డి. అయితే ఇందులో ఎన్నో సున్నితమైన అంశాలుంటాయి. ఎవరి మనోభావాలను కించపరచకుండా, సేమ్ టైం జార్జిరెడ్డి కథ ఏదైతే ఉందో అది డీవియేట్ అవ్వకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ని యాడ్ చేసి యూనివర్సిటీలో ఉన్న మరి అప్పటి నేతలు, పార్టీల పేర్లు ఇవేవి రాకుండా చాలా ప్లాన్డ్గా తీశారు డైరెక్టర్ జీవన్ రెడ్డి. కథ ఏంటి అనే క్యూరియాసిటీతో మరి ప్రేక్షకులు సీట్లలో కూర్చున్న లోపే సినిమా స్టార్ట్ అయిపోతుంది. సో అలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూనే మొత్తానికి ఈ జనరేషన్కి తెలియని ఆ విద్యార్థి నాయకుడి జీవితాన్ని అద్భుతంగా వెండి తెరపై చూపించగలిగారు డైరెక్టర్ జీవన్ రెడ్డి గారు. మరి జార్జి రెడ్డి అనగానే ఆవేశం, చైతన్యం, అంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే ఊరుకొని ఆ మనస్తత్వం, దేన్నైనా ఎదిరించగలిగే ఆ తెగువ గుర్తొస్తాయి. మరి అవన్నీ కూడా ఈనాటి విద్యార్థుల్లో కూడా లేదా మన చుట్టూ ఉన్న సొసైటీలో కూడా అంటే అలవాటు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో జార్జిరెడ్డి సినిమాని వెండి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశానంటారు డైరెక్టర్ జీవన్ రెడ్డి. మరి ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
2: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
3: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.

0: आता है।
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి.

0: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు
1: 11:50 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. గుర్తుకొస్తున్నాయి మనం మాట్లాడుకున్నాం జార్జిరెడ్డి సినిమా గురించి. జార్జిరెడ్డి కేవలం విద్యార్థి నాయకుడు మాత్రమే కాదు, ఆయన పెద్ద బాక్సింగ్ ఛాంపియన్. అంతేకాదు చాలా చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ కూడా. సో ఒక విద్యార్థి నాయకత్వం వహిస్తున్నాడు అంటే అన్ని విషయాల్లో కూడా అవగాహన ఉండి ఆరితేరిన వారే అయి ఉంటారు కదా. నిజం చచ్చిపోయేలోపు మీ గొంతు విప్పండి అంటూ గలమెత్తి వివక్షకు గురవుతున్న విద్యార్థుల తరపున పోరాడి 25 సంవత్సరాల వయసులోనే అమరుడైన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి. మరి కేరళలో పుట్టిన జార్జిరెడ్డి హైదరాబాద్కి ఎందుకు వచ్చారు, మరి అప్పటి యూనివర్సిటీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలియాలి అంటే ఒక్కసారి ఆ సినిమా చూసేయండి, అర్థమైపోతుంది. మరి ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఏటి పొడుగున వసంతం ఒకటే నా కాలం, ఏది మరి మిగతా కాలాలకు తాళం.

సహాయతలో దడదడలాడి హృదయ మృదంగధ్వానం. నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం. ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు. దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యథార్థ జీవన స్వరాలు.

0: గారి కవిత్వంలోని ఒక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఎంత అద్భుతంగా రాశారో కదా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచన. ఇళయరాజా సంగీతం బాలుగారి గాత్రంలో నిజంగా చెప్పాలని ఉంది అన్నప్పుడు ఎంత ఆర్ద్రతతో పాడతారో కదా. మరి నిజంగానే చెప్పాలి అనిపించినప్పుడు, అడగాలి అనిపించినప్పుడు, మాట్లాడాలి అనిపించినప్పుడు చెప్పేసేయండి, మాట్లాడేసేయండి, అడిగేసేయండి. అంతేకాని మనసులో పెట్టుకొని ఏమవుతుందో ఏమనుకుంటారో అనుకుంటూ ఉంటే అది మనలో అంతరంగంలో ఆ బాధ కానీ ఆ మాట కానీ అలా పెరిగిపోతూ ఉంటుంది తప్ప దానికి సొల్యూషన్ మాత్రం దొరకదు. దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఇదిగో ఈ పాట. మరి ఈ పాటలో చిరంజీవి గారు ఎంత తాపత్రయపడతారో కదా, అంటే వాళ్ళ నాన్నగారు చేసిన పనికి అండ్ సొసైటీలో ఉన్న జరుగుతున్న అన్యాయాలకి తను ఏం చేయలేకపోతున్నాను అన్న బాధని అంత అద్భుతంగా అంత చిన్న పాటలో, అంటే సినిమా సారాన్ని మొత్తం ఆ పాటలో కూర్చి రాయడం అనేది శాస్త్రి గారి కళానికి మాత్రమే చెల్లుతుంది. సమయం 11 గంటలు దాటి 59 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు దాటి 59 నిమిషాలు. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

0: దాంట్లా ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: 12:07 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే స్వాతితో. ఈ మధ్యకాలంలో రీసెర్చ్ స్కాలర్లు ఎక్కువైపోయారు. నిజంగా నిజం. కారణం ఏంటి చెప్పాలా? అది ఆ యూనివర్సిటీ ఎఫెక్ట్ అన్నమాట. ఇంతకీ ఏ యూనివర్సిటీ అంటారా? చెప్పనా? సరే, ఆ యూనివర్సిటీ పేరేంటో తెలుసా? వాట్సాప్ యూనివర్సిటీ. నిజం. తెలిసినా తెలియకపోయినా తెలుసుకునే ప్రయత్నం ఏమాత్రం చేయకుండా పక్కోడికి మొత్తం మెసేజ్లు పాస్ చేసి పుక్కటి జ్ఞానం ఇస్తుంది చూడండి, దాన్నే అంటారు వాట్సాప్ యూనివర్సిటీ అని. సరే, ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే జ్ఞానం మామూలుగా ఉండదు. మరి ఆ జ్ఞానం గురించి మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జీ స్వ

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 12:30 నాన్ స్టూడియో క్లాక్ చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే స్వాతితో.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, May 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: 12:14 అన్ స్టూడియో క్లాక్. మరి చైతన్య స్ఫూర్తి వింటున్నారు. నేను చెప్పాను ఇందాక వాట్సప్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందామని చెప్పేసి. గత 2 రోజులుగా ఓ మెసేజ్ తెగ చక్కర్లు కొట్టేస్తుందండి. ఏంటంటే ఆ మెసేజ్ నాకే 2 ముగ్గురు పంపించారనమాట. ఏంటి ఆ మెసేజ్ అంటే, ఐస్ క్రీమ్ తిన్నా తినకపోయినా కరిగిపోద్ది, జీవితం కూడా అంతే, ఎంజాయ్ చేసినా చేయకపోయినా కరిగిపోద్ది తరిగిపోద్ది. అండ్ అట్ ద సేమ్ టైం, స్వర్గం నరకం ఉన్నాయో లేవో తెలియవు, నువ్వు మళ్ళీ పుడతావో లేదో తెలియవు, సో ఎంజాయ్ యువర్ లైఫ్ అంటూ ఒక మెసేజ్ ఎవరో రాసి ఉంటారు మహానుభావులు. మరి దాన్ని ఓ పంపించేస్తా ఉన్నారనమాట. నిజంగా ఈ మెసేజ్లో నిజం లేదా అంటే నిజం కూడా ఉంది. కాదని నేను అనట్లేదు, కానీ ఎట్లాగూ ముగిసేదే జీవితం కదా అని చెప్పేసి ప్రయత్నాలు మానుకొని కూర్చోలేం కదా. అవునా కాదా? పోనీ ఈ మెసేజ్ని మనకి ఫార్వర్డ్ చేసిన వాళ్ళు ఏమైనా వాళ్ళ లైఫ్ని ఇంతే పద్ధతిగా రూల్స్ పాటిస్తూ లీడ్ చేస్తున్నారా అంటే అంత ఏం ఉండదనమాట. సో వాళ్ళంత బిందాస్గా లైఫ్ని ఏం లీడ్ చేయరు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారనమాట. కాకపోతే మనకి మాత్రం ఈ పుక్కటి జ్ఞానం ఇస్తూ ఉంటారు. సరే, ఇదంటే సోషలైజ్డ్ మెసేజ్ కాబట్టి బాగానే ఉంది, ఫార్వర్డ్ చేస్తున్నారు. కానీ ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన ఎవరో అబ్బాయి గురించి కూడా, పాపం నాకు తెలిసి అబ్బాయికి పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది, ఇంకా వీడు తప్పిపోయాడు అంటూ వాట్సాప్ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ స్పిన్ నొక్కండి, ఇందులో మీకు గిఫ్ట్ వస్తుంది. సి, ఎన్నేళ్ల నుంచి చూస్తున్నాం ఇవన్నీ కూడా ఫేక్ మెసేజ్లని. అయినా కూడా ఎక్కడో చిన్న ఆశ కదా, మనకు గిఫ్ట్ వచ్చేస్తుందేమో, మనకి లాభాలు వచ్చే

తెలుస్తాయేమో, మనకి లక్కీ డిప్ తగులుతుందేమో అని ఆలోచించరా, ఒక్కసారైనా ఆలోచించండి కదా. అంటే సోషల్ మీడియాలో కనిపించే పోస్టులు కానీ, వాట్సాప్లలో పంచే జ్ఞానం కానీ, ఇవన్నీ ఎదుటి వాళ్ళకి చెప్పడానికే తప్ప వాళ్ళెవరూ పాటించరండి. అంత మాత్రాన వాళ్ళు గొప్పలు అయిపోరు. కాబట్టి ఏదైనా మెసేజ్ని ఫార్వర్డ్ చేసే ముందు ఆర్ స్టేటస్లో పెట్టే ముందు ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాతనే జ్ఞానాన్ని పంచండి అంటాను, రైట్? ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: నౌ ఆన్ డ్యూటీ మూవీ నుంచి స్వాతి ఆన్ డ్యూటీలో వేసిన పాట విన్నారు. 12:20 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా?

0: ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 12:21 అవుతోంది. స్టూడియో క్లాక్ లో చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే స్వాతితో. మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడే మాట, చెప్పే ఓ మాట ఆ వ్యక్తి జీవితాన్ని మార్చే ఒక గొప్ప పవర్ఫుల్ మంత్రం అవుతుంది తెలుసా. అందుకే అంటారు, మాట ఇచ్చే ముందు, మాట మాట్లాడే ముందు, ఓ మాట అనే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి అని. మరి మనం మాట్లాడే మాట ఎంత ఇంపార్టెంటో మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి మీ ఆర్జే స్వాతితో.

0: విమానం సినిమా కోసం చరణ్ అర్జున్ రాసి అండ్ అలాగే మ్యూజిక్ కంపోజ్ చేసిన పాట విన్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 26 నిమిషాలకు అవస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.
1: మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కా దేశ్ కే సభీ ఎగ్జామ్ వారియర్స్ కే లియే విశేష సందేశ్.
2: శిక్షా కీ జీవన్ మే భీ జరూరత్ హై, సమాజ్ జీవన్ మే భీ జరూరత్ హై. ఇస్కో అండర్ ఎస్టిమేట్ నహీ కర్నా చాహియే.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: माटेना
4: पाटेना
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాల గని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: 12:30 కావస్తోంది. స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మరి మాట ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, దానికి సంబంధించి ఒక కథ చెప్తాను. ఒక ఆయన కారులో ఊరికి వెళ్తున్నాడు. సో ఊరికి వెళ్తుంటే ఓ బురద గుంటలో దిగబడిపోయింది ఆయన కారు. హెల్ప్ కోసం చుట్టూ చూస్తుంటే ఓ రైతు కనిపించాడు. సరే, ఇక ఆ రైతుకి కారు ఓనర్ పరిస్థితి అర్థమవుతుంది. అర్థమయ్యి, సరే సార్, నేను నా ఎద్దుని తీసుకొని వస్తాను, నా ఎద్దుతో కారుని బయటికి లాగుదామంటాడు. సరే, ఆ కార్ ఓనర్కి ఏం అర్థం కాదు, ఎందుకంటే ఆ రైతు తీసుకొచ్చిన ఎద్దు చాలా వయసు అయిపోయింది. అది కూడా ఒకటే ఎద్దును తీసుకొని వస్తాడు. ఇటు చూస్తేనేమో ఇది ఇంత పెద్ద కారు, మరి ఆ కార్ని ఎలా లాగుతుంది అనుకుంటూ ఆయనకు వచ్చిన ఎనర్జీ, అంటే మొత్తానికి నా కార్ని బయటకు తీస్తాడు అనుకున్నాడు. కానీ ఈ ఒక్క ఎద్దుతో, ఈ ముసలి ఎద్దుతో ఎలా అవుతుంది అని ఊసూరుమంటూ నిల్చున్నాడు. మరింతకీ ఆ ఎద్దు ఆ కారుని బయటకి లాగిందా అని ఆలోచిస్తే, అంటే చూడ్డానికి అది బక్క చిక్కి ఉందన్నమాట మొత్తానికి ఎద్దు. నిజానికి ఆ ఎద్దే కారుని బయటకి లాగింది.
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈవేళ ప్రమాణ స్వీకారం చేశారు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి

0: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ఈవేళ వరుసగా 2వ సారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గౌహాటిలోని ఖానాపాడాలో గల వెటర్నరీ కాలేజ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. డాక్టర్ శర్మతో పాటు రామేశ్వర్ తెలి, అతుల్ బోరా, చరణ్ బోరా, అజంత్ నియోగ్ అనే 4 ఎమ్మెల్యేలు కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ ప్రమాణ స్వీకారంతో అస్సాంలో వరుసగా 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడిగా హిమంత బిశ్వ శర్మ రికార్డు సృష్టించారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు లోక్ నివాస్ లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొంటారు. గౌహటిలో జరిగిన డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం నుంచి కొంత భాగం విందాం.
1: মই শ্রী হিমন্ত বিশ্ব শর্মা ঈশ্বরের নামত শপথ লও যে বিধির দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি মই প্রকৃত বিশ্বাস আর আনুগত্য পোষণ করি.
0: పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఈ దశాబ్దపు అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటిగా అభివర్ణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ వనరులపై ఈ సంక్షోభం భారాన్ని తగ్గించేందుకు పౌరులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. వడోదరాల నిన్నో సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పరిస్థితులు దేశ ప్రజలపై వీలైనంత తక్కువ దుష్ప్రభావం చూపేలాగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ తరుణంలో అందరూ కలిసికట్టుగా విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉందని, దేశ వనరులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి చిన్న లేదా పెద్ద ప్రయత్నం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఖర్చయ్యే వ్యక్తిగత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మోదీ సూచించారు. వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చడమే ప్రస్తుత అవసరమని మోదీ అన్నారు.
2: पेट्रोल डीजल का उपयोग कम करें, मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें, कार पुलिंग को बढ़ावा दें. ये जरूरी है कि सरकारी और प्राइवेट दोनों ही दफ्तरों में वर्चुअल मीटिंग और वर्क फ्रॉम होम को प्राथमिकता दी जाए. मैं कुछ स्कूलों से भी आग्रह करूंगा कि कुछ समय के लिए ऑनलाइन क्लासेज की व्यवस्था पर काम करें. मैं आप सबसे आग्रह करूंगा कि जब तक हालात सामान्य न हो हम सोने की खरीद को टाले.
0: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం పొదుపు కోసం ప్రజలందరూ తీసుకోవాల్సిన చర్యలను మోదీ సూచించారు. ప్రధానమంత్రి ఈ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజా సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చలు జరుపుతారు. భారతీయ జనతా పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఉన్నత స్థాయి సంస్థాగత సమీక్ష కోసం ఆ పార్టీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్ ఈ నెల 18వ తేదీన ఒడిషాలో పర్యటిస్తారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. భువనేశ్వర్లోని బీజేపీ రాష్ట ప్రధాన కార్యాలయంలో జరిగే జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో నితిన్ నవీన్ పాల్గొంటారు. బూత్ స్థాయి నిర్వహణ, డిజిటల్ కమ్యూనికేషన్, ప్రజలతో మమేకమవడం వంటి అంశాలపై ఆయన దృష్టి సారిస్తారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నవీన్ ఒడిషాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నర్స్

రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈవేళ ప్రదానం చేశారు. రాష్టపతి భవన్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్టపతి 15 మంది నర్సింగ్ నిపుణులకు ఈ పురస్కారాలను అందజేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వచ్ఛంద సంస్థల్లో సేవలందిస్తున్న రిజిస్టర్డ్ నర్సులు, మిడ్వైఫ్లు, ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్లు, లేడీ హెల్త్ విజిటర్లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రం, 1,00,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. దేశం కోసం ఆరోగ్య యోధులందిస్తున్న అమూల్యమైన సేవలకు కృతజ్ఞతగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రులు ప్రతాప్రావు జాదవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 1973లో సమాజానికి నర్సులు, నర్సింగ్ నిపుణులు అందించే మెరుగైన సేవలను గుర్తించేందుకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ప్రారంభించింది. సిక్ యోధుడు బాబా బందా సింగ్ బహదూర్జీ సర్హింద్ ఫతే దివస్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన బాబా బందా సింగ్ బహదూర్జీ ముఘల్స్ను ఓడించి ఆత్మగౌరవం, ధైర్యం, ధర్మరక్షణపై చిరస్థాయిగా నిలిచే సందేశాన్ని అందించారని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లెక్కలేనని క్రూరత్వాలను భరించినప్పటికీ ఆయన మత మార్పిడికి అంగీకరించలేదని గుర్తు చేశారు. దేశంలో ధర్మరక్షణ కోసం ఆయన జీవితం ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. బాబా బందా సింగ్ బహదూర్జీ ఖల్సా సైన్యాధిపతి. ఆయన ముఘల్ రాజులను ఓడించి ఉత్తర భారతదేశంలోని ప్రధాన భాగాన్ని ముఘల్ పాలన నుండి విముక్తి చేసి పంజాబ్లో ఖల్సా పాలన స్థాపించారు. దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఆహారం కొరత లేదని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యం కోసం సైన్స్ ఎక్సలెన్స్ సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి, భారత వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. ఫ్రెంచ్ రివేరాలో ఎటా స్వతంత్ర సినిమాల వేడుకగా జరిగే కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈరోజు ప్రారంభమవుతుంది. రెడ్ కార్పెట్ పై జాన్ ట్రావోల్టా, ఆడమ్ డ్రైవర్, బార్బరా స్ట్రైసాండ్ వంటి దిగ్గజాలు ఈరోజు గోచరించనున్నారు. కాన్ చలనచిత్రోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్రోత్సవం. అప్పట్లో ఫాసిస్టుల ప్రభావం ఉన్న వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్కు ప్రత్యామ్నాయంగా 1939లో మొదటిసారిగా కాన్ ఉత్సవాన్ని ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మాజీ అగ్నిమాపక అత్యవసర సేవల శాఖ మంత్రి సుజిత్ బోసును కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబ్బంది అరెస్ట్ చేశారు. సౌత్ డెమ్డమ్ మున్సిపాలిటీ నియామక కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్టు జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సౌత్ డెమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 150 మంది అభ్యర్థులను ఆర్థిక ప్రయోజనాల కోసం సుజిత్ బోసు సిఫార్సు చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ జాతీయ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 12:43 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి మనం మాట్లాడుకున్నాం కదా, ఇంతకీ ఎలా ఆ ఎద్దు లాగింది, మరి ఆ రైతు మాట్లాడిన మాటలు ఏంటి అని అంటే, నిజానికి ఆ రైతు మాట్లాడిన మాటలు ఏంటి అని అంటే, బండికి కట్టేస్తూ అడిగారు ఏంటంటే, అరే రాజు, అంజు అని మిగతా పేర్లు కూడా చెప్పాడు కదా, ఈ రాజు అనే ఏజ్ అయిపోయిన ఈ ఎత్తు ఏదైతే ఉందో బక్కదే కాదు గుడ్డిది కూడా, సో కళ్ళు కనిపించవు. అయితే తనకి చాలా, ఇంకా తనతో పాటే ఇంకో 2-3 ఎద్దులు కూడా ఉన్నాయి అన్న ఆ ధైర్యాన్ని ఇచ్చాడు ఆ రైతు. అంతే, ఆ ధైర్యంతో తన బలాన్ని మొత్తం పెట్టేసి కార్ని పైకి లాగేసింది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అనంటే, పూర్తి నమ్మకంతో చేస్తే ఎంత కష్టమైన పనైనా కూడా చాలా ఈజీగా చేయొచ్చు. నిజంగా అది రైతు తెలివి సమయస్ఫూర్తే కావచ్చు, కానీ నిజానికి మనిషి జీవితంలో కావాల్సింది కూడా ఇదే, ఇలాంటి భరోసానే. నేనున్నాను అనే భరోసా ఏదైతే ఉంటుందో, ఒక్క మాట అది సాయం అంటే, డబ్బు సహాయమే కాదు కదా సహాయం అంటే, మరి నేనున్నానన్న చిన్న మాట చెప్పి చూడండి మనిషికి ఎంత బలాన్ని ఇస్తుందో. సో ఆ బలం ఏదైతే ఉందో మనిషిని ఏం చేయడానికైనా ముందుకి నడిపేలా చేస్తుంది. ఆ మనిషిలో ఉన్న ఆ ఇన్నర్ పవర్ ఏదైతే ఉందో దాన్ని బయటకు తీస్తుంది. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీ మాట ఎదుటి వ్యక్తికి ఓ గొప్ప పవర్ అవ్వాలి, ఓ గొప్ప ఆయుధం అవ్వాలి, ఒక చిన్న ఓదార్పు అవ్వాలి, కానీ గాయపరచకూడదు, రైట్? సో మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడండి, రైట్? మరి ఇలాంటి బోల్డ్ అని కబుర్లు చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

నాకి కుంభ ఏళ్ళంటా. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణిలో పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిందంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: శంకరుడు నేత్ర శైవెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట.
2: ఏటి గట్టు పొలములోన మెటి నాటు నాదే మామా.
1: యాదమర్వ కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అందరు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: 12:57 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. నాకు చిన్నప్పుడు ఒక డౌట్ ఉంటుందన్నమాట, ఏంటంటే వెకేషన్స్ అనగానే సమ్మర్లోనే ఎందుకు వెళ్ళాలి, మధ్య మధ్యలో కూడా పోవచ్చు కదా, కానీ ఎందుకు తీసుకపోరు పేరెంట్స్, ఎందుకు పంపించరు ఎక్కడికి అని వచ్చేదన్నమాట. అంటే అప్పుడు ఏదో చెప్పేవాళ్ళు, చాలా రోజులు హాలిడేస్ వస్తాయి కాబట్టి పంపిస్తాము అది ఇదని. కానీ నిజానికి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మార్పు ఏదైతే ఉంటుందో నిజంగా మనకి చాలా రిలాక్సేషన్ ఇస్తుంది అని నాకు పెద్దగా అయినాక అర్థమైందన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, చాలా వరకు ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ని చాలా భారంగా లీడ్ చేస్తూ ఉంటారు. అంటే రకరకాల ఆలోచనలు, గందరగోళాలు, ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద జలసీలు, అసూయలు, సంథింగ్ లైక్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి టైంలో అంటే మనం ఏదో ఒక విషయాన్ని తేల్చుకోలేకపోతున్నాము అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చిన్న ప్రయాణం కూడా మనకి పెద్ద రిలాక్సేషన్ అవుతుంది. అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడం అన్నమాట. అంటే లైక్ చాలాసార్లు ఎంత ఆలోచించినా, ఎంతమందితో మాట్లాడినా ఆన్సర్ దొరకదు మనకి. అంటే ఆ సమస్య కాస్త గట్టిగా అనిపిస్తుంది కానీ ఆన్సర్ దొరకదు. కానీ మనం ఇలా ఎక్కడికైనా వేరే చోటికి, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రావెల్ చేసినప్పుడు, అక్కడ స్పెండ్ చేయగలిగినప్పుడు మనకి ఒక కొంచెం నిశ్శబ్దం, సైలెన్స్ కావాలి అండ్ కాస్త ప్రశాంతత. అప్పుడు మనసుతో మనం మాట్లాడుకునే ఒక స్పేస్ దొరుకుతుంది. సో వెళ్ళమన్నాం కదా అని చెప్పేసి ఓ గుంపులు వెళ్ళిపోయి అట్లా వెళ్ళినా కూడా ఒక రిలాక్సేషన్ వస్తుంది. కానీ సొల్యూషన్ దొరుకుతుందా దొరకదా అంటే నాకు చెప్పడం కష్టం అన్నమాట. కానీ ఎప్పుడైనా మీకు ఇలా పరిస్థితి వచ్చినప్పుడు ట్రావెల్ చేయండి, మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళండి, కాసేపు కూర్చోండి, చుట్టూ ఉన్న పరిస్థితులని ఏమంటారు అబ్జర్వ్ చేయండి. మీతో మీరు మాట్లాడుకునే ఒక స్టెబిలిటీ వస్తుంది. అప్పుడు మాట్లాడుకోండి, డెఫినెట్గా ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది, రైట్? సో వెకేషన్స్ అనేవి పర్టికులర్గా ఈ సమ్మర్లోనే వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళాలి, అప్పుడే వెళ్ళాలని కాదు. ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక చిన్న వెకేషన్, ఒక చిన్న చోటు మార్పు చాలు మనకి పెద్ద రిలాక్సేషన్ ఇవ్వడానికి, రైట్? మరి ఆ పని చేయండి. అంతేకాని ఓ బాధపడుతూ నాకే ఉన్నాయి కష్టాలు, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నా దగ్గరే ఉన్నాయి అనుకొని కూర్చుంటే ఏమీ ఉండవు, ఆ కష్టాలు మీరు ఒకే దగ్గర కూర్చుంటారు అంతే కదా. ఓకే, 1:00 కావస్తోంది స్టూడియో క్లాక్లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఉంటది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: ఏము
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1 గంట దాటి 10 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఈరోజు ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లతో కీలక వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు, వరిధాన్యం సేకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తున్న నర్సుల కృషిని సమాజం ఎప్పటికీ మరవదని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల

0: పెట్రోల్, బంగారం, ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యూజియాన్ని పరిశీలించిన ఆయన, జైలు అనేది కేవలం శిక్షాకాలం మాత్రమే కాదని, అది న్యాయం, పరివర్తనకు వేదికని పేర్కొన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ పాలనలో భారతీయులు పడిన ఇబ్బందులను ఈ మ్యూజియం కళ్లకు కట్టినట్టు ప్రతిబింబిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఖైదీల సంస్కరణలకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని గవర్నర్ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
1: डीजी और प्रिजन विभाग के अधिकारियों से इस बात का आग्रह करूंगा कि कभी इन मीडिया कर्मियों को एक एक करके जो तब एक्चुअल था आज उसको दृश्य के माध्यम से आपने जो प्रस्तुत किया है एक बार दिखाएंगे तो ये लगेगा कि जब हम स्वतंत्र नहीं थे या उसके पहले किस प्रकार के अमानवीय व्यवहार जेलों में किए जाते थे. वो दृश्य देख करके, वो इंस्ट्रूमेंट्स देख करके एक बार लगा कि वह कितने साहसी लोग रहे होंगे, कितने जीवंत रहे होंगे, जिनके दोनों पैरों के बीच में बड़े बड़े पत्थर बांध दिए जाते थे, उनके हाथ बांध दिए जाते थे.
0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలపై కీలక సమీక్ష నిర్వహించారు. ధాన్యం లోడింగ్ లో జాప్యం జరగకుండా స్థానిక వాహనాలను వినియోగించాలని, లోడ్ చేసిన వెంటనే రైతులకు రసీదులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల తాలు తరుగు పేరిట జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి రైతులను నిరంతరం అప్రమత్తం చేస్తూ టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రం, రైస్ మిల్లు వద్ద పర్యవేక్షణ అధికారులను నియమించి మిషన్ మోడ్లో పనిచేయాలని, ఏ చిన్న సమస్య తలెత్తినా కలెక్టర్లదే బాధ్యతని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి వచ్చే గర్భిణులు బాలింతల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు ప్రారంభించారు. బస్టాండ్ నుంచి ఆసుపత్రికి వెళ్లే రోగుల రవాణా ఇబ్బందులను గమనించిన మంత్రి ప్రత్యేక చొరవతో గుడ్ యూనివర్స్, ఆర్సేసీఎం సేవా సంస్థల సహకారంతో ఈ వాహనాన్ని సమకూర్చారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు ఈ ఉచిత రవాణా సౌకర్యం ఎంతో ఊరటనిస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ముందుకొచ్చిన సేవా సంస్థలను అభినందించారు. మంచిర్యాల జిల్లాలో జనగణన 2027లో భాగంగా జరుగుతున్న ఇళ్ల గణన ప్రక్రియను అదనపు కలెక్టర్ పి చంద్రయ్య, మున్సిపల్ కమిషనర్ అన్వేష్తో కలిసి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సుల కృషిని సమాజం ఎప్పటికీ మరవదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో నిర్వహించిన వేడుకలకు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో కలిసి హాజరైన మంత్రి నర్సులను సత్కరించారు. నీలోఫర్ ఆసుపత్రికి ఉన్న గొప్ప చరిత్రను గుర్తుచేస్తూ రోగులు కోలుకోవడంలో వైద్యులతో పాటు నర్సుల సేవలు సగం పాత్ర పోషిస్తాయని మంత్రి కొనియాడారు. ఎంతటి ఒత్తిడినైనా అంకిత భావంతో పనిచేసే నర్సులు వైద్య రంగానికి వెన్నెముక అని, ముఖ్యంగా కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగించి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పెట్రోల్, బంగారం, ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎం రామచంద్రరావు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని ఈ సూచనలు చేశారని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు

0: విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవలసిన అవసరాన్ని గుర్తించి ప్రజలందరూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కోరారు. గతంలో జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు అనేక మంది ప్రధానమంత్రులు దేశక్షేమం కోసం ఇటువంటి విజ్ఞప్తులు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వ్యక్తిగత క్రమశిక్షణే దేశ ఆర్థిక పురోగతికి మూలమని, ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితులను గమనించాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్, కె నాగేశ్వరరావు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
1: 2019-25 ఆరేళ్లలో 44.3 లక్షల కోట్లు అంటే దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలు దాని మీద పెంపుతుంది. 43 లక్షల కోట్లు ఒక్క 10 సంవత్సరాలు ఉన్నది. 2014 ఒక 5 సంవత్సరాల నుంచి 2019-25 వరకు 45 లక్షల కోట్లు ఇన్ఫ్రా స్పెండింగ్. యూపీఏలో 13 లక్షల కోట్లు మాత్రమే. ఎన్డీఏ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 320 లక్షల కోట్ల రూపాయలని మనం వెల్త్ ని క్రియేట్ చేసుకున్నాం.
0: హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్దలతో వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయం భక్తజన సంద్రంగా భక్తులు భారీగా పాదయాత్రగా తరలివచ్చి ఇరుముడి సమర్పించి మాల విరమణ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దక్షిణ అయోధ్య భద్రాచలంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పలు ఆలయాలను సందర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ భీమేశ్వరస్వామి, అగ్రహారం జోడు ఆంజనేయస్వామి ఆలయాలకు మాలధారులు పోటెత్తి మొక్కులు చెల్లించుకుని కొండగట్టుకు ప్రయాణమయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా కేస్లాపూర్ ఆలయంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి, కాగజ్నగర్లో ఎమ్మెల్యే హరీష్ బాబు దంపతులు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ పరీక్షా వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించింది. ఈ దర్యాప్తుకు అవసరమైన పూర్తి సహకారాన్ని, రికార్డులను, సమాచారాన్ని బ్యూరోకు అందిస్తామని ఎన్టీఏ తెలిపింది. దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో కరీంనగర్లో ఈరోజు హిందూ ఏక్తా యాత్ర జరగనుంది. రాజకీయాలకు అతీతంగా హిందువులను సంఘటితం చేసే లక్ష్యంతో 16 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ యాత్రకు శ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ ముఖ్య అతిథిగా వస్తున్నారు. యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, భారీ సంఖ్యలో జనం తరలి వస్తారని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఈరోజు ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ధాన్యం సేకరణపై సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. మిషన్ మోడ్లో ధాన్యం సేకరించాలని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యతని సీఎం చెప్పారు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తున్న నర్సుల కృషిని సమాజం ఎప్పటికీ మరవదని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పెట్రోల్, బంగారం, ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గు కటినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేయబెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి. మరి ఈ 14వ తేదీన ఆకాశవాణి నిర్వహిస్తున్న పల్లె పాటల పండుగకి అందరికీ ఆహ్వానం పలుకుతోంది మీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 1 గంట దాటి 22 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైం, మీ ఆర్జే స్వాతితో.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: 123 ఆన్ స్టూడియో క్లాక్. మరి నేను అడిగబోయే ప్రశ్నకు మీరు సమాధానం పంపించాలి అంటే 04023240852 నంబర్కి మొదటగా ఆన్సర్, ఆ తర్వాత మీ పేరు ఊరు టైప్ చేసి పంపించండి. మరి షో టైంలో నేను అడిగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మామూలుగా అంటే ఏదైనా ప్రాణిని ఏమంటారు, మనకు హాని చేసే ప్రాణిని, అన్నింటినీ కాదు మనకి హాని చేసే ప్రాణిని చంపాలి అంటే రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం కదా. అలా ఉప్పు వేయగానే, ఉప్పు తగలగానే చనిపోయే జీవి ఒకటి ఉందన్నమాట. చాలా సింపుల్ రెమెడీ కదా. మరి ఉప్పు తగలగానే చనిపోయే ఆ జీవి ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి ఆన్ 04023240852, 0403240852. మరి మీరు ఆన్సర్ పంపించవలసిన నంబర్ అయితే చెప్పాను, మొదటగా మీ ఆన్సర్, ఆ తర్వాత మీ పేరు ఊరు టైప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. సో క్లూ ఇవ్వరా స్వాతి గారు అంట. ఓకే, క్లూ ఇవ్వనా? ఎప్పుడైనా ఎవరినైనా మనం తిట్టాలి అనుకున్నా, లేదంటే అంటే వాళ్ళ నుంచి మనం పక్కకు వెళ్ళాలనుకున్నా, ఏంటో వీళ్ళు ఇలా పట్టేసుకున్నారు అని చెప్పేసి ఆ జీవి పేరు చెప్తూ ఉంటామన్నమాట. ఇంతకన్నా పెద్ద క్లూ ఇస్తే నేను ఆన్సర్ చెప్పేసినట్టే కాబట్టి చెప్పను, మీరే ఆన్సర్ టైప్ చేసి పంపించండి.

అయ్యా సినిమా కోసం బాలు గారు అండ్ అలాగే అనురాధ శ్రీరామ్ సుజాత పాడిన పాట విన్నారు. సమయం 1 గంట దాటి 29 నిమిషాలు వస్తోంది. మీరు వింటున్నారు షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతి తోమర్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఉప్పు వేయగానే అలా ప్రాణాలు వదిలే జీవి ఒకటి ఉంది, అది ఏంటి అని అడిగాను అనమాట. సార్ సార్ సార్ సార్, ఎవరు రికార్డింగ్ ఆడియో పంపిస్తున్నారు? ఐ కాంట్ హియర్, నేను వినలేను కాబట్టి. మీరు జస్ట్ సింపుల్గా ఆన్సర్ టైప్ చేసి పంపిస్తే సరిపోతుంది కదా? ఓకే రైట్. మరి ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. లెట్స్ చెక్. అబ్బో, చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను కదా నేను, అందుకని చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. బట్ ఫస్ట్ అడగగానే ఎవరైతే ఆన్సర్ పంపించారో వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం చేద్దాం. సతీష్ శాంతి రిషిత ఫ్రమ్ సుచిత్ర సర్కిల్ అండ్ అలాగే కాంచన కిట్టు ఫ్రమ్ కీసరా, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ వరంగల్ కీసర మండలం గోధుమకుంట నుంచి, బండి కృష్ణ గౌడ్ గారు, ఎస్ఎన్ మూర్తి రాణి ఫ్రమ్ సూరారం, జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్, రవి ఫ్రమ్ సుభాష్ నగర్ అండ్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ జ్ఞానశిఖా రెడ్డి ఆదిలాబాద్. అయ్యి బాబాయ్, మీ పేరు చదవడానికి చాలా కష్టంగా ఉంది, తెలుగులో టైప్ చేయొచ్చు కదండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రైట్ ఆన్సర్ ఫ్రమ్ సుగంధి కార్తీక్ ఫ్రమ్ పంజాగుట్ట హైదరాబాద్, అరుణ పద్మనాభం గారు ఫ్రమ్ ఇబ్రహీంపట్నం అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ కేవీరావు శంకర్రావు ఫ్రెండ్స్ ఫ్రమ్ ఖైరతాబాద్. అబ్బా, మీరు ఆన్సర్ పంపించడంలో కూడా మీ ఫ్రెండ్షిప్ భలే ఉంది, అసలు ఫ్రెండ్షిప్ బాగుంది. సో ఇంకా నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఎవరు అంటే, గంగ నర్సయ్య ఫ్రమ్ ఆర్మూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ స్వాతి గారు, బాగున్నారా అంటూ. బ్రూస్లీ ఫ్రమ్ సూరారం కాలనీ రైట్ ఆన్సర్. వీరెల్లి శ్రీనివాస్, విజయలక్ష్మి ఫ్రమ్ షాపూర్ గజ్బేల్ నుంచి, షేర్ల వెంకటేశం అండ్ అలాగే సుగుణ, చిలుక నారాయణ, అనసూయ, యమున ఫ్రమ్ జానకంపేట వరంగల్, హర్షిని పోలేపల్లి ఫ్రమ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్, డాక్టర్ కృష్ణస్వామి ఫ్రమ్ హైదరాబాద్, కీర్తి రాజ్ కుమార్ ఫ్రమ్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్, చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి అండ్ ఆల్సో చోడవరపు నాగేశ్వరరావు గారు ఫ్రమ్ గీతానగర్, నార్కెట్పల్లి నెమ్మాని గ్రామం నుంచి అజయ్ కుమార్ అండ్ ఆల్సో పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, చిత్రియాల గ్రామం

నుంచి పంపిస్తున్నారు ఎవరు అని అంటే దమ్మోజు వెంకటాచారి గారు, సహజ సాహితీ ఫ్రమ్ బ్యాంక్ కాలనీ నిజామాబాద్. సో ఇంతవరకు రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా చాలామంది పంపించారు. బట్ ఫస్ట్ అడగగానే షార్ప్గా పంపించిన వాళ్ళ నేమ్స్ అయితే చదివాను. మరి ఆన్సర్ ఏంటి అంటే జలగ. సో జలగలు ఎప్పుడైనా పట్టుకున్నాయి అంటే అస్సలు వదలవన్నమాట. వాటిని ఉప్పు వేస్తే అవి అప్పుడు మనల్ని వదిలేస్తాయి అండ్ మూర్చపోతాయి, కొన్నిసార్లు చచ్చిపోతాయి అన్నమాట. సో అది సంగతి. అండ్ మీకు విషయం తెలుసా, లీచ్ ఈ థెరపీ కూడా ఒకటి ఉంటుంది. జలగలతో కొన్ని థెరపీలు కూడా చేస్తారు, వాటిని మన కాళ్ళ మీద ఇలా పాకిస్తూ సంథింగ్ సంథింగ్. సో పుట్టిన ఏ ప్రాణి కూడా ఏమంటారు, తమ జీవితానికి ఏదో ఒక సార్థకతతోనే పుడతాయన్నమాట. అవి చేయాల్సిన పనులు అవి చేస్తూనే ఉంటాయి. అది జలగ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనమే తెలియకుండా అనవసరంగా వాటి పేర్లు పెట్టుకొని తిడుతూ ఉంటాం పక్కన వాళ్ళని. అవునా కదా, నవ్వుతారు ఎందుకు, నిజమే కదా. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు మీకోసం మరో పాట వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

0: గోపీనాథ్ గోవింద సినిమా నుంచి బాలుగారు అండ్ ఇలాగే చిత్రమ్మ పాడిన పాట విన్నారు. 1:37 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, 1000కి పైగా సినిమాలో నటించిన భారతీయ నటుడు ఎవరు? 1000కి పైగా సినిమాల్లో నటించిన భారతీయ నటుడు ఎవరు? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి ఆన్ 0402324 0852, 0403324 0852. వింటూనే ఉండండి షో టైం మీ ఆర్జే స్వాతితో.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఉంటుంది అన్నమాట. కాలం కలిసి వచ్చి దేవుడు దిగొస్తే మనం అడిగే క్వశ్చన్లు, మనం అడిగే వరాలు అట్లుంటాయి. అట్లా కాకుండా ఇంకేమని అడగచ్చు కదా అని నాకు అనిపిస్తుంది పాటినప్పుడు. 1:43 అవుతోంది స్టూడియో క్లాక్లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, 1000కి పైగా సినిమాల్లో నటించిన ఫేమస్ ఇండియన్ యాక్టర్ ఎవరు అని అడిగాను. రైట్ ఆన్సర్ పంపించారు ఎవరు అంటే, వెంకట సుబ్బయ్య గారు ఫ్రమ్ కందికాయపల్లి గ్రామం నుంచి ఆయన. అలాగే రైట్ ఆన్సర్ ఫ్రమ్ కడప డిస్టిక్ ప్రొద్దుటూరు నుంచి సివి శ్రీనివాసరెడ్డి గారు. కోటి హైదరాబాద్ నుంచి పంపించారు దోమకొండ విజయ్ కుమార్ గారు. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ పుట్టపాక నుంచి భవానీ వెంకట్. అండ్ డాక్టర్ శ్రీపతి బాబు గారు వైట్ ఫీల్డ్స్ ఫ్రమ్ బెంగళూరు. సో బెంగళూరు నుంచి కూడా మనకి రైట్ ఆన్సర్ పంపించారు. బెంగళూరు అనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మీరు వీబీ వినొచ్చు, వివిధ భారతి వినొచ్చు. మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ ఫోన్లలో ప్లేస్టోర్కి వెళ్ళి వీబీ తెలుగు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో వీబీ తెలుగుని క్లిక్ చేస్తే చాలు, ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా వివిధ భారతితో మీరు అనుసంధానం అవ్వచ్చు అనమాట. ఇలా మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా పంపించవచ్చు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ సిహెచ్ హనుమంతరావు గారు ఫ్రమ్ పాపిరెడ్డి కాలనీ నుంచి పంపించారు. సార్ ఎవరో మీరు తెలియదు కానీ రికార్డింగ్ ఆడియోస్ పంపిస్తున్నారు. రికార్డింగ్ ఆడియోస్ పంపిస్తే ఇక్కడ మేము వినలేము, మీ గురించి చెప్పలేము అనమాట. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ బింగివార్ రవి ఫ్రమ్ భీమ్గల్ నుంచి పంపించారు. రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట్ రైట్ ఆన్సర్. ఓకే, ఇంతవరకు రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే, నిజంగా ఆయనకు ఆ పేరు ఎలా పెట్టారో నాకు తెలియదు, కానీ ఆయన పేరులోనే ఒక ఆనందం ఉంటుంది. చెప్పేసానా? ఓకే, సో ఆయన పేరులోనే ఒక ఆనందం ఉంటుంది. ఆయనను చూడకుండానే, తెలియకుండానే, చూడగానే తెలియకుండానే ఒక స్మైల్ వచ్చేస్తుంది. ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా మనలో నవ్వును తెప్పిస్తుంది. ఆయన ఏడుపు కూడా మనల్ని ఏడిపిస్తుంది. అంత అద్భుతమైన నటుడు. మరి ఆయన ఎవరో కాదు, కన్నెగంటి బ్రహ్మానందం గారు. అంటే మన కమెడియన్ బ్రహ్మానందం గారు 1000కి పైగా సినిమాలో అత్యధిక నటులతో నటించిన వన్ అండ్ ఓన్లీ ఇండియన్ యాక్టర్. అందుకే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులకు కూడా ఆయన పేరు నమోదైందనమాట. మరి ఆన్సర్ వచ్చేసి బ్రహ్మానందం గారు. మరి బ్రహ్మానందం గారు అనగానే ఈ పాట గుర్తురాని వాళ్ళు ఎవరుంటారు? అందుకే ఈ పాట మీ అందరి

0: కోసం.
1: వారేవా ఏమి ఫేసు అచ్చ హీరోలా ఉంది బాసు, వచ్చింది సినిమా ఛాన్స్.

ఫ్రమ్ ద మూవీ మనీ మనీ 151 అవుతోంది స్టూడియో క్లాక్లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మా పేర్లు చదవండి అంటూ అందరూ అందరి పేర్లు చదవడానికి పంపిస్తారు, బట్ ఇందాక ఏదైతే ఉందో నాకు నేను ఆన్సర్ రివీల్ చేసి పాట వేసిన తర్వాత మీ మెసేజ్లన్నీ ఒక్కసారిగా వచ్చేసాయన్నమాట. అప్పుడప్పుడు అలాగే అవుతుంది కదా, మనకి సిగ్నల్ సరిగ్గా లేనప్పుడు మనం పంపించిన మెసేజ్ వెళ్ళదు, వెళ్ళినట్టే అనిపిస్తుంది, కానీ నాకు రీచ్ అవ్వడానికి టైం పట్టిందనమాట. రైట్, మరి షో టైంలో థర్డ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను ఏంటి అంటే, ఇండియన్ సినిమా బయోపిక్ పితామహుడు అని దాదాసాహెబ్ ఫాల్కేని అంటారు, మరి ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఏంటి? ఇండియన్ సినిమా బయోపిక్ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఏంటి? గెస్ చేయండి, వాట్సప్ చేయండి ఆన్ 0402324082, 0402324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

155 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, బయోపిక్ పితామహుడు, ఇండియన్ సినిమా బయోపిక్ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే, ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఏంటి అని చెప్పేసి అడిగాను. సో మీరు అందరు కాపీ పేస్ట్ చేసినట్టు అందరూ ఒకటే పేరు పంపించారు, కానీ ఒకరిద్దరు మాత్రమే రైట్ ఆన్సర్స్ పంపించారు. లెట్స్ సీ ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. ఓకే, బి దివాకర్ ఫ్రమ్ ఒమెడా రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఆల్సో రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట్. అండ్ అసలు ఇలా క్వశ్చన్ అడగగానే అలా రైట్ ఆన్సర్ పంపించిన పర్సన్ ఎవరు అంటే, భిక్షుపతి నిర్మల వైష్ణవి ఫ్రమ్ హన్మకొండ వరంగల్ నుంచి పంపించారు. అండ్ ఇంకెవరైనా ఉన్నారా, ఎనీ వన్ ఈస్ దేర్ చూద్దాం. అంతే, ఇంకెవరు పంపించలేదు. రకరకాల ఆన్సర్స్ అయితే పంపించారు. దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా, తెరకెక్కించిన సినిమా ఏంటి అని అడిగాను. మరి ఆన్సర్ ఈజ్ చెప్పేస్తున్నాను, నేనే రివీల్ చేసేస్తున్నాను. ఆన్సర్ ఏంటి అంటే, మేడ్ ఇన్ ఇండియా అనే ఒక సినిమాని రూపొందించారు. అది కూడా ఎవరు అంటే,

ఆ సినిమాని నిర్మించింది ఎవరు అంటే ఎస్ఎస్ రాజమౌళి కొడుకు అండ్ అలాగే వరుణ్ గుప్తా వీళ్ళిద్దరూ కలిసి నిర్మించిన సినిమా మేడ్ ఇన్ ఇండియా. దాదాసాహెబ్ ఫాల్కే ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా అనమాట. మరి టైం అయితే 1:56 అవుతోంది. ఇది ఇవాళ షో టైం. మళ్ళీ కలుద్దాం 2:15 శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15 దాటి 43 సెకండ్లు. శక్తిశీలి వింటారు. నేను మీ ఆర్జీ విశాలి.
1: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటల.

0: ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేయబెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: శక్తిశీలి వింటున్నారు, నేను మీ ఆర్జే విశాలి. టెక్నాలజీ రోజు రోజుకి స్మార్టర్ అవుతోంది, కానీ అభివృద్ధి మధ్యలో మానవ బాధ్యత మాత్రం నెమ్మదిగా తగ్గిపోతుంది. డెవలప్మెంట్ గురించి మనం అంతులేని మాటలు మాట్లాడుతున్నాం, కానీ అదే డెవలప్మెంట్ వెనుక దాగి ఉన్న నష్టాల గురించి మాత్రం ఎవ్వరు మాట్లాడరు, అసలు ఆలోచించరు కూడా. రోడ్ల మీద ప్లాస్టిక్, లేక్స్ పక్కన గార్బేజ్, కాలుతున్న చెత్త నుండి వస్తున్న పొగ, ఇలా ఎక్కడ చూసినా ఎన్నో. ప్రతిరోజు లక్షలాది మంది చెత్తను బయటపడేస్తున్నారు, కానీ ఒక్కరు కూడా చిన్న ప్రశ్న మాత్రం అడగటం లేదు, ఈ చెత్త చివరికి ఎక్కడికి వెళ్తుంది? చాలామందికి గార్బేజ్ అనేది మన ఇంటి నుండి బయటకు వెళ్ళాక మాయమైపోయినట్టే, కానీ నిజానికి అది మాయం కాదు, కేవలం చోటు మార్చుకుంటుంది అంతే. శక్తిశీలిలో ఈ టాపిక్ ఏంటి అనుకుంటున్నారా? మాట్లాడతా ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శక్తిశీలి ఉంటున్నారు ఈరోజు చాలా మంది ప్రొఫెషనల్స్. మనీ స్టేటస్, లగ్జరీ రికగ్నైజేషన్ కోసం పరుగులు పెడుతున్నారు. ప్రపంచంలో కంఫర్ట్ జోన్ని వదిలి ఎవ్వరూ తాకాలి అనుకోని, అంటే ముట్టుకోవాలి, టచ్ చేయాలి అనుకోని సమస్యను పరిష్కరించడానికి ముందుకు వచ్చేవారు చాలా తక్కువ. కానీ అలాంటి అసాధారణ మహిళల్లో ఒకరు డాక్టర్ శాంతి తుమ్మల. ఈమె ఒక డెంటిస్ట్, ఒక ఎన్విరాన్మెంటలిస్ట్, ఒక వేస్ట్ వారియర్, మరియు ముఖ్యంగా చెత్తను శుభ్రం చేయటం తన రెస్పాన్సిబిలిటీగా ఒక బాధ్యతగా మార్చుకున్న మహిళ. ఆవిడే డాక్టర్ శాంతి తుమ్మల. ఆవిడని గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాం ఈనాటి శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటల

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేయబెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:31 దాటి 13 సెకండ్లు. శక్తిశీలి వింటున్నారు విత్ మీ ఆర్జే విశాలి. కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరు ఒక తీవ్రమైన గార్బేజ్ క్రైసిస్లో చిక్కుకుంది. రోజు పర్వతాలు లాంటి మిక్స్డ్ వేస్ట్ డంపింగ్ యార్డ్కి చేరుతోంది. ప్లాస్టిక్ వేస్ట్, ఫుడ్ వేస్ట్, శానిటరీ వేస్ట్, మెడికల్ వేస్ట్, అది ఇది అని కాకుండా అన్నీ కలిపి పడేస్తున్నారు. అసలు ఎంత అంటే వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ

ఊపిరాడకుండా మెల్లగా ముంచేస్తోంది. అలాంటి సమయంలో ఒక సంఘటన డాక్టర్ శాంతి తుమ్మల గారి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మరి ఏం జరిగింది, ఆ సంఘటన ఏంటి తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఒకరోజు మౌతాన్ని ప్లే చేస్తుంది. నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలుసుందని తెలుసు ఏమంటారంటే నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలుసని చెప్పే మొగాళ్ళకన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసిన చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతార్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

శక్తిశీలి వింటున్నారు, నేను మీ ఆర్జే విశాలి. మనం మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో డాక్టర్ శాంతి తుమ్మల గారి గురించి. ఒకరోజు ఆమె చెత్త ఎరుకునే వ్యక్తిని ముంబై బెంగళూరులో ఒక వ్యక్తిని చూశారు. ఆమెకు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. పాడైపోయిన ఆహారం, పగిలిన గాజు ముక్కలు, మెడికల్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ కవర్లు, విషపూరితమైన వాసన, ఆ దృశ్యం ఆమె మనసును బలంగా కదిలించింది. ఆ క్షణం నుండి గార్బేజ్ అనేది కేవలం వేస్ట్ కాదు, అది ఒక మిర్రర్గా మారింది. సమాజం ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉందో చూపించే ఒక మిర్రర్ అన్నమాట అది. సమాజానికి నేను ఏదైనా చేయాలి అని నిర్ణయించుకున్నారు. చాలా కొద్దిమంది ఉంటారు. అలాంటి అరుదైన మనుషుల్లో ఒకరు డాక్టర్ శాంతి తుమ్మల. ఒకప్పుడు పళ్ళను చికిత్స చేసి హీల్ చేసిన డాక్టర్ ఇప్పుడు మొత్తం సిటీని హీల్ చేయడానికి ప్రయత్నించడం ప్రారంభించారు. ఈ గార్బేజ్ సమస్యకి కారణం గవర్నమెంట్ మాత్రమే కాదు, ఎక్కడో కాదు, ఇది మన ఇళ్లల్లోనే మొదలవుతుందని డాక్టర్ శాంతి రియలైజ్ అయ్యారు. ఆ ఆలోచనే ఆమె మిషన్కి ఫౌండేషన్ అయింది. మరి ఇంకా మాట్లాడుకుందాం డాక్టర్ శాంతి తుమ్మల గారి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: శక్తిశీలి వింటున్నారు, నేను మీ ఆర్జే విశాలి. డాక్టర్ శాంతి తుమ్మల గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆమె అవేర్నెస్ డ్రైవ్ను ప్రారంభించారు, స్ట్రీట్ క్యాంపెయిన్స్ చేశారు, వర్క్షాప్స్ నిర్వహించారు, పబ్లిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా చేశారు. ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలను తను చేపట్టారు. వేస్ట్ మేనేజ్మెంట్ అనేది సైడ్ యాక్టివిటీ కాదు, దానికి పూర్తి కమిట్మెంట్ అవసరం. బెంగళూరుకి తన అవసరం ఇంకో చోట ఉందని ఆమె నమ్మారు. ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఐడెంటిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఈమె ఇవన్నిటినీ కూడా వదిలేశారు. ఫేమ్ కోసం కాదు, పాలిటిక్స్ కోసము కాదు, మనీ కోసమైతే అస్సలే కాదు, కానీ ఎవరో ఒకరు ఈ గార్బేజ్ సమస్యకు నిలబడాలి అని నమ్మారు. ఆ రోజుల్లో చాలామంది అడిగే ప్రశ్న హౌ మచ్ మనీ విల్ మేక్, కానీ డాక్టర్ శాంతి తుమ్మల అడిగిన ప్రశ్న హౌ మచ్ డిఫరెన్స్ కెన్ ఐ మేక్. ఆ ఒక్క ప్రశ్నే వేలాది జీవితాలను మార్చేసింది. అది ఎలాగో తెలుసుకుందాం. వింటూనే ఉండండి శక్తిశీలి, మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శక్తిశీలి వింటున్నారు మీ ఆర్జే విశాలితో. డాక్టర్ శాంతి తుమ్మల అవేర్నెస్ క్యాంపెయిన్స్ ను ప్రారంభించినప్పుడు చాలా మంది ఇగ్నోర్ చేశారు, కొంతమంది నవ్వుకున్నారు, మరికొంతమంది ఇది పబ్లిసిటీ డ్రామా అని కూడా అన్నారు. కానీ ఆమె ఇంతటితో ఆగలేదు. డోర్ ఆఫ్టర్ డోర్, స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్, హౌస్ ఆఫ్టర్ హౌస్ ఆమె బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరం ద్వారా ఒక పవర్ఫుల్ సిటిజన్ మూమెంట్ని నిర్మించారు. ముఖ్యంగా విమెన్ వాలంటీర్స్కు సింపుల్గా విషయం నేర్పించడం ప్రారంభించారు. తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త వీటిని వేరు చేసి పారేయటం అలవాటు చేశారు. నెమ్మదిగా 28,000 ఇళ్ల వరకు అవేర్నెస్ చేరింది. ప్రజలు మారటం ప్రారంభించారు. తర్వాత ఆమె మెసేజ్

నగరం అంతా వినిపించింది. మై వేస్ట్ మై రెస్పాన్సిబిలిటీ, ఎండిన ఆకులు, కిచెన్ వేస్ట్, ఆర్గానిక్ వేస్ట్ అన్నీ కంపోస్ట్గా మారటం ప్రారంభమైంది. ప్రజలు గార్బేజ్ అని పిలిచింది ఫర్టిలైజర్గా మారింది. తర్వాత ఈ పోస్ట్ లర్నింగ్ సెంటర్గా ప్రారంభమైంది. మరి ఇంకా ఇది ఎలా ముందుకు సాగిందో మాట్లాడుకుందాం డాక్టర్ శాంతి తుమ్మల గారి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.
2: శక్తిశీలి వింటున్నారు మీ ఆర్జే విశాలితో. సమాజానికి ఉపయోగపడని ఎడ్యుకేషన్కి అసలు విలువ ఏంటి? ఆమె క్లినిక్కి బదులు స్ట్రీట్స్ని ఎంచుకున్నారు, గ్లామర్ కంటే గార్బేజ్ని ఎంచుకున్నారు, కంఫర్ట్ కంటే రెస్పాన్సిబిలిటీని ఎంచుకున్నారు. ఒక్క నిర్ణయం వల్ల వేలాది మంది తమ హ్యాబిట్స్ని మార్చుకున్నారు. ఒక మహిళ స్ట్రీట్స్లో తిరుగుతూ వేస్ట్ సెగ్రిగేషన్ గురించి మాట్లాడటం నుంచి ప్రారంభమైన ప్రయాణం 2026 నాటికి మొత్తం కమ్యూనిటీనే మార్చేసే మూమెంట్గా మారిపోయింది. 2026 మార్చిలో తన బెటర్ ఇండియా ఒక రిపోర్ట్ డాక్టర్ శాంతి గారి గురించి, తను చేసిన నిస్వార్థ సేవ గురించి ప్రచురించింది. లక్షల జీవితాలు, లక్షల కుటుంబాలు, వాళ్ళ అలవాట్లు, హ్యాబిట్స్ అన్నీ మారాయి. అదే బహుశా డాక్టర్ శాంతి గారి జర్నీలో అత్యంత అందమైన విషయం. ఇది శాంతి గారి గురించిన శక్తిశీలి కార్యక్రమంలో ఈనాటి ఎపిసోడ్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు కావస్తోంది. వివిధ భారతి ప్రసారాలు ముంబై నుండి రిలే వింటారు.
2: రాష్ట్రీయ సేవా దేశ్ కి సురీలి ధడకన్ కార్యక్రమ్ సఖీ సహలీ బస్ కుచి పలు మే మిల్తే హై ఆప్సే.

ആകാശവാണി ആകാശവാണി വരങ്ങൽ കേന്ദ്രം. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా వినండి గుంటూరు కారం. ఈ చిత్రం కోసం శిల్పారావు ఆలపించిన గీతం, గీతరచన రామజోగయ్య శాస్త్రి, స్వరపరిచిన వారు ఎస్ఎస్ తమన్.

కార్యక్రమంలో తర్వాత పాట శ్రీకారం. ఈ చిత్రం కోసం నూతన్ మోహన్ ఆలపించిన గీతం. సంగీతం మిక్కీ జెమేయర్, గీతరచన పెంచాల్ దాస్.

మీరు వింటున్న ఈ పాట సిద్ శ్రీరామ్ ఆలపించిన గీతం, గీతరచన కృష్ణకాంత్, సంగీతం ఎస్ఎస్ తమన్, చిత్రం తెలుసు కదా.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి అభినేత్రి ఈ చిత్రం కోసం నక్షా అజీజ్ ఆలపించిన గీతం. గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం సాజిద్.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి నువ్వు నేను ప్రేమ. ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్, నరేష్ అయ్యర్ ఆలపించిన గీతం, గీతరచన వేటూరి, సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట తండేల్. ఈ చిత్రం కోసం శ్రేయ ఘోషల్, నక్ష అజీజ్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: శివం ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో సాగర్ హరిప్రియ ఆలపించిన భాస్కర్ భట్ల గీతం.

ఇంతవరకు మీరు విన్న ఆ పాట షాక్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి గీతం, సంగీతం అజయ్. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట అమరన్. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా ఆలపించిన రామజోగ శాస్త్రి గీతం, సంగీతం జీవి ప్రకాష్.

0: సోగ్గాడే చిన్నినాయన ఈ చిత్రం కోసం నాగార్జున ధనుంజయ ఆలపించిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం అనూప్ రూబెన్స్.
1: వాసి పడతా సదియా. అది లెక్క.
2: మైక్ టెస్టింగ్ 1 2 3.
1: చుక్ చుక్ చుక్.
2: వస్తుంది వస్తుంది. ఓకే స్టార్ట్.

0: ఓయ్ వస్తావా?
1: అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు, ఇందుకు ఏం చేస్తావేంటి?
2: ఇంకేముంది? డెక్కడెక్కడం డెక్కడెక్కడం డెక్కడెక్కడం.

0: అలా వైకుంఠపురంలో ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి మంగ్లీ ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట కలుసుకోవాలని. ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో వేణు సుమంగళి ఆలపించిన సిరివెన్నెల గీతం.

0: ఇంతవరకు మీరు చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం దేశభక్తి గీతం. ఈనాటి దేశభక్తి గీతాన్ని వినబోయే ముందు వినండి వాణిజ్య ప్రకటన.
1: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఇప్పుడు వినండి దేశభక్తి గీతం.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మిషన్ మోడ్లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ఆదిలాబాద్లో ప్రారంభించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈరోజు జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. హైదరాబాద్లో జరిగిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఉభయ రాష్ట్రాల తాగునీటి అవసరాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. మిషన్ మోడ్లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు తలెత్తవని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ పురోగతిపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వివిధ జిల్లాల్లో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం 2వ విడతను రాష్ట ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై యుద్ద ప్రాతిపదికన స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ నెలాఖరు కల్లా లబ్దిదారులను గుర్తించాలని పొంగులేటి స్పష్టం చేశారు. మరో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ముఖ్యమైందన్నారు. నిజమైన పేదలనే లబ్దిదారులుగా ఎంపిక చేస్తున్నామని, ఇందులో ఎటువంటి రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం చాలా గొప్పగా అమలు అవుతోందని, జిల్లా స్థాయిలో కలెక్టర్లు ప్రతివారం ఈ పథకాన్ని సమీక్షించి పేదలకు మేలు కలిగేలా చూడాలన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈరోజు ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ కీలక సమావేశం

జరిగింది. పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, జిల్లాల వారీగా పార్టీ ఇన్ఛార్జీల నియామకం, గ్రామస్థాయి నుంచి కమిటీల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై చంద్రశేఖరరావు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ యువతకు జర్మనీలో అద్భుతమైన ఉపాధి అవకాశాలున్నాయని కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్లోని టామ్కామ్ ఆధ్వర్యంలో ట్రిపుల్ విన్ ప్రోగ్రాం కింద జర్మన్ భాషా శిక్షణ పొందుతున్న నర్సులతో మంత్రి ఈరోజు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విదేశీ ఉపాధి అవకాశాలను నర్సింగ్ నిపుణులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త భాష, కొత్త వాతావరణాన్ని ఒక సవాలుగా కాకుండా ఎదుగుదలకు ఒక అవకాశంగా భావించాలని ఆయన సూచించారు. రోగులు కోలుకోవడంలో నర్సుల పాత్ర కీలకమని, వారందించే ధైర్యం సగం జబ్బును నయం చేస్తుందని మంత్రి కొనియాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని జలసౌధలో ఈరోజు కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉభయ రాష్ట్రాల త్రాగునీటి అవసరాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర త్రాగునీటి అవసరాల కోసం 15వ తేదీ వరకు 10 TMC నీటిని కేటాయించారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5 TMC, నాగార్జున సాగర్ నుంచి 16 TMC నీటిని వినియోగించుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నీటి కేటాయింపులు 15 వరకు మాత్రమే వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే బోర్డు ముందున్న మిగిలిన అంశాలపై చర్చించేందుకు ఎల్లుండి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన జరిగిన పరీక్షలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో నీట్ 2026 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. పరీక్ష పారదర్శకతను కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించింది. ఈ దర్యాప్తుకు అవసరమైన పూర్తి సహకారాన్ని, రికార్డులను, సమాచారాన్ని బ్యూరోకు అందిస్తామని ఎన్టీఏ తెలిపింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడం వల్ల పరీక్ష రద్దు కావడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేత తారక రామారావు విమర్శించారు. ఎన్టీఏ వైఫల్యం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు శాపంగా మారిందని ఆయన ఆక్షేపించారు. కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో అత్యంత కీలకమైన నీట్ పరీక్షను పారదర్శకమైన పద్ధతిలో నిర్వహించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాజస్థాన్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇలాంటి పేపర్ లీకేజీలు విపరీతంగా పెరుగుతున్నాయని, అక్కడ పేపర్ లీక్ మాఫియాను అరికట్టడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు, తెలంగాణ నుండి 71,000 మంది ఈ పరీక్ష రాశారని, లీకేజీల వల్ల వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన వాపోయారు. తెలంగాణ పాలిసెట్ 2026 పరీక్ష రేపు జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు మొత్తం 1,06,000 మంది అభ్యర్థులు హాజరవుతారు. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా 293 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్షకు గంట ముందే అనుమతిస్తారని, 1 నిమిషం ఆలస్యమైనా లోపలికి రానివ్వరని స్పష్టం చేశారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ 2026 రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎల్లుండి నిర్వహించనున్నారు. దీనికోసం 16 రీజనల్ సెంటర్లలో 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 56,223 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఐసెట్ కన్వీనర్ అల్వాల రవి తెలిపారు.
పంట కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణ

0: వ్యాపకంగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈరోజు సిద్దిపేట జిల్లా బండచెర్లపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల కష్టాలు తెలుసుకోవాలన్నారు. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగలు విక్రయించిన రైతులకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా చెల్లింపులు అందలేదని, 40 రోజుల నుండి ఎదురు చూస్తున్నారని అన్నారు. వర్షాలు పడి పంట తడవక ముందే యుద్ద ప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మిషన్ మోడ్లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ఆదిలాబాద్లో ప్రారంభించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈరోజు జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు, ప్రసార విశేషాలు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ, 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వేసవిలో పట్టుపురుగుల పెంపకంలో అనుభవాలు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ రైతు ఈ వేణుగారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త ఎం చిరంజీవి గారు. అనంతరం వేసవిలో పుచ్చపంట సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామ రైతు కె వీరన్న గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త ఎం చిరంజీవి గారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ, 8:00 మనోరంజని ఈ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతలు వింటారు. 9:00 న్యూస్ 8 ఢిల్లీ కేంద్ర సమర్పణ, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, ఇక రాత్రి 10:00 నుండి 11:30 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం 5:55 వందే మాత్రం, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గీతం, 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

6:58 ప్రసార విశేషాలు 7:00 జిల్లా సమాచార లేఖ 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో నిన్న నేడు ఎప్పటికి ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి సేవా ప్రస్థానంపై ప్రముఖుల పరిచయాలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ ఎం చిరంజీవి గారు 8:00 జానపద సంగీత కార్యక్రమం 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం 8:30 ఎన్సీ

పార్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 9 గంటల నుండి 10 గంటల వరకు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్
0: నడుగుల తామరా
1: సై బాల్
0: బురద పుల్ల
1: సై బాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: कानूनी सहायता टेली लॉ के ऐप वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: हेलो
2: राजेश गारू, पुलिस स्टेशन నుండి మాట్లాడుతున్నాను।
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి। ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు।
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు।
1: సార్ అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత।
1: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట।
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం।
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి। వాటికి ఎలాంటి డబ్బు పంపకండి, ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి। ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు,
5: ఆర్బిఐ అంటుంది।
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి।
7: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది। మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత। అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి। డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
8: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి, మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి।
9: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
10: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
9: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
10: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
9: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
10: అయితే వేరే మార్గాల కోసం వెతకండి।
9: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
10: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
9: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది। మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142, 9182986142.

0: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఇంతవరకు మీరు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. యువవాణి.

0: ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: మన్నికకి మారుపేరు, దర్జాకి దర్పానికి మరోపేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: ఇప్పుడు వినండి ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులు వాంగ్మయి, బ్యూలాగ్రేస్, వర్షిత్, నితిన్, షరీఫ్, హర్షిత్, శ్రీతం, నూతనార్య, సుకుమార్. కార్యక్రమంలో ముందుగా నేటి వ్యవసాయ బతుకు చిత్రంపై సందేశాత్మక లఘునాటిక. మట్టి మనుషులు, ఇందులోని పాత్రలు పాత్రదారులు తాతయ్య, హర్షిత్, రాము, నితిన్, చెల్లి, బ్యూలాగ్రేస్, అమ్మ, వాంగ్మయి, మిత్రుడు సూరి, వర్షిత్, నరేష్, షరీఫ్. వినండి నేటి వ్యవసాయ బతుకు చిత్రంపై సందేశాత్మక లఘునాటిక. మట్టి మనుషులు,

0: చా చూడు చూడని కరెంట్ ఇప్పుడే పోవన్నా, దీపం వెలిగింది చెప్పనా?
1: అమ్మూ
2: ఆ చెప్పమ్మా.
1: జరగా క్యాండిల్ వెలిగించుకరా బిడ్డ.
2: ఆ తెత్తన్నమ్మా.
0: అరే రాము, ఊకే ఆ ఫోన్ ఏం చూస్తావురా, పక్కన పెట్టు జరసేపు.
3: జాబ్ కోసం చూస్తానా తాత, నీకు తెలియదు కానీ.
1: క్యాండిల్ ఆడ పెట్టు బిడ్డ.
3: ఇంకా క్యాండిల్ కాడనే ఉన్నారా మీరు? జమానా మారింది, ఫోన్లో లైట్ వస్తుందని తెలియదా? ఉఫ్.
1: అయ్యో క్యాండిల్ ఎందుకు ఆర్పితీవురా రాము?
0: జమానా మారినా జమీన్ ఆడే కదారా, ఫోనే కాదు బిడ్డ లోకం అంటే.
3: ఎహేపు, అన్ని పాతకాలం ముచ్చట్లు.
1: అది ఇడిచిపెట్టు కానీ, ఏదో జాబ్ అంటే కదరా. ఏంటిదో అది?
3: పట్నంలో సాఫ్ట్వేర్ జాబ్ అమ్మా, ఇంటర్వ్యూ అయింది కానీ ఇంకా వారంలో చెప్తా అన్నారు.
0: మీ నాయన ఏమో దున్నరా అంటే దుబాయ్ పోయిండు, ఇప్పటివరకు దమ్మిడి తీయలేదు. మీ అవ్వ ఇక్కడ బీడీలు చేయబట్టే, నువ్వేమో పట్నం పోతా అంటాను. మీ చెల్లె పెళ్ళికి వచ్చింది, చక్క ఇక్కడనే వ్యవసాయం చేసుకో బిడ్డ.
3: నేను సావన్న దత్త కానీ మట్టిలో కాలు పెట్టే ముచ్చటనే లేదు.
1: గంత పెద్ద మాట ఎందుకు బిడ్డ, నీకు ఇష్టం వచ్చిందే దూతి.
3: ఊకే ఏందే ఈ లొల్లి నాకు, నేను పోతానా పో.
1: అయ్యో ఎటు పోతానో బిడ్డ, గీ చీకట్లా
2: అన్నా? ఈ చీకట్లెట్టే?
0: గీ రోషానికి ఏం తక్కువ లేదు, మన అయ్య లెక్కనే. రేపటి దినం ఏం తిని బతుకుతారో చూస్తా.
1: నువ్వు ఆగరా అదే మామ, తినేయాలకు బయటికి వాయ కొడుకు.
0: ఆగకపోతే ఎటన్న పోతానన్నా? కొడుకును ఒక్క మాట అనద్దాయే. గా బువ్వ తీసుకురా పో, బుక్కడి తిన్నామిగా.
1: అమ్మవా ఏం ఆలోచిస్తాను?
2: ఏం లేదమ్మా, రేపటి రోజు నాకు పెళ్ళయి అన్న పట్నం పోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారే.

0: నువ్వేం రంది పెట్టుకోకు బిడ్డా, మేము ఎట్లానో అట్లా బతుకుతాం గానీ మీరు మంచిగుంటే చాలు. తాతకట అన్నం పెట్టుకో ముందు.
1: గీ చిన్నదానికి ఉన్న తెలివి వీనికి లేకపోయే బంగారవ్వ.
2: అన్న సంగతి ఏమైందో చూద్దాం గాని అన్నం అయితే తిందాం ముందు.
3: అరే సూరి.
4: అగో రాము, ఏంద్రో గింత నైట్ పూట మా ఇంటి దొంగ పట్టినావు.
3: ఇంట్లుంటే ఏదో ఒక టార్చర్ రా. అవు అని తిన్నావు అరా నువ్వు?
4: ఎహే లేదురా, తినే టైంకే కరెంటు పోయింది. నువ్వు తిన్నావా?
3: లేదురా, మా తాత పట్నం వద్దు ఇక్కడనే వ్యవసాయం చెయ్యంటాండు. తిక్కలేసి బయటకు వచ్చిన.
4: ఎహే మన ఏంది, వ్యవసాయం ఏందిరా?
3: అదే కదరా. అవురా నీ సంగతి ఏందిరా?
4: నేను కూడా చూస్తానురా, ఏదైనా జాబ్ రావగానే ఇక్కడ నుంచి లుడాయించడే.
3: బెస్ట్ రా. అవురా మన నరేష్ అన్న కాంటాక్ట్లు ఉన్నాడా?
4: లేడురా, సంవత్సరం అయింది ఆయన పోయి. పట్నంలో బాగా ఎంజాయ్ చేస్తాడు కావచ్చు.
3: మంచి సాఫ్ట్వేర్ జాబు, జీతం గట్టిగా ఉన్నట్టున్నది, అందుకే జాడలేడు పత్తలేడు.
4: అవురా పట్నం పోతే అన్నుంటాయి, ఇక్కడే ఉన్నది రా మన్ను తప్ప.
3: వీళ్ళకి ఇంత చెప్పిన అర్థం కాదులే ఆ ముచ్చట.
4: సత్యం కరెంట్ వచ్చినట్టుందిరా.
3: సరేరా పోతాగా ఇంటికి. అలాగే ఇంట్లోకి వెళ్ళి వచ్చినా కానీ ఆకలి గట్టిగానే అవుతుంది.
4: సరేరా నేను కూడా బుక్కెడు తింటా.
1: ఏడబోయి వచ్చినావు రా ఇంతసేపు?
2: అసలే మంట మీద ఉన్నాడు, ఆగు తాత.
1: ఆ మంట తీసుకుపోయి పొయ్యిలో పెట్టుపో, వంట అన్న అవుతుంది.
3: ఏందే నాకు ఈ గోస ఇంటికాడా?
2: తాత గట్లనే అంటాడు కానీ నువ్వు పోయి కాలు చెట్లు కడుక్కరా పో అన్న, అన్నం పెడతా.
0: పో బిడ్డ, ఎప్పుడు తిన్నావో ఏమో, పోయి కడుక్కొచ్చుకోపో.
3: చేతులతో తినడానికి కాళ్ళు ఎందుకే కడుక్కున్నాడు?
1: గీ మాటలకి ఏం తక్కువ లేదు.
3: మినిమం ఉంటుంది మరి, తొందర తీసుకురా అమ్ము, ఘోరంగా ఆకలి.
2: అయ్యో తెత్త నాగరాదన్నా.
0: కొడుకు ఆకలి బాగా అవుతుంది కావచ్చే, తొందర పెట్టు బిడ్డ.
2: అసలే పట్నం పోవాలి నాయే, మంచిగా తినాలే.
3: నువ్వు కూడా స్టార్ట్ చేసినావా ఇక?
2: జస్ట్ జోక్ అన్నా.
3: బాగానే జోకిన అవుతాయి.
1: తినేటప్పుడు అన్న ఫోన్ పక్క పెడితే ఏందిరా, ఆ పలక మీద కాదు పల్లెల మీద చూడు జరా.
2: ఏదో ఇంపార్టెంట్ కావచ్చు సూర్ని తాత, అన్నం వేసిన తిందాం ఇక.
3: ఏంది ఇది?
2: ఇది అన్నం, ఇది పప్పు, ఇది చారు.
3: ఏంది నాటకాలా, ప్లేట్లో మట్టి పెట్టి అన్నం పప్పు అంటాను?
0: అయ్యో గదేం పని బిడ్డ, కొడుకు ఆకలి అవుతుందంటే గట్ల మట్టి పెట్టిను. ముందు అన్నం పెట్టుపో.
2: జరాగమ్మా. అన్నా అందరు నీళ్ళెక్కనే మట్టిలో కాలు పెట్టా అంటే లాస్ట్కి తినడానికి మిగిలేదు ఆ మట్టే అన్నా.
1: మంచిగా చెప్పినావు బిడ్డ, మానం వచ్చేటట్టు.
3: ఏషాలా, లోకం అంతా అడ్వాన్స్ అయింది, ఇవాళ రేపు ఆన్లైన్లో కూడా ఫుడ్ వస్తుంది. మట్టాట మట్టి.
2: ఎంత అడ్వాన్స్ అయినా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ మాత్రమే పెట్టొస్తుందన్నా, కానీ పంట మాత్రం ఆఫ్లైన్లోనే కదన్నా పండించేది.
1: బంగారవ్వ చిన్నదానివైనా చక్కటి మాట చెప్పినావు.
0: ఇక ఉండురా అమ్మవ్వ, నీ ఇష్టం బిడ్డ, నీకు నచ్చిన జాబ్ చేసుకొని చల్లగా బతుకు. మా రెక్కల కష్టం మాకే.
2: సారీ అన్నా, మట్టి విలువనికి తెలవాలి అని ఇలా చేసిన, నీ ఇష్టం గాని.
5: అరే రాము.
3: హే నరేష్ అన్నా.
5: సారీ తినే టైంకి వచ్చినట్టున్నా?
3: లేదన్నా మంచి టైంకే వచ్చినావు, దా కూసో.
5: అగో ప్లేట్లో మట్టి పెట్టలేంద్రా?
3: అదో పెద్ద స్టోరీ కానీ, పట్నంకెళ్ళి ఎప్పుడు వచ్చినావన్నా? ఇంతకు ముందే నీ గురించే మాట్లాడుకున్నాం నేను సూరిగాడు.
5: ఇలా సాయంత్రం వచ్చిండ్రా.
3: నరేష్ అన్నా పట్నంలో మంచి జాబ్ చేస్తాండు, మా ఊళ్ళకి జర నువ్వన్నా చెప్పన్నా. పట్నం పోయి జాబ్ చేసుకుంటా అంటే మట్టి బట్టి అని ఏదో సోది చెప్తాళ్ళు.
5: మంచి మాటనే కదరా చెప్పింది.
3: అదేందన్నా?
5: నిజమేరా మరి, ఆ పట్నంలో ఏం లేదు, పైసలు పైసలు అని పొవ్వుడు కానీ వేస్ట్ అంతా.
3: అగో అంత పెద్ద మాట అన్న విందన్నా.
5: అవునరా, పట్నం అంటే జీవం లేని ప్లాస్టిక్ బతుకులు, అంతా ఆర్టిఫిషియల్ రా.
3: నువ్వేదో పట్నంలో పొడుస్తున్నావని నిన్ను చూసి నేను పట్నం పోదామని ఎగురుతున్నా కదన్న.
5: పొద్దుగల లేస్తే చాలు ఉరుగుల పరుగుల బతుకులు, నిలకడ లేని మనుషులు, జీవం లేని పానాలు, జీవితం లేని జీతాలు, ఇంతేరా పట్నం అంటే.
3: అదేందన్నా, పట్నంలో మంచి ఎంజాయ్ చేస్తానమని అనుకుంటున్నాం మేమంతా.
5: ఎంజాయ్ పాడా, మన పల్లె మట్టిలో ఉన్న చిన్న ఇస్కరేను మీది కూడా పనికిరాదు పట్నం.
1: అట్లా గడ్డి పెట్టు మామానికి. ఇన్నవారా రాము, ఆ పిల్లగాడు ఏమంటాడో?
3: ఏ నువ్వు ఆవు తాత మధ్యలా, మరి ఏం చేస్తావన్నా?
5: ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటా, మన మట్టిలో మాణిక్యాలు పెట్టుకొని గిల్ట్ నగలకు పట్నం పోడైంది.
3: ఇక్కడేముందన్నా పట్టణాన్ని మించి?
5: ఇక్కడ జీవం ఉందిరా, పొద్దుగాల లేవంగానే చల్లటి గాలికి పళ్ళకు పుల్లేసి పొలంకి పోయి కనబడ్డలతో మాట్లాడి ప్రశాంతమైన వాతావరణంలో చెట్టు కింద కూసొని తిన్న పచ్చడి మెతుకుల మీదికి బిర్యానీ కూడా వనికిరాదురా.
3: మనం ఇంత చదువు చదివి మళ్ళీ వ్యవసాయం అంటే మనతోటి అవుతుందా అన్నా?

0: కోటి విద్యలు కూటి కొరకేరా, అలాంటి కూటి కోసం పనిచేస్తే తప్పేముంది. అయినా మన యూత్ గట్టిగా అనుకుంటే వ్యవసాయాన్ని వ్యవసాయం చేసే సత్తా ఉంది.
1: అబ్బా ఏం మాట చెప్పినావన్నా, నేను కూడా నీ బాటలనే పట్నం వద్దామనుకున్నా. కాట కలవ ముందుకే ఆగబట్టింది మా చెల్లే. మంచి టైంకి వచ్చి మట్టి విలువ చెప్పి దారి చూపెట్టినావన్నా. తాత ఈ ఏడు ఏం పంటేద్దాం?
2: షబ్బాష్ రా మనవాడా, మునగాని మాట చెప్పినావు.
1: నేను కూడా ఈయనే ఉంటా, ఈయనే తింటా, ఈ మట్టిల్నే కలుస్తా.
3: అది మా అన్న అంటే
4: సంతోషం బిడ్డ, అన్నం తినేగా.
0: లాస్ట్కి ఒక మాట చెప్పాలారా, జీవితం నుండి వి తీసేస్తే మిగిలేది జీతం రా. ఆ వి ఏందో తెలుసా? విలేజ్ రా. మన పల్లె అంటే మట్టి కాదురా, మన జీవితం.
4: మట్టిలో తన శ్రమని పెట్టుబడిగా పెట్టి మనకి అన్నం పెట్టే రైతే మట్టిలో కలిసిపోతే మనకి చివరికి తినడానికి మిగిలేది ఆ మట్టే. విన్నారుగా, నేటికి దాదాపు 50% భారత జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నది. అలాంటి వ్యవసాయ రంగంపై నేటి యువత దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, అంటే వేగం మత్తెక్కిస్తుంది కానీ ప్రాణాలను హరిస్తుంది అంటూ యువత వేగాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు, తద్వారా జరిగే పరిణామాల గురించి శ్రోతలకు వివరించడానికి వస్తున్నాడు సుకుమార్.
5: అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్ జస్ట్ ఫర్ థ్రిల్ అండ్ ఎక్సైట్మెంట్, ఎక్స్పెషల్లీ మన యూత్ కోసం. సో మనం వచ్చేసి టాపిక్ ఇంట్రొడక్షన్ చూద్దాం. స్టార్టింగ్ అయితే టాపిక్ నేమ్ వినగానే అబ్బా వీడు ఓల్డ్ యాటిట్యూడ్ లెక్చర్ ఇవ్వడానికి వచ్చిండ్రా అని అనుకోకండి, బికాస్ ఐఎమ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ద యూత్, ఐఎమ్ ఆల్సో ఎ మెంబర్ ఆఫ్ ద యూత్. కమింగ్ టు ద టాపిక్, అసలు బైక్ రైడ్ ఎందుకు, అసలు ఎందుకు ఆ థ్రిల్, ఎందుకు ఆ ఎక్సైట్మెంట్, ఆ థ్రిల్ కోసం మనం ఏమేం చేస్తాం, దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి, ఇలా ఈ విషయాల మీద మనం మాట్లాడుకుందాం. సో ఏంటంటే స్కూల్ నుంచి ఎక్స్పెషల్లీ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఇట్లా అయిపోగానే మనకు కొత్తగా రెక్కలు వచ్చిన ఫీలింగ్ వస్తుంది, ఒంట్లో రక్తం ఉరకలిస్తూ ఉంటుంది, మన స్పీడ్ని మనం కూడా ఆపలేము. అప్పుడు స్టార్ట్ అయ్యే ఫస్ట్ ఎమోషనే ఈ బైక్. పేరెంట్స్ పైన ప్రెషర్ పెడతాం మనకి బైక్ కావాలి అని. ఆ బైక్ మన చేతికి రాగానే ఏదో సాధించిన ఫీలింగ్. మనకి ఎలా ఉన్నా మన పేరెంట్స్కి మాత్రం మన ఇంట్లో నుండి బైక్ తీసిన క్షణం నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే క్షణం వరకు ప్రతి క్షణం ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు. దేవునికి మొక్కుతారు, దేవుడా బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి సేఫ్గా రావాలి అని చెప్పి. ఇలా ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి వెహికల్స్ తీసుకొని వెళ్ళడం వల్ల ట్రాఫిక్ పెరుగుతూ పోతుంది, దానితో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ అవ్వడం జరుగుతుంది. సో మనం రీసెంట్ స్టాటిస్టికల్ డేటా చూసుకుంటే ఒక రోజుకి సగటున మన భారతదేశంలో 474 యాక్సిడెంట్ జరుగుతున్నాయి. చిన్న నెంబర్ అయితే అస్సలు కాదు. ఇలా చూసుకుంటే ఒక ఇయర్ ఆల్మోస్ట్ 2 lakh యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, అండ్ అందులో మేజర్గా ఇన్వాల్వ్ అయ్యేది మన యూతే. కేవలం మన ఇండియాలోనే ఇలా ఉంటే వరల్డ్ వైడ్ ఇంకెన్ని యాక్సిడెంట్ అవుతున్నావో మనం కనీసం ఇమాజిన్ కూడా చేసుకోలేం. అసలు ఈ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి, మన యూత్కి ఈ టాపిక్కి సంబంధం ఏంటంటే ముఖ్యంగా 2 reasons ఉన్నాయి. ఒకటి అడ్రినలిన్ రష్, ఇంకోటి డోపమైన్ ఎఫెక్ట్. మనం ఏ పని చేయాలన్నా మనలో ఉన్న హార్మోన్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ టాపిక్ను మనం బ్రీఫ్గా చూద్దాం. ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఏమవుతుందిలే ఇంత చిన్నదానికి అనే ఒక యాటిట్యూడ్, ఉరకలేసే ఉత్సాహం. నెక్స్ట్ అలా ఆలోచించడం వల్లనే లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా రైడ్కి వెళ్తాం. ట్రిపుల్ రైడ్ అయినా కేసీఎం, 18+ వచ్చినా లైసెన్స్ తీసుకోకుండా ట్రిపుల్ రైడింగ్లు అంటూ ఏజ్ రాకుండా తిరుగుతాం. సో ఇది ఒక మెయిన్ రీజన్ వల్ల 40% ఆఫ్ ద యాక్సిడెంట్స్ విచ్ ఆర్ అకరింగ్ ఇన్ ఇండియా ఇదే రీజన్. ఇంకోటి ఏంటంటే యూత్లో బ్లడ్ సలసలాడుతూ ఉంటుంది. సో మొత్తం ఉడుకు రక్తం కదా మన యూత్ మొత్తం. ఇక ఈ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు మా ఫిజిక్స్ సార్ చెప్పిన కొటేషన్ ఒకటి గుర్తొస్తుంది 10th class, అరే మనం యూత్ రా పంచ్ గట్టిగా ఇస్తే దెబ్బకి వాల్ బ్రేక్ అవ్వాలి, అది బ్రేక్ అయ్యేది అవని తర్వాత వచ్చేట, కానీ ఆ యాక్షన్ అటెంప్ట్ చేసే గట్స్ నీలో ఉండాలి రా అని అంటాడు. సో ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం మన సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ప్రికాషన్స్ ఇలాంటివన్నీ చేసుకొని వాళ్ళ స్టంట్స్ అటెంప్ట్ చేస్తారు. అవి వాళ్ళు ఏం టైంపాస్ చేయరు, వాళ్ళకి ఏమి ఒట్టిగా రాదు, అది విచ్ విల్ బీ ఇన్వాల్వింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెన్సీ. ఫుల్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తారు, అవి చేయడం వల్ల వాళ్ళకి మనీ వస్తాయి. అవి మన యూత్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అది మన యూత్కి ఒక ప్యాషన్ లాగా కన్వే అవుతుంది. ఆ పర్టికులర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆ స్టంట్ చేసిండు కదా మనం కూడా చేద్దాం, అతను వీలి కొట్టిండు కదా మనం కూడా వీలి కొడతాం. అసలు వీలి అంటే ఏం లేదు, బైక్ ఫ్రంట్ టైర్ లేపి ఇట్లా నడపను, సో అదనమాట. సో వాళ్ళ స్టంట్స్

0: చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల దాన్ని చూసి ఇంకా 10 మంది ఇన్స్పైర్ అవుతారు. సో మనం కూడా అది చేయాలనే ఒక థాట్ ప్రాసెస్ మనలో డెవలప్ అవుతుంది. ఇంకొక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది బిహైండ్ దిస్, దట్ ఈస్ డోపమైన్ ఎఫెక్ట్. ఏదైనా మనం ఒక యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు ఆ యాక్షన్ మనకు హ్యాపీనెస్ ఇస్తే డోపమైన్ రిలీజ్ అవుతుంది. 2 టైప్స్ ఉంటాయి ఇందులో కూడా, ఒకటి హ్యాపీ, ఇంకోటి నాన్ ప్రొడక్టివ్. ఈ హ్యాపీ అంటే మనకి ఎవరన్నా నార్మల్గా జోక్ వేసినప్పుడు నవ్వొస్తే అది న్యాచురల్గా వచ్చింది కాబట్టి అది. ఇంకోటి సెకండ్ టైప్ ఏంటంటే నాన్ ప్రొడక్టివ్ డోపమైన్. సో ఇది మనం అంటే సెల్ఫ్ యాక్టివిటీ, మనం అటెంప్ట్ చేసినప్పుడు మనం సెల్ఫ్ అవేర్గా ఓకే ఈ పర్టికులర్ స్టంట్ చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది సో ఇది చేద్దాం అనేది. సో ఇది అన్ప్రొడక్టివ్ డోపమైన్ కిందికి వస్తుంది. మనకు బైక్ స్టంట్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది డోపమైన్. ఇట్ విల్ గివ్ టెంపరీ హ్యాపీనెస్ ఎందుకంటే ఇది అన్ప్రొడక్టివ్ డోపమైన్ కాబట్టి. సో ఇది ఒకటే కాదు, మన ఇండియాలోనే కాదు థ్రూఅవుట్ ది వరల్డ్ అన్అఫీషియల్గా స్టంట్ యాక్టివిటీస్, ఇంకోటి స్పీడ్ రేసెస్ ఇవన్నీ పెట్టుకొని చాలా పార్టిసిపేట్ చేస్తారు. విచ్ విల్ బి ఇన్వాల్వింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెన్సీ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఐఎమ్ సేయింగ్ ఇన్ హోల్ వరల్డ్. దానివల్ల వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్తున్నా కదా ఇదంతా డోపమైన్ ఎఫెక్ట్, ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడు మన యూత్ ఎక్స్పెషల్లీ ఏజ్ ఫ్రమ్ 16 to 24 ఏజ్ అయితే ఉందో చాలా క్రూషియల్. ఎవరైనా మంచి చెప్పినా కూడా నువ్వు నాకు చెప్పడం ఏంది అనిపిస్తుంది. ఒక పర్టికులర్ యాక్షన్ ఇది చెయ్యొద్దురా అంటే అది మంచిది కాకపోయినా ఈగకపోయినా అదే చేస్తాం, అలాంటిది ఏజ్. సో ఈ థ్రిల్ సీకింగ్ యాక్టివిటీస్కి మెయిన్గా ఇదే రీజన్. చెప్తున్నా కదా యూ విల్ గెయిన్ నథింగ్ అవుట్ ఆఫ్ ఇస్ అండ్ యూ విల్ గెయిన్ ఓన్లీ వన్ థింగ్ హియర్, దట్ ఈస్ ఓన్లీ యువర్ టెంపరీ డోపమైన్. ఇదేం చిన్న విషయం కాదు, ఇక్కడ నేను వచ్చి ఒక 10 నిమిషాలు మాట్లాడడం పోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఏంటంటే ట్రిపుల్ రైడింగ్, నో లైసెన్స్, నో నెంబర్ ప్లేట్, నో ఆర్సీ, నో పొల్యూషన్, నో నథింగ్. ఇటువంటి సిచ్యువేషన్లో పోలీస్ వాళ్ళకి దొరికితే ఎట్లుంటుంది ఊహిస్తే చాలా భయంకరంగా ఉంది కదా. బట్ మై ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ రీసెంట్లీ ఇన్ ద డిసెంబర్. సో ఆ బైక్ మళ్ళీ కోర్టుకి వెళ్ళి కౌన్సిలింగ్ సెషన్లు అటెండ్ అయ్యి పాత చలాన్స్ అన్నీ చేసి ఇంకా వాళ్ళతో తిట్లవాడు అవన్నీ అయిపోయేసరికి 15,000 ఖర్చు అయిపోయినాయి ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్స్. అప్పటి నుంచి నో ట్రిపుల్ అడిగేవాడు. మీకు అనిపించచ్చు ఒక్క స్టంట్ అటెంప్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ ఒక్క మాట ఉంది చూసేలా, ఆ ఒక్క మాట అనుకొని వాళ్ళ లైఫ్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మీకు మిగిలిచ్చేది ఏంటంటే మీ పేరెంట్స్ ఫేసెస్లో శాడ్నెస్ అండ్ వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు మాత్రమే. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా అవాయిడ్ చేయాలో చూద్దాం, ప్రికాషనరీ మెజర్స్. సో ఇట్ విల్ బి లైక్ ఎ రష్ యాక్టివిటీ. ఇప్పుడు మనం ఒక పర్టికులర్ యాక్షన్ పర్ఫామ్ చేయాలి అనిపించినప్పుడు దాని వల్ల జరిగే లాభాల కంటే లాసెస్ని ఎక్కువ మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో అది ఎక్కడ దాకా పోతుంది, వాట్ ఇఫ్ ఐ లూస్ ఇన్ ద మిడిల్ అనుకొని ఊహించుకుంటే మళ్ళీ కళ్ళు కూడా ఆ యాక్టివిటీ చేయాలనిపించదు. ఇంకొక రెమెడీ ఏంటంటే యోగా. చెప్తున్నా కదా యూ విల్ రీస్టార్ట్ యువర్ లైఫ్ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ యోగా. ఇంకా ట్రాఫిక్లో ఫాలో అవ్వాల్సినవి, గో విత్ ఎ లిమిటెడ్ స్పీడ్ అండ్ వియర్ హెల్మెట్. దీస్ ఆర్ స్మాల్ ఇష్యూస్, మనకు రోజు చెప్పేవి, బట్ స్మాల్ ఇష్యూస్ విల్ షో బిగ్ ఇంపాక్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్. ఎట్ లాస్ట్ కంక్లూజన్ మనం ఒకసారి చూసుకుంటే ఏంటంటే, ఇప్పుడు చెప్పినా కదా ఇంకోసారి బైక్ తీయాలి, స్టంట్ కొట్టాలి, లేకపోతే ఏమైనా థ్రిల్ సీకింగ్ యాక్టివిటీస్ లైక్ బైక్ స్టంట్స్ ఇవన్నీ పర్ఫామ్ చెయ్యాలి అనిపించినప్పుడు ఒకసారి మీ పేరెంట్స్ని గుర్తు తెచ్చుకోండి, ఆ యాక్టివిటీ మొత్తం చెయ్యాలన్న ఆలోచన అక్కడికే ఆగిపోద్ది. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మెడిటేషన్ చేసుకోండి, పేషెంట్ తెచ్చుకోండి. మన యూత్లో పేషెంట్స్ చాలా తక్కువ, సో పేషెంట్ తెచ్చుకోండి. ఈ ఏజ్లో తొందర అస్సలు పనికిరాదు, చేసే చిన్న చిన్న మిస్టేక్సే కెన్ టర్న్ యువర్ లైఫ్ ఇన్ టు నెక్స్ట్ పాయింట్. అక్కడ దాకా మన లైఫ్ ఆగిపోవచ్చు ఆగకపోవచ్చు బికాస్ ఆఫ్ ఓన్లీ దట్ వన్ మిస్టేక్. అది ఎక్కడ దాకా పోయి ఆగేది మనకు కూడా తెలియదు. ఎట్ లాస్ట్ ఐ కంక్లూడ్ మై టాక్ ఓవర్ హియర్ విత్ దీస్ ఫాలోయింగ్ లైన్స్. జీవితం విలువైనది, ప్రదర్శన కోసం ప్రమాదాన్ని ఆశ్రయించకండి, తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపం పనికిరాదు, ముందే జాగ్రత్త పడండి. సో స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జై హింద్, జై భారత్.
1: విన్నారుగా, తాత్కాలిక ఆనందం కోసం వేగాన్ని ఎంచుకుంటే జరిగే విపరిణామాలు, సుకుమార్ చెప్పిన విషయాలన్నిటి నుంచి మంచిని గ్రహిస్తారని ఆశిస్తున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం, డెసిషన్ మేకింగ్ అంటే సమయానికి తగిన నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలి, యువత ఏ దశల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే తమ జీవితంలో విజయం సాధిస్తారు అనే అంశాలను వివరించడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు నూతన్ ఆర్య.
2: ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ డెసిషన్ మేకింగ్. అసలు డెసిజన్ అంటే ఏంటి, దీనికి ఎన్నో అకాడమిక్ డెఫినేషన్స్తో పాటు సైంటిఫిక్ స్పెక్యులేషన్స్ ఉన్నా కానీ జనరల్గా డెసిజన్ అంటే ఒక ఐడియా, అది ఒకవేళ యాక్షన్లో పెట్టినట్టయితే దాన్ని మనం డెసిజన్ అని కన్సిడర్ చేస్తాం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే సమయానికి మన మైండ్లో ఎన్నో లక్షలాది కొద్ది డెసిజన్స్ ప్లే అవుతూ ఉంటాయి. ఒక డెసిజన్ లైఫ్లో ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందో అందరికీ తెలుసు.

0: తెలిసిన విషయమే, కానీ డెసిజన్ అనే పదం లోతుల్లోకి వెళ్తే అది ఒక ఎంత పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంటో అందరికీ అర్థమవుతుంది. ఈ డెసిజన్ మేకింగ్లో ఫ్రీ విల్, అంటే స్వతహాగా నిర్ణయం తీసుకునే కెపాసిటీ అందరికీ ఉన్నా, మనం ఫ్రీ విల్ అనే పదం ఓన్లీ కొద్ది విషయాలలో మనం అప్లై చేస్తూ ఉంటున్నాం. కానీ అన్ని సిచ్యువేషన్స్లో ఈ ఫ్రీ విల్ అనేది మనం ఎందుకు యూజ్ చేయట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్, కెరియర్ అడాప్షన్. కెరియర్ అడాప్షన్ అనేది చాలామంది లైఫ్లో ఒక క్రూషియల్ ఈవెంట్. ఈ యొక్క డెసిజన్ కొంతమంది లైఫ్లో కలర్ఫుల్ ఈవెంట్ మరియు ఒక ట్రాజెడీ. ఎందుకంటే రానున్న 20 సంవత్సరాల్లో మన ఫ్యూచర్ని డిసైడ్ చేసేది ఆ ఒక్క డెసిజన్. ఈ డెసిజన్ తీసుకునే ముందు మనం ఎంతోమంది దగ్గర సజెషన్స్ తీసుకొని ఆచితూచి ఒక కెరియర్ అనేది మనం అడాప్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక సివిల్ సర్వెంట్ కావాలి అని నేను అనుకుంటే, ద ఫస్ట్ థింగ్ చేసేది ఆ ప్రాసెస్ సెలెక్షన్లో ప్రీవియస్ ఆఫీసర్స్ యొక్క గైడెన్స్, ఆ ప్రాసెస్లో వాళ్ళు తీసుకున్న స్టెప్స్ అవన్నీ జాగ్రత్తగా గమనించి నేను ముందుకెళ్తూ ఉంటాను. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని అనుకుంటే, ఐ స్ట్రైవ్ హార్డ్ టు అచీవ్ ఇట్. కానీ ఈ ప్రాసెస్లో ఒక 3 మేజర్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, లైక్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పెక్టేషన్ అండ్ రిజల్ట్. ఎక్స్పీరియన్స్ అంటే ఈ ఫీల్డ్లో ప్రీవియస్ ఎవరైనా వర్క్ చేసి ఉంటే వాళ్ళ దగ్గర మనం గైడెన్స్ తీసుకుంటాం, ఎందుకంటే ఈ ఫీల్డ్లో వాళ్ళు వర్క్ చేశారు, వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్లో అనుభవమైనవి మనకు కొన్ని చెప్తూ ఉంటారు, మనకి యూజ్ అవుతాయని. నెక్స్ట్, ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్స్ అంటే మనం ఒక హోప్తో ఆ కెరీర్ అనేది అడాప్ట్ చేసుకుంటాం, ఆ ఎక్స్పెక్టేషన్తో పాటు ముందుకెళ్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్. రిజల్ట్ అంటే ఈ ప్రాసెస్లో లాస్ట్ మనం ఏం అవ్వాలనుకున్నామో, ఏం చేసామో అదే మనని ముందు నిలబడుతూ ఉంటుంది. ఇది ఒక బ్రేకర్ పాయింట్. ఎందుకంటే ఈ ప్రాసెస్ మొత్తం అయ్యాక రిజల్ట్ మనకి అనుకూలంగా వస్తే విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్, కానీ రాకపోతే విల్ బి ఫీలింగ్ డిప్రెస్డ్, ఇంకా మోటివేషన్ గురించి మనం వెతుకోవాల్సి వస్తుంది. బట్ దిస్ ఈజ్ సో న్యాచురల్ ఫర్ ఎ హ్యూమన్. బట్ ఇది ఒక లైఫ్ చేంజింగ్ కావచ్చు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం రిజల్ట్ ఎలా వచ్చినా యాక్సెప్ట్ చేసే యాటిట్యూడ్ మనకి డెవలప్ అయితే విల్ బి ఎంజాయింగ్ ద ప్రాసెస్. ఇంకా ఈజ్ దేర్ ఎనీథింగ్ లైక్ రాంగ్ ఆర్ కరెక్ట్ డెసిజన్? ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఫ్యాక్టర్స్ మళ్ళీ గమనిస్తే డెసిజన్లో రైట్ ఆర్ రాంగ్ అని ఉంటాయా, లేకపోతే ఆ డెసిజన్ మేకింగ్లోనే మన అప్రోచే రైట్ ఆర్ రాంగ్ అని ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, మనం మన ఫ్రెండ్స్తో పాటు ఏదైనా హోటల్కి వెళ్ళినట్టయితే అక్కడ మనం కొన్ని ఆర్డర్స్ చేస్తూ ఉంటాము. ఆర్డర్స్లో మనము జనరల్గా మన ఫ్రెండ్ ఏది తీసుకుంటే అది తీసుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తాము, ఎందుకంటే అక్కడ ఆలోచించడానికి ఎక్కువ స్కోప్ మనం ఇవ్వము. సో ఇక్కడ ఫ్రీ విల్ అనేది అప్లై కావట్లేదు. చివరికి తిన్నాక అది బాగుంటే తిని, బాగాలేకపోతే నేను అప్పుడే నేను అనుకున్నది తీసుకుంటే అయిపోతుండే కదా, వీడి మాట వినాల్సి వచ్చింది అని వి జస్ట్ కంప్లైన్. ఇంకా డెసిషన్ మేకింగ్లో అడిక్షన్. మనము ఆల్కహాల్, సిగరెట్ అడిక్స్ చూస్తూ ఉంటాం. ఆ అడిక్షన్ ఎలా మొదలైందని పక్కన పెడితే అది మానేయడానికి చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు ఫ్యాన్సీగా నికోటిన్ ఫ్రీ గమ్స్ అంటూ రీహాబిలిటేషన్ సెంటర్స్ అని వచ్చాయి. వచ్చాక కూడా అది ఒక షార్ట్ టర్మ్ హెల్ప్ మాత్రమే మనకి చేస్తుంది. కాబట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ డెసిషన్ మన చేతుల్లోనే ఉంటుంది, అది మానేయాలా వద్దా అని. డెసిషన్ మేకింగ్లో సూసైడ్ అనేది ఇంకొక మేజర్ ఫ్యాక్టర్. సూసైడ్స్ మనం ప్రివెంట్ చేయాలా వద్దా అని ఆలోచించకముందు అసలు సూసైడ్స్ ఎందుకు చేసుకుంటున్నారు అంటే, అందులో ఎన్నో ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, లైక్ ఎకనామికల్గా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, ఏదో ఒక ఫ్యాక్టర్ వల్ల చాలామంది సూసైడ్ చేసుకుంటారు. బట్ అందులో డెసిషన్ మేకింగ్ ఎలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే, నువ్వు చనిపోవడానికి తీసుకునే ఒక డెసిషన్, అది నీ ఫ్రీ విల్. అంటే నువ్వు ఎవరిని అడిగి తీసుకోవాలి డెసిషన్, నేను చనిపోవాలా వద్దా, ఎలా చనిపోవాలి, ఏ టైంకి చనిపోవాలి అని. అంటే నువ్వు చనిపోవడానికి తీసుకోవాల్సిన ఒక డెసిషన్, అంటే నీకు నువ్వు స్వతహాగా తీసుకున్న డెసిషన్. అయితే బ్రతకడానికి నీకు 100 డెసిషన్స్ ఎందుకు కావాలి, 100 మందిని ఎందుకు అడుగుతున్నావు? అంటే అదే బ్రతకడానికి నీ స్వతహాగా ఒక డెసిషన్ నువ్వు తీసుకోవచ్చు కదా.
1: విన్నారు కదా, డెసిషన్ మేకింగ్కి మన జీవితంలో ఎంత ప్రత్యేక స్థానం ఉందో. వినడమే కాదు, మన జీవితంలో కూడా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చక్కని విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాము. కార్యక్రమంలో చివరగా మాదక ద్రవ్యాల వ్యసనం, వ్యక్తి మరియు సమాజం బాధ్యత అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని విన్నాము. ఈ చర్చలో పాల్గొంటున్న విద్యార్థులు బ్యూలాగ్రేస్, వాంగ్మయి, శ్రీతం, సుకుమార్. అనుసంధానకర్త వర్షిత్.
2: ఈరోజు మన చర్చా అంశం, మందు మరియు మాదక ద్రవ్యాలు వ్యసనాన్ని తగ్గించడంలో ఎక్కువ బాధ్యత ఎవరిది, వ్యక్తిదా లేదా సమాజందా? రవి వ్యక్తిగత బాధ్యతను బలంగా విశ్వసించే వ్యక్తి. అనన్య రవికి మద్దతు ఇచ్చే వ్యక్తి. విక్రమ్ సమాజం పాత్ర ప్రాముఖ్యమని వాదించే వ్యక్తి. ప్రియ సమాజం సహాయం

0: అవసరమని నమ్మే వ్యక్తి. ముందుగా వ్యక్తిగత బాధ్యతను మద్దతు ఇచ్చే పక్షంలో మాట్లాడుకుందాం. రవి, మీరు మొదలు పెట్టండి.
1: అందరికీ నమస్కారం. మందు మరియు మాదక ద్రవ్యాలు తీసుకోవడం అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. ఎవరూ బలవంతంగా మందు లేదా మాదక ద్రవ్యాలు తాగించరు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒత్తిడి లేదా బాధల నుంచి తప్పించుకునేందుకు మందు లేదా మాదక ద్రవ్యాలను సేవిస్తారు. కానీ సమస్యల నుంచి పారిపోవడం కంటే వాటిని ఎదుర్కోవడం మనకు చాలా ముఖ్యం. కనుక ఈ వ్యసనం నుంచి బయటపడడానికి వ్యక్తి తనలో నుంచి మార్పు బయటికి రావాలి.
2: ఇంతవరకు మీరు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు వినండి ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. కోల్కతాలోని మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ మొత్తం ఖాళీలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, జియాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, రాజభాష, కంపెనీ సెక్రటరీ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ని అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 2025-26 విద్యా సంవత్సరంలో చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 30 April 2026 నాటికి గరిష్టంగా 30 ఏళ్లు ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ kolindia.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ June 11, 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీరత్న సంస్థ అయిన ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాన్పూర్ ప్రధాన కార్యాలయం వివిధ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 162 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో 8, ప్రొడక్షన్ అండ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 2, ప్రాజెక్ట్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో 3, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో 3, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో 141, మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో 5. ఈ విధంగా మొత్తం 162 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆయా విభాగాల్లో ఐటీ కన్సల్టెంట్, లీడ్ ఏఐ ఎక్స్పర్ట్, యుఐ డెవలపర్, యంగ్ ప్రొఫెషనల్, ఐటీ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, సివిల్ ఇంజనీర్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్టోర్ అసిస్టెంట్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి ఉద్యోగాన్ని బట్టి. అదేవిధంగా ఉద్యోగాన్ని బట్టి MED, MCA, డిప్లొమా లేదా స్పెషలైజ్డ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 1 April 2026 నాటికి 30 నుండి 50 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్థులు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ALIMCO.IN అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ May 13, 2026. మరొక ఉద్యోగ సమాచారం. కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఫోర్మెన్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ విభాగంలో 150 అసిస్టెంట్ ఫోర్మెన్ ఖాళీలను, ఎలక్ట్రీషియన్ విభాగంలో 350 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, 10th డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 2026 May 28 నాటికి 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ mahanadikol.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ

0: May 28, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఇంతవరకు మీరు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో సైబర్ ఆర్థిక మోసాలను అరికట్టడానికి, నకిలీ ఖాతాలను నియంత్రించడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మోసాల ముప్పుపై సమాచారాన్ని పంచుకోవడం, కార్యాచరణ సమన్వయం ద్వారా మోసాలను ముందే గుర్తించి అరికట్టే వ్యవస్థలను బలోపేతం చేయడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా అమిత్ షా సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సస్పెక్ట్ రిజిస్ట్రీ డేటాను ఏఐ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్కు అనుసంధానించడం ద్వారా నకిలీ ఖాతాలను వేగంగా గుర్తించి తొలగించవచ్చని తెలిపారు. ఇది సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రజలకు తదుపరి తరం రక్షణ కవచంగా పనిచేస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ, ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధుల బృందాల అధిపతులు పాల్గొంటారని తెలియజేశారు. వీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారని జైస్వాల్ చెప్పారు.
1: 14 और 15 तारीख को ब्रिक्स विदेश मंत्री की बैठक हो रही है, जिसकी अध्यक्षता हम लोग कर रहे हैं. जहां तक देशों का आपने जिक्र किया, उनकी तरफ से कौन आएगा ये तो खैर उनको तय करना है, लेकिन जैसे जैसे लोग आएंगे आपको पास ले जाए कौन उनके नेतृत्व कर रहे हैं, कौन लोग उसमें भाग ले रहे हैं.
0: नेपाल तो भारत बहुमुख సంబంధాలను కలిగి ఉందని చెబుతూ జైస్వాల్, నేపాల్ ఎన్నికల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాకు అభినందనలు తెలిపి వారితో మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. ఇది భారత్ నేపాల్ మధ్య ఉన్న దృఢమైన స్నేహాన్ని, సాంప్రదాయ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భారతదేశం అచంచలమైన నిబద్ధతను తెలియజేస్తుందని జైస్వాల్ అన్నారు. రేపు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 16వ పెన్షన్ అదాలత్కు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. 37 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 985 పెన్షన్ ఫిర్యాదులను తక్షణ పరిష్కారం కోసం ఈ అదాలత్లో చేపడతారు. 2017లో ప్రారంభమైన నాటి నుండి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సంక్లిష్టమైన పెన్షన్ ఫిర్యాదులను పెన్షన్ అదాలత్లు సమర్థవంతంగా పరిష్కరించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు నిర్వహించిన 15 పెన్షన్ అదాలత్ల ద్వారా దాదాపు 28,000 కేసులు చేపట్టగా అందులో సుమారు 20,000 కేసులు అక్కడికక్కడే పరిష్కారం అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం నాడు యుఏఈ చేరుకుంటారు. అక్కడ ఆయన

0: ఆ దేశ అధ్యకులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా వారు చర్చిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక, రాజకీయ పరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే సామర్థ్యం భారతదేశానికి ఉందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక బిజినెస్ సమ్మిట్ 2026లో ఆయన ప్రసంగిస్తూ, విచ్ఛిన్నమైన భౌగోళిక, రాజకీయ, వ్యాపార పరిస్థితుల కారణంగా ప్రపంచం ప్రతిరోజు సంక్షోభాలను ఎదుర్కొంటోందని, అయితే భారతదేశం నిలకడగా ప్రతికూలతలను అవకాశాలుగా మార్చుకుందని అన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ప్రమాణాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం దేశంలో దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని చాలా బలమైన స్థితిలో నిలిపిందని పేర్కొన్నారు. భారత ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయని నొక్కిచెబుతూ, దేశం ఎప్పుడూ ఒత్తిడికి లొంగలేదని, సవాళ్లతో కూడిన సమయాల్లో కూడా ఎల్లప్పుడూ మరింత బలంగా ఎదిగిందని గోయల్ అన్నారు.
1: World today, with a fragmented geopolitical and business situation, is facing a crisis every day. But look at the India story within this crisis. Our economy remains robust, very strong fundamentals. The IMF says if you have 8 to 12 months of foreign exchange reserves to cover your imports, you are considered in a very strong position. We have 11 months cover on our imports. We've had a record year in exports. We've exported, the final figure will be out in a couple of days, but roughly $863 billion, which is an all-time high. And our trade deficit, goods and services together, is less than our annual remittance.
0: NEET UG పరీక్ష పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపిస్తామని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. నీట్ పరీక్ష రద్దుపై ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, విద్యార్థులకు నీట్ పరీక్ష రుసుమును ఏజెన్సీ తిరిగి చెల్లిస్తుందని తెలిపారు. విద్యార్థుల కోసం ఎన్టీఏ తిరిగి పరీక్ష నిర్వహిస్తుందని, దీనిని పారదర్శకంగా నిర్వహిస్తామని, ఈ రీ ఎగ్జామ్ కోసం ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయబోమని చెప్పారు.
2: हमने इस मैटर को सीबीआई को इंक्वायरी को दिया है और हम इस तरह के जितने लोग खुराफात किए हैं उनको जेल भेजेंगे ताकि बच्चों का भविष्य किसी भी प्रकार से एडवर्सली प्रभावित न हो. इसके साथ ही हमने यह भी कहा कि बच्चों के लिए हम दोबारा परीक्षा कराएंगे जो कि एकदम फेयर तरीके से होगी, जिसमें किसी भी तरह की अनियमितता नहीं होगी.
0: रेपटी वरकु गुजरात, मध्य महाराष्ट्र, मराठवाड़ा, राजस्थान, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అసోం, మేఘాలయ రాష్ట్రాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపు అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా ఈ వారం పొడవునా రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి వేడి వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన వారిని

0: పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం.

0: ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వేసవిలో పట్టుపురుగుల పెంపకంలో అనుభవాలు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ రైతు ఈ వేణుగారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త ఎం చిరంజీవి గారు. అనంతరం వేసవిలో పుచ్చపంట సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామ రైతు వీరన్న గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త ఎం చిరంజీవి గారు. ఈ కార్యక్రమం వినబోయే ముందు వినండి.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 1.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
1: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 1 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఇప్పుడు వినండి వేసవిలో పట్టుపురుగుల పెంపకంలో అనుభవాలు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ రైతు ఈ వేణుగారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త ఎం చిరంజీవి గారు.
5: దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామంలో ఉన్నాము. మరి ఇక్కడ మైసంపల్లి గ్రామంలో గనక మనం చూసినట్లయితే ఈ మల్బరీ సాగు విధానం చేసేటువంటి రైతు వేణుగారు ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో ఉత్తమ రైతుగా ఆదర్శ రైతుగా కూడా పలువురి ప్రశంసలు పొందారు. మరి వారితో మనం మల్బరీ సాగు విధానం, దాని దిగుబడి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలను మనం క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి.
6: నమస్కారం అండి.
5: ఇప్పుడు మల్బరీ సాగు విధానం అనేటువంటిది వేయాలని మీకు ఎవరు చెప్పడం జరిగింది? ఎలా దీన్ని ఈ మీ గ్రామంలోకి తీసుకురావడం జరిగిందంటారు?
6: నేను ఇంతకుముందు మా పక్కన ఒక ఆయన రైతు వేసిండండి, టీవీలో ఛానల్లో చూశాను. ఇది చూసేసరికి నాకేమనిపించిందంటే అన్ని పంటల కంటే ఇప్పుడు వచ్చేసే బహువార్షిక పంట ఇది. ఏకకాలం పంట, ఒకసారి పెట్టిందంటే 15 సంవత్సరాలు దానిక పెట్టాల్సిన అవసరం లేదు. మిగతాది ఒకటి అంటే దీనికి పెట్టుబడి అనేది చాలా తక్కువ. ఫర్టిలైజర్ కానీ ఫెస్టిసైడ్స్ కానీ వేయాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి ఒకసారి మనం సరైన అడుగు మన బలం లాంటిది అంటే మన పశువుల పేడ కానీ గొర్రె పేడ కానీ సంవత్సరానికి ఒకసారి వేయాలి. పైగా పైన కొట్టాల్సిన మన ఫెస్టిసైడ్స్ మందులు మాత్రం ఏమి ఉండవు. ఇందుకు లేబర్ ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. మనకు వచ్చేసి ఇది 45 రోజులకు ఒక పంట వచ్చేస్తుంది.
5: మన ఇప్పుడు ఈ 45 రోజులకు పంటకు అనుకూలంగా ఇక్కడ షెడ్ నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలంటారు? ముఖ్యంగా ఈ నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
6: షెడ్ నిర్మాణం అంటే మనము వేసే మనకు కంటిన్యూగా నెలకు ఈ ఒక్క పంట రావాలంటే మాత్రం దానికి తగ్గట్టుగా 2.5 ఎకరాలు ఉండాలండి. ఇది 2.5 ఎకరాలకు షెడ్ వచ్చేసి 50 ఫీట్ల పొడుగు, 25 ఫీట్ల వెడల్పు ఉండాలి.

0: ఉంటే గనక దానికి 2.5 ఎకరాల భూమి ఉంటే మాత్రం మనకు 45 రోజులకు ఒక పంట. ఆ పంట వచ్చేసరికి మనకు మన దగ్గరలో అందుబాటులో ఇప్పుడు జనగాంలో ఉంది మార్కెటు. మనం ఇప్పుడు ఇప్పుడున్న రేట్లు మాత్రం చాలా తక్కువలో తక్కువ అయినా కానీ 300 అమ్ముతుంది కేజీ. మనకు ఒక బ్యాచ్ అంటే ఒక 300 గుడ్లకు సరిపోను షెడ్ ఉంటుంది. ఇది 50 ఫీట్ల పొడుగుని 25 ఫీట్ల వెడల్పు, అంటే 300 గుడ్లకు సరిపోతుంది ఆ షెడ్ అంటే. మినిమం 4 నుంచి 5 లక్షల 50 వేల దానికి వస్తుందండి ఖర్చు దీనికి గాను. మనకు సబ్సిడీ వచ్చేసి 120 వేల దానికి గవర్నమెంట్ సబ్సిడీ సెరికల్చర్ వాళ్ళు ఇస్తారండి.
1: అంటే ఈ లోపల మనము మల్బరీ గుడ్లను తీసుకొచ్చేటువంటి విధానంలో లోపల ఏ విధంగా ఏర్పాట్లు చేసుకోవాలంటారు?
0: మనం మల్బరీ గుడ్లను తీసుకొచ్చుకుంటే మాత్రం మనం రీలింగ్ షెడ్ అంటే ఇప్పుడు మనకు పెద్ద ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను గుడ్లు తీసుకొచ్చుకోలేదు, పిల్లలు తెచ్చుకున్నా కాబట్టి మనకు ఫస్ట్ మోల్ట్ సెకండ్ మోల్ట్ వాళ్ళ దగ్గరనే చాకి సెంటర్ వాళ్ళ దగ్గరనే అయిపోతుంది. మనకు వచ్చేసరికి థర్డ్ మోల్ట్ వరకు మనకి ఇచ్చేస్తారు. 8 రోజుల పురుగులు వస్తుంది మన దగ్గరికి. మన దగ్గరికి వచ్చినాక 13 రోజులు లేదా 16 రోజులు ఉంటుందండి పురుగు. 16 రోజులునే అవి 8 రోజులు 25 రోజులకు ఒక బ్యాచ్ అయిపోతుంది. ఇది దీనికి వచ్చేసి మనం లోపల స్ట్రెస్ ఏర్పాటు చేసుకోవాలి, మంచాల టైపు ఏర్పాటు చేసుకొని వాటిలలో పెంచుకోవాలి పురుగుని.
1: అంటే వీటిని ఏమంటారు, మంచాలాగా ఏర్పాటు చేసుకునేదాన్ని?
0: మంచాలే అంటారు అంతే.
1: అంటే అవి ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలంటారు? ఒక రోకు ఎన్ని పెడతారు?
0: ఒక రోకు 5 స్టెప్లు వస్తాయండి. 5 స్టెప్లు అంటే వెడల్పు 6 అడుగుల వెడల్పు ఉంటుంది, 40-45 అడుగుల పొడవు ఉంటుంది. ఎందుకంటే 50 అడుగుల షెడ్ ఉంటుంది కాబట్టి మనకు చుట్టూ మనం తిరగడానికి ప్లేస్ ఉండాలి. దానికి గాను కొంచెం తగ్గించుకోవాలి, 45 అడుగులు అట్లా పెట్టుకోవాలి అడుగులు పొడుగుల వెడల్పులో 6 అడుగులు పెట్టుకోవాలి. అట్లా ఒక సైడ్ వచ్చేసి 6 స్టెప్లు వస్తుంది, 5 ఒక సైడ్ 5 వస్తుంది.
1: అంటే ఇక్కడ 5-6 స్టెప్లు పెట్టుకున్న తర్వాత అంటే ఒక్కొక్క రోల ఎన్ని పురుగుల వరకు పెంచవచ్చు అంటారు?
0: అంటే ఒక్కొక్క అడుగులు అంటే మనం ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది అంటే చాకి సెంటర్ వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకున్నప్పుడు చిన్నగా ఉంటుంది పురుగు. అది పెరుగున్న కొద్దీ మనం దానికి డిస్టెన్స్ తగలకుండా మంచాలను పెంచుకోవాలి అంతే. మనకు ఈల్డింగ్ అయ్యేసరికి పంట వచ్చేసరికి మొత్తం 5 ఇటు 5 బెడ్లు అటు 5 బెడ్లు కంప్లీట్ చేసుకోవాలి దాన్ని.
1: అంటే ముందుగా ఎన్ని బెడ్లలో ఈ పురుగులను వేస్తారు? ఇప్పుడు మీరు 300 పురుగులను తీసుకొచ్చారు, ఆ 300 పురుగులను ఫస్ట్ ఒక రో లో పెట్టారా లేకపోతే 2 రోజుల్లో పెట్టాలా? అంటే అవి పెరుగుతా ఉంటా అంటే మళ్ళీ ఆ పురుగులను తీసి వేరే మంచాలకి ఎట్లా పంపిస్తారు?
0: ఫస్ట్ మనం తెచ్చినప్పుడు వచ్చేసి ఒక రోల్కు సగం కూడా ఉండదు, దాందులో సగం అటొక స్టెప్ ఉంటుంది ఇటొక స్టెప్ ఉంటుంది కాబట్టి అందులో సగం ఇందులో సగం వేసుకోవాలి ఫస్ట్ తెచ్చినప్పుడు. 2 రోజుల తర్వాత అదే రోల్లో ఉంటుంది ఒక రోజంతా. తర్వాత 3 రోజుకు మనం ఆ రోల్ కంప్లీట్ చేయాలి. రోల్ కంప్లీట్ చేయాలి చేసుకున్న తర్వాత మనం పురుగు 2 రోజులు పెరిగిన తర్వాత ఫస్ట్ థర్డ్ మోల్ట్కి వస్తుంది. వచ్చిన తర్వాత మనం పెంచుకోవాలి. ఆ మండకు ఉంటాయి, ఆ మనం వేసే మేతకు ఆ పురుగు ఉంటుంది కాబట్టి నెమ్మదిగా తీసి పై రోల్కి మార్చుకోవాలి.
1: అంటే అట్లా ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి, ఎన్ని పురుగులను మార్చాలంటారు ముఖ్యంగా?
0: అంటే మనం మామూలుగా యావరేజ్ చూసుకుంటూ ఉండాలి, పురుగుకి పురుగు తగలకుండా ఉంచుకోవాలి. దాన్ని బట్టి మనం ఎక్కడ మందం, ఎక్కడ ఎక్కువ ఉన్నాయి పురుగులు, ఎక్కడ తక్కువ ఉన్నాయి దాన్ని చూసుకుంటూ పై రోల్కు మార్చుకోవాలి.
1: ఇట్లా ఇప్పుడు మొత్తం ఇప్పుడు పెట్టి 8 రోజులు అవుతుంది మల్బరీ సాగు విధానం?
0: నేను వచ్చేసి ఇప్పుడు పురుగులు వచ్చి నా దగ్గరికి వచ్చేసి వాటికి 11 రోజులు అవుతుంది. ఇంకొక 5 రోజులు అయిపోతుంది, 5 రోజుల వరకు అయితే పంట కాలం అయిపోయింది. అంటే నేను చాకి పురుగులు తీసుకొచ్చాను కాబట్టి తొందరగా అవుతుంది నాకు.
1: అంటే ఇప్పుడు ఈ పురుగులు తినడానికి గాను వాటికి మల్బరీ ఆకు అనేది అవసరం. ఈ మల్బరీ తోట ఏ విధంగా పెంచుతున్నారు, మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు?
0: మల్బరీ తోట ఇవి నర్సరీలు, గవర్నమెంట్ వాళ్ళు నర్సరీలు పెంచుతారు. ఇది వాళ్ళ దగ్గర నుండి మనం మొక్కకి ఫస్ట్ సబ్సిడీ ద్వారా మనం డీడి తీయాలి వాళ్ళకి. అంటే మనం జూన్ ఫస్ట్ వీక్ వర్షం, తొలకరి వాన, రెండో వాన పడడంతో వాళ్ళు ఇస్తారు. ఈ లోపు మనం మేల్నే వాళ్ళకు డబ్బులు డీడీ రూపంలో తీయాలి. తీసిన తర్వాత 2 రూపాయలకు ఒక మొక్క ఇచ్చేస్తారు. అవి ఎకరానికి 5,000, 5,000, 5,200 అట్లా మొక్కలు పడతాయి ఒక ఎకరానికి వచ్చేసి. అవి మనం తీసుకొచ్చి 4 ఫీట్ల వెడల్పు, ఇటు 4 ఫీట్లు అటు 4 ఫీట్లు వెడల్పుతో పెట్టుకోవాలి.
1: అంటే ఇప్పుడు మీరు 2.5 ఎకరాలు వేసారు, 2.5 ఎకరాలు వేస్తే ఎన్ని మొక్కలు పడ్డాయి? ముఖ్యంగా మరి ఈ మొక్కలకు నీరు అవసరం కూడా అవసరం కాబట్టి ఏమైనా అధునాతన పద్ధతులు ఏమైనా వాడుతున్నారా?
0: మనకు మొక్క 2.5 ఎకరాలకు మినిమం 13,000 మొక్కలు పడ్డాయి. దీనికి నాకు వాటర్ కొంచెం తక్కువ ఉండడం వల్ల నేను డ్రిప్ పద్ధతిలో వాడుతున్నాను, దానికి ఆ వాటర్ సరిపోతున్నాయి.
1: అంటే ముఖ్యంగా ఈ మల్బరీ చెట్లు పెంపకం అనేటువంటిది ఎన్ని రోజుల తర్వాత పురుగులు తెచ్చుకోవాలి?
0: మనము తెచ్చుకున్న తర్వాత కనీసం 75-90 రోజులకు ఒక ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి కటింగ్ కావాలి. అయిన తర్వాత మనం సెకండ్ సారి పురుగులు తెచ్చుకుంటే మాత్రం బాగుంటుంది. 90 రోజుల తర్వాత మనం ఒకసారి కటింగ్ అయిన తర్వాత తెచ్చుకుంటే మనకు తోట 2.5 ఎకరాలు ఉంటుంది కాబట్టి 45 రోజులకు ఒక పంట వస్తూనే ఉంటుంది. 45 రోజులకు ఒకసారి ఒక బ్యాచ్ తెచ్చుకుంటూనే ఉండాలి మనం.
1: మళ్ళీ దీని తర్వాత మళ్ళీ మల్బరీ ఆకు అంటే ఆ తోట ఎంత రోజుల గ్యాప్ ఇచ్చి

0: మళ్ళీ అప్రూవల్ తెచ్చుకోవాలి. మనకు దీనికి గ్యాప్ అవసరం లేదండి. మనం ఇప్పుడు ఈ బ్యాచ్ అయిపోయిందంటే మళ్ళీ షెడ్ క్లీన్ చేసి మళ్ళీ దాన్ని విజేత ఇది మన ఇది అస్త్ర ప్యాకెట్లు ఉంటాయి, షెడ్ని క్లీన్ చేయాలి, బ్లీచింగ్ పౌడర్ వేసి షెడ్ని మొత్తం కంప్లీట్ శుద్ధి చేసి మళ్ళీ నెక్స్ట్ మనకు ఆకు ఉంటుంది కాబట్టి మళ్ళీ వెంబడే తెచ్చుకొని వేసుకోవడమే.
1: అంటే ఇప్పుడు 45 రోజులకు ఒక పంట అనేటువంటిది రావడం జరుగుతుంది. మరి ఈ పట్టుపురుగుల సాగు విధానంలో కనుక చూస్తే, అంటే ఇప్పుడు 45 రోజులకు ఒక పంట కాలం రావడానికి గాను ఇక్కడ మరి ఈ మల్బరీ సాగు అనేటువంటిది తర్వాత అంటున్నారు. అంటే మొదటి దశ 45 రోజులు ఎక్కువగా మొక్కలు పెరిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మరి తర్వాత పురుగులు తీసుకురావడానికి గ్యాబ్ ఎంత ఉండాలంటారు? వారం రోజులా, 10 రోజులా, ఎంత గ్యాబ్ ఉండాలి?
0: మనకు ఫస్ట్ టైం కాబట్టి అది మనకు లేతాకు వస్తుంది కాబట్టి అంత సమానం ఉండదు. మొక్కలు మనం నర్సరీ నుండి తెచ్చినప్పుడు అంత సమానం ఉండదు. ఒకటి చనిపోతుంది, ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి వచ్చిన తర్వాత చేన్ పెరిగిన తర్వాత ఒకసారి కట్ చేస్తే వచ్చే ఆకు ఇల్లింగ్ కొమ్మలు ఎక్కువ వస్తాయి. మనకు మేత కూడా మంచిగా నీట్గా ఉంటుంది కాబట్టి మనకు ఫస్ట్ టైమే 90 రోజులు పడుతుంది. ఆ తర్వాత 40 రోజులు 40 రోజులకు ఒక కటింగ్ వస్తూనే ఉంటుంది. అవి వచ్చిన తర్వాత మనం పురుగు ఇప్పుడు తెచ్చుకున్నాం, ఈ బ్యాచ్ అయిపోతుంది, మనకు తోట ఎంత ఉంటుంది చేను, దాన్ని బట్టి ఎన్ని గుడ్లు తెస్తే చేను పనికి వస్తుంది, మనకు ఎన్ని గుడ్లకు వస్తుంది ఈ మేత అనేది దాన్ని పట్టుకొని మనం పురుగులు తెచ్చుకోవాలి.
1: అంటే ఇప్పుడు ఎకరానికి ఎంతవరకు గుడ్లు అనేటువంటిది తీసుకురావడం జరుగుతుంది?
0: ఎకరానికి 300 గుడ్లు సరిపోతుంది.
1: ఇప్పుడు మీ మల్బరీ తోట సాగు విధానంలో ఏమైనా ఎరువులు గానీ లేకపోతే మందులు గానీ వాడాలంటారా?
0: కావాల్సింది అంటే జీవామృతము పేసు, దీనికి పశువుల పేడ, గొర్రె ఎరువు ఇలాంటి పోసుకుంటే మొక్కకు బలంగా ఉంటది కాబట్టి మొక్క ఘనంగా వస్తుంది, ఆకు కూడా బాగా నీట్ గా ఉంటది.
1: సేంద్రియ ఎరువులు వాడాలంటారు ముఖ్యంగా?
0: మెయిన్ సేంద్రియ ఎరువులు వాడితేనే బాగుంటది తోట.
1: అంటే ఇప్పుడు ఈ మల్బరీలో కూడా కొన్ని పురుగులు ఆశించేటువంటి ఆస్కారం ఉంటుంది ఈ ఆకును, ఆ విధంగా ఆశించినప్పుడు గానీ లేదా పసుపు రంగులోకి మారడం, ఎరుపు రంగులోకి మారి ఆకులు రాలిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
0: అయితే పసుపు రంగు మారడానికి కారణం మాత్రం అది పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు, అది మన వల్లనే. ఎందుకంటే తోట చాలా లేట్ అవుతుంది కాబట్టి కింద ఆకు అనేది రాలిపోతుంది, దానివల్ల మనకు పెద్ద సమస్య ఏం లేదు. మెయిన్ ఎప్పుడైనా పురుగు వస్తే మాత్రం దీనికి నువ్వాన్ అనే మందు ఉంటుంది, దాన్ని ఒకసారి 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. దాన్ని బట్టి మనకి పురుగు ఉధృతిని బట్టి అంతే.
1: అంటే ఇక్కడ అతి తక్కువ ఖర్చులో ఎక్కువ దిగుబడి రావడానికి ఈ విధానాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు 11 రోజులు అయిపోయింది, తర్వాత ఇంకొక 5 రోజులలో అయిపోతుంది అంటున్నారు. ఈ పట్టుపురుగు సాగు విధానం ఏ విధంగా చేపట్టాలంటారు? ముఖ్యంగా ఇప్పుడు ఆకేసిన తర్వాత రోజుకు ఎన్నిసార్లు ఈ ఆకేస్తారు, చిన్నప్పుడు ఏ విధంగా వేస్తారు, తర్వాత రోజులు గడిచే కొద్దీ ఏ విధంగా ఆకేస్తారు, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మరి షెడ్లోకి తొండలు కానీ, బల్లులు కానీ, దోమలు కానీ, లేదా ఈగలు కానీ, లేదా చీమలు కానీ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
0: ఫస్ట్ ఇది పురుగు వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న మండలు తీసేయాలి. అది పురుగు పెరుగుతున్న కొద్దీ మనం పెద్ద పెద్ద మండలు వేస్తే దానికి జీర్ణించుకునే శక్తి ఉంటుంది. చిన్న వయసులో అది తినే ఏ విధంగా అయితే తింటుందో ఆ విధంగానే కత్తిరించి మనం ఆకులు వేయాలి. అది పెరిగిన కొద్దీ మనం ఎట్లా వేసినా వేస్తుంది కాబట్టి దాని పురుగు పెరుగుదలని బట్టి మనం ఆకేయాలి. అదొకటి. రెండోది ఏంటంటే మన షెడ్ మాత్రం నీట్ గా ఉంచుకోవాలి. ప్రతిరోజు శుభ్రంగా చీమలు గాంటి, తొండలు, ఈ బల్లులు రాకుండా చూసుకోవాలి. అవి రావడం వల్ల పురుగు చనిపోతుంది, డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. దానివల్ల మనం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి షెడ్ను.
1: అంటే ఇప్పుడు ఈ చీమలు బల్లులు ఇట్లా రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
0: అవి రాకుండా మనం బ్లీచింగ్ పౌడర్ లాంటివి, లేదంటే మన గ్రీస్ ఆయిల్ ఇలాంటి కర్రలకు కింద కర్రలకు రుద్దాలి. రుద్దితే అవి కొంచెం ఉధృతి తక్కువ ఉంటుంది వాటిది.
1: అంటే ఇప్పుడు వేసవి కాలంలో ఎండ తీవ్రత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మరి ఎండ తీవ్రత తట్టుకోవడానికి గాను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు మీ యొక్క పట్టుపురుగుల సాగు విధానంలో?
0: వేసవి కాలం కాబట్టి ఇప్పుడు మనం తట్టు లాంటివి వేసుకొని రోజు వాటర్ కొట్టడం వల్ల, వాటికి పొద్దున సాయంత్రం కొట్టడం వల్ల కొంచెం వాతావరణం కొంచెం చల్లగా ఉంటుంది.
1: అంటే ఇప్పుడు ఈ ఆకుల మీద ఏమైనా చల్లుతారా, పైన రేకుల మీదనే ఓన్లీ చల్లుతారా?
0: పైన రేకుల మీద చుట్టూ తట్టులు కట్టి మన గోనె సంచులు కట్టి వాటికి వాటర్ కొట్టాలి. కొట్టడం వల్ల కొంచెం చల్లగా వస్తుంది.
1: అంటే ఇప్పుడు ఈ పురుగు పెరిగిన పిదప, అంటే ముఖ్యంగా మీరు 8 రోజుల పురుగును తీసుకొచ్చి పెంచడం జరిగింది. ఆ విధంగా క్రమక్రమంగా పురుగు ఎదిగిన కొద్దీ తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏంటి? ఏ విధమైనటువంటి లాభం అర్జించాలంటే ఏ విధమైనటువంటి చర్యలు అనేటువంటి జరుగుతాయి?
0: పురుగు తెచ్చుకున్న తర్వాత మనం ఫస్ట్ మోల్ట్, సెకండ్ మోల్ట్ వాళ్ళు చాకి సెంటర్ వాళ్ళు చేసిస్తారు మనకు. మన దగ్గరికి 3వ మోల్ట్కు వస్తుంది. సెకండ్ మోల్ట్ అయిపోయిన తర్వాత మన దగ్గరికి వచ్చిన రోజు అవి మేత మేయవు. తెల్లారి నుండి మళ్ళీ ఒక రోజు తర్వాత 2వ రోజు కానివ్వండి మనం ఫస్ట్ విజేత చల్లుకోవాలి. దానిపైన దానికి సున్నపు కట్టు రోగం అనేది వస్తుంది. అది రాకుండా ఉండాలంటే మనం విజేత చల్లుకోవాలి ఒక రోజు. అది మోల్ట్ పోయిన తర్వాత తెల్లారి విజేత చల్లు

0: మనం డైలీ పొద్దున ఫీడింగ్ వేసే ముందు చున్నం చల్లుకోవాలి. చున్నం చల్లి రోజు ఫీడింగ్ వేయాలి. ఆ ఫీడింగ్ అయినా పొద్దున సాయంత్రం వేయాలి. ఇప్పుడు ఎండాకాలం, ఎండలు ఎక్కువ, ఉష్ణోగ్రతలు 35-38 డిగ్రీలు ఉన్నాయి కాబట్టి మనం పొద్దున్నే 9 గంటల వరకే ఆల్రెడీ ఫీడింగ్ అయిపోవాలి. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి మళ్ళీ సాయంత్రం 6 గంటల దానికి వేయాలి. మధ్యాహ్నం అది మేయవు, ఎండకు తట్టుకోవు కాబట్టి మేసే శక్తి తక్కువ ఉంటుంది వాటికి. ఇది లేయడం వల్ల వాటికి సున్న ఒక్కటి రోగాన్ని నివారించవచ్చు మనం.
1: ఈ విజేత అనేది వేస్తా ఉన్నారు, విజేత అంటే ఏంటంటే?
0: అది సున్నపుకట్టు రోగాన్ని నివారించేది మందు.
1: మందు
0: మందు
1: అంటే ఇప్పుడు ఈ పురుగులు ఎదిగిన తర్వాత ఇక్కడ మనం ఒక పట్టుకాయ రావడానికి గాను ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు తర్వాత వీటి యొక్క మల్బరీ ఆకును ఆ పురుగులలో వేయడం ఆపుతారు?
0: మొత్తం మన దగ్గరికి వచ్చేసరికి 13 రోజులు వేస్తామండి మనము. మన దగ్గర 16 రోజులు, 18 రోజులు దానిక పురుగు ఉంటుంది. ఒక 3-4 రోజులు, 5 రోజులు మోల్టు పోయినప్పుడు, 3rd, 4th, 5th మోల్టు పోయినప్పుడు మనం ఒకసారి 2 రోజులు పట్టవచ్చు, రోజు నర పట్టవచ్చు, ఒకసారి 2 రోజులు పట్టవచ్చు. అట్లా యావరేజ్ చేసుకున్న ఒక 5 రోజులు పురుగు మేయేది. ఆ తర్వాత మనం 18 రోజులు, 16 రోజులకు వెళ్ళి 3 రోజులు తీసేస్తే మన దగ్గర కంటిన్యూగా ఉండేది 13-14 రోజులు ఉంటుంది. మనం 8 రోజుల పురుగును తీసుకొస్తాం. లాస్ట్ చివరి దశకు వచ్చినప్పుడు మనం ఏమవుతుంది అంటే అది మేత మేయేది ఆపేస్తుంది. ఆపేసిన తర్వాత మనకు చంద్రిక లాంటివి ఉంటాయి, అందులో మనం పొరకల గూళ్ళు పోయకుండా మన ఆ చంద్రిక లాంటి పరిస్థితి మాత్రం ఈ చంద్రికలలో గూళ్ళు పోస్తాయి. గూళ్ళు పోస్తే మనకు లేబర్ ఖర్చు తక్కువ వస్తుంది. దాని ద్వారా మనం వచ్చే కుకున్ నీట్గా ఉంటుంది కాబట్టి మనం చంద్రిక లాంటి పర్వాలి. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇస్తారు, సెరికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు.
1: అంటే ఇప్పుడు ఈ చంద్రిక లాంటివి ఏ విధంగా పరుస్తారు? పైన పరుస్తారా లేకపోతే కంప్లీట్ గా కింద పరుస్తారా, ఎట్లా పరుస్తారు?
0: ఆకు పైభాగాన పరవాలి. ప్రతి బెడ్ బెడ్ కి, రోల్ రోల్ కి ఆకు పైభాగాన్ని మనం వేసిన పురుగు పైభాగాన్ని పరిస్తే ఆ పురుగు అనేది చంద్రికల్లాగా పైకి ఎక్కి మనకు గూళ్ళు పోసే అవకాశం ఉంటుంది.
1: అంటే ఈ కుక్కున్ లో కూడా మోనో కుక్కును, డై కుక్కును, ట్రై కుక్కును, అంటే ఒక పురుగుతో ఉంటే దాన్ని మోనో కుక్కును అని, రెండు పురుగులు కలిసి ఒకే కుక్కున్ లో జొర్రి పట్టు మనం విసర్జిస్తాయి కాబట్టి దాన్ని డై కుక్కును అని ఈ విధంగా చేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ మనకు ఎక్కువగా మోనో కుక్కున, డై కుక్కున్ వంటివి ఎక్కువగా వస్తాయా? ఏ విధంగా వస్తాయి?
0: మోనో కుక్కునే పర్లేదు, అయితే మనం వేసే చంద్రికలను బట్టి, పురుగు అక్కడ ఉన్న ప్లేస్ ను బట్టి మనం చంద్రికలు పరిస్తే ఒకదానికి ఒకటి తగలకుండా నీట్గా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కుక్కును పోస్తుంది. డబుల్ కుక్కున్ అప్పుడు పోసినప్పుడు మనకు మార్కెట్ లో కూడా రేటు చాలా తక్కువ ఉంటుంది.
1: ఇప్పుడు ఈ కుక్కున్స్ వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా ఏరాలంటారు?
0: చంద్రికలు ఉంటాయండి, చంద్రికలు ఉంటాయి. ఆ చంద్రికల వల్ల అవి కుక్కులను మొత్తం చంద్రికలకు వస్తాయి. వచ్చిన తర్వాత చంద్రికలు అవి అట్లనే తీసుకొచ్చి ఒక పట్టాలంటే వేసి పొద్దున్నే ఒక 10 మంది లేబర్ని తీసుకొచ్చి వాటిని తీసి గోనె సంచుల్లాగా వాటిలో తీసుకొని మార్కెట్ కి తీసుకుపోవాలి.
1: అంటే ఇప్పుడు కుకున్ లో కూడా లోపల పురుగు ఉంటది, మరి పురుగు ఏమైతుంది? వీటిని అన్నింటినీ కూడా బాయిల్ చేస్తారు. బాయిల్ చేసినప్పుడు పురుగు అనేటువంటి చనిపోయే అవకాశం ఉంటది కదా, మరి ఏ విధంగా చేస్తారు?
0: చనిపోయే అవకాశం ఉంటది కానీ మనం లోపల పురుగు బయటికి రాకముందే మనం కుకున్ మార్కెట్ కి తీసుకుపోవాలి. అది వచ్చిన కుకున్ పనిచేయదు, అది బయటికి బయట వేస్ట్ పడేయాల్సిందే. కాబట్టి ఆ కుకున్ బయటికి రాకముందే మనం మార్కెట్ కి తీసుకుపోతే వాళ్ళు బాయిల్ చేసే ముందు ఆ పురుగును తీసేసి దాన్ని వేడి నీళ్ళలో బాయిల్ చేస్తారు.
1: అంటే పురుగును చేసిన తర్వాతనే బాయిల్ చేస్తారు?
0: బాయిల్ చేస్తారు వాళ్ళు. మీరు అక్కడ పట్టు పరిశ్రమ ఏది, మన మార్కెట్ వాళ్ళు?
1: అంటే ఇక్కడ పట్టు పరిశ్రమలో పట్టు సాగు విధానం పెంపొందించేందుకు గాను ఈ పురుగును తీసేసిన తర్వాత ఏ విధంగా బాయిల్ చేస్తారు? ముఖ్యంగా
0: అక్కడ వాళ్ళు వేడి నీళ్ళల్లో చేస్తారు. వేడి నీళ్ళల్లో మనం మార్కెట్ తీసుకుపోయిన తర్వాత దాని నాణ్యత చూస్తారు. చూసి దాన్ని కట్ చేసి పురుగును తీసి ఈ కుకును వేడి నీళ్ళలో వేస్తే దానికి కుకును వచ్చేసి 1-1.5 కిలోమీటర్ దారం వస్తుంది. ఒక కుకును వచ్చేసి దాన్ని వేడి నీళ్ళలో వేసి వాళ్ళు మిషన్ కేసి దారం తీస్తారు.
1: మరి ఈ విధంగా మీరు ఒక ఎకరం సాగు చేస్తా ఉన్నారు, ఎకరం సాగు చేసేటువంటి విధానంలో మీరు కనుక గమనించినట్లయితే ఎంతవరకు లాభాన్ని ఆర్జించవచ్చు అంటారు?
0: ఇది వచ్చేసి లేబర్ ఖర్చు చాలా తక్కువ ఉంటుంది ఇందులో.
1: మరి ఇంతవరకు మీరు మల్బరీ సాగు విధానం, పట్టు పురుగుల పెంపకం అనేటువంటి విషయాలను గురించి, ఏ విధంగా ఎక్కువ దిగుబడి ఆర్జించవచ్చు అనేటువంటి దాని గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు, నమస్కారం.
2: ఇంతవరకు మీరు వేసవిలో పట్టుపురుగుల పెంపకంలో అనుభవాలు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ రైతు ఈ వేణుగారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.

0: ఇప్పుడు వినండి. వేసవిలో పుచ్చపంట సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామ రైతు కె వీరన్న గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త ఎం చిరంజీవి గారు.
1: మనము నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామంలో ఉన్నాం. గత 20 సంవత్సరాల నుండి వ్యవసాయంలో అనేక పంటలు పండిస్తూ వివిధ రకాల పండ్ల తోటలు కూరగాయల తోటలు పెంచుతూ అధిక దిగుబడి సాధిస్తున్నటువంటి కుడతాల వీరన్న గారు ఉన్నారు. ప్రస్తుతానికి పుచ్చకాయ తోటలో మెలకువలు ఏ విధంగా చేపట్టాలి, ఏ విధంగా చేపట్టినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని గురించి మనకు తెలియపరచడానికి గాను మన ముందున్నారు. నమస్కారం అండి వీరన్న గారు.
2: నమస్కారం.
1: ముఖ్యంగా కనుక చూసినట్లయితే ఈ పుచ్చతోట సాగులో పుచ్చతోట వేసే ముందు ఈ దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంట?
2: దుక్కి మంచిగా 3-4 సార్లు దున్నుకోవాలి. దున్నిన తర్వాత బోద కొట్టి పెట్టాలి.
1: అంటే ఇప్పుడు ఈ దున్నడంలో ముందు కల్టివేటర్ కొడతారా లేకపోతే ఇట్ల నాగలతోనే దున్నడం ఏమన్నా చేస్తారా?
2: ట్రాక్టర్లే మొత్తం ఇప్పుడు వరకు కల్టివేటర్ కొట్టేసి రోటివేటర్ కొట్టి బోదలేస్తాం. మేమైతే మల్చింగ్ విధానంలో చేస్తున్నాం సాగు.
1: అంటే ఇక్కడ బోయలు కొట్టే విధానంలో ఇప్పుడు మీరు కల్టివేటర్ కొట్టి రోటివేటర్ కొట్టిన తర్వాత బోయలు కొట్టేటప్పుడు ఎన్ని ఫీట్లకు ఒక బోయ లెక్క కొట్టడం అటువంటి జరుగుతుంది?
2: మా దగ్గర బోదలు వేసే మిషన్ ఉంది. మేము 70 మిల్లీమీటర్ తీసుకున్నాం. దాంతో మిషన్ తోనే బోదేసి బోదకు మల్చింగ్ పేపర్ వేసి మల్చింగ్ పేపర్ గోలేసి డ్రిప్ పద్ధతిలోనే పెడుతున్నాం మేము.
1: అంటే ఇక్కడ మీరు పుచ్చకాయ సాగు విధానంలో భూమిని ముందుగా చదును చేసుకునే ముందు ఈ మల్చింగ్ పేపర్ వేసే కంటే ముందు భూమి యొక్క సారం పెరగడానికి గాను ఏమన్నా సేంద్రియ ఎరువులు గాని రసాయన ఎరువులు గాని వేయడం అనేటువంటి జరుగుతుందా?
2: మాకు వెళ్ళిన పంటే ప్రతి సంవత్సరం 2 ఎకరాలు సరిపోని పోతాం. ప్రతి సంవత్సరం పోతూనే ఉంటాం. తర్వాత మళ్ళీ బెడ్ కొట్టిన తర్వాత కూడా సూపర్ ఫాస్ఫేట్ చల్లుకొని బెడ్ వేస్తాం.
1: అంటే ఇప్పుడు బెడ్లు వేసేటప్పుడు సూపర్ ఫాస్ఫేట్ అన్నారు కదా, సూపర్ ఫాస్ఫేట్ లో మీరు ఎంత మోతాదులో నేలకు వేయడం అనేటువంటి జరుగుతుంది?
2: 3-4 బస్తాలు సూపర్ ఫాస్ఫేట్, 2-3 బస్తాలు యాపిండి కలిపి చల్లేసి బోయ కొడతాం. బెడ్ కట్టిన తర్వాత మల్చింగ్ వేసేసి రంధ్రాలు చేసి గింజలు పెడతాం.
1: అంటే ఈ బోయ కొట్టేటప్పుడు ఈ కలిపేటప్పుడు ఎడ్ల నాగలతోనే ఏమైనా దున్నుతారా లేకపోతే ట్రాక్టర్తోనే కొట్టడం జరుగుతుందా?
2: ట్రాక్టర్తోటే దున్నడం, ట్రాక్టర్తోటే బోదేయడం, మల్చింగ్ వేసేసి మొక్క పెట్టడం.
1: అంటే ముఖ్యంగా మనం కనుక చూసినట్లయితే ఈ బోయలు కొట్టేటప్పుడు వేప పిండి సూపర్ ఫాస్ఫేట్ కాకుండా ఇతర ఏమన్నా ఎరువులు కానీ సేంద్రియ ఎరువులు కానీ రసాయన ఎరువులు కానీ వాడడం జరుగుతుందంటారా?
2: ఆల్రెడీ మళ్ళీ తర్వాత పెట్టిన తర్వాత రసాయన ఎరువులు మళ్ళీ డ్రిప్ ద్వారా పంపిస్తాం. ఫస్టే సూపర్ ఫాస్ఫేట్ ఇస్తాం, తర్వాత ఇక మళ్ళీ మొక్క వచ్చిన తర్వాత మళ్ళీ 3x19 మళ్ళీ 14x35 ఇవి డ్రిప్లో పోసుకుంటూ దాని అవసరాన్ని బట్టి ఇస్తూ ఉంటాం.
1: ఇప్పుడు ఒక్కొక్క బోయ కొడతారు కదా, ఒక్కొక్క బోయ కొట్టేటప్పుడు అది ఫీట్ ఉంటుందా, 1.5 ఫీట్ ఉంటుందా 2.5 ఫీట్ల? ఇక్కడ మనం ఇప్పుడు మీరు మల్చింగ్ విధానంలో అక్కడికి ఇక్కడ బల్సీలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ నేలలో ఒక్కొక్క బోయకు ఎంత గ్యాప్ ఉండాలి?
2: ఒక బోయకు మధ్యలో 2 ఫీట్లు ఉంటుంది, బోయ 2.5 ఫీట్లు ఉంటుంది. అంటే 2 బోయల మధ్యలో ఒక 5 ఫీట్లు ఉంటుంది.
1: అంటే 2 బోయల మధ్యలో 5 ఫీట్లు ఉంటుంది. ఈ మధ్యలో మీరు నడవడానికి గాను మాత్రమే వాడుకుంటారు. ఒకవేళ ఈ ఏమన్నా గడ్డి ఇట్లా పడేటువంటి అవకాశాలు ఉంటాయి?
2: తర్వాత 2 బోయల మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది, అందులో గడ్డి వచ్చినప్పుడు గడ్డి మందు కొట్టేస్తాం, అంతే. ఇక కలుపు తీసులు ఏముండదు.
1: అంటే ఇప్పుడు పుచ్చకాయ సాగు విధానంలో ముఖ్యంగా కనుక చూసినట్లయితే పుచ్చకాయ అనేటువంటిది ఎక్కువ ఇప్పుడు మనకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తీవ్రత దృష్ట్యా ఈ పుచ్చకాయ సాగు విధానంలో మీరు మొక్కలను ఏ విధంగా నాటుతారు ఈ వేసవి కాలంలో? దాని యొక్క దృష్టిని ఉంచుకొని
2: బెడ్ కొట్టి బెడ్ మీదనే మల్చింగ్ పేపర్ రంధ్రాలు చేసి రంధ్రానికి ఒక గింజ పెట్టుకుంటూ పోతాం. మొలుస్తుంది, ఇక అవసరాన్ని బట్టి వాతావరణం ఎండ ఎక్కువ ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కువ పెట్టుకుంటూ పోతాం.
1: అంటే ఇప్పుడు మీరు ఒక్కొక్క మొక్కను నాటుతారు కదా రంధ్రాలు చేసి, ఎంతెంత దూరంలో ఒక్కొక్క మొక్కను నాటడం అనేటువంటి జరుగుతుంది?
2: ఒక్కొక్క మొక్కకు ఫీట్ ఉంటుంది. ఆ బెడ్ మీద 2 సార్లు వస్తాయి, 5 ఫీట్ల వల్ల 2 సార్లు ఉంటాయి. మొక్కకు మొక్క మధ్యలో ఫీట్ డిస్టెన్స్ ఉంటుంది.
1: అంటే ఇప్పుడు మీరు ఫీట్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు తీగ పారడానికి గాను లేదా ఈ పుచ్చకాయ ఎదగడానికి గాను ఏ విధమైనటువంటి ఇప్పుడు ఇక్కడ అన్ని కూడా పోళ్లు పాతున్నాయి, అంటే మీదికి ఎక్కిస్తారా కిందనే పారుతుందా చెట్లు?
2: ఆల్రెడీ పోలేదు బీర కోసం, కాబట్టి దానికి కిందనే పారుతుంది, పైకి ఎక్కడ ఏముండదు, కిందనే పారుతా ఉంటాయి.
1: అంటే ఇప్పుడు కింద పారేటువంటి క్రమంలో ఫీట్కు పుచ్చకాయ ఎదగడానికి గాను మొక్కకు సరిపోతుంది అంటారా, ఇంకా ఎక్కువ దూరం వెళ్తుందా?
2: ఫీట్కి ఒకటి పెడతాం కానీ ఏమైనా ఒకటి పోతాయి కదా, 100% మొలవే కదా, 78% మొలుతాయి, అవి ఆడికే సెట్ అవుతాయి, సరిపోతుంది.
1: అంటే ఇప్పుడు పుచ్చ సాగు విధానంలో మీరు మొక్కలు అంటే విత్తనాలు నాటిన తర్వాత నీళ్లు ఏ విధంగా అందిస్తారు, ఎన్ని రోజులకు మొలకెత్తేటువంటి అవకాశం ఉంటుంది?
2: ప్రతిది రోజు తప్పించే రోజు మొలక మొలిసే వరకు ఇస్తాం. మొలక మొలిసిన తర్వాత 4 ఆకులు వచ్చే వరకు 2-3 రోజులకు ఒకసారి ఇస్తాం. ఇక మొలక వచ్చిన 4 ఆకుల తర్వాత ఒక 15 రోజులు ఒక 3-4 రోజులకు ఒకసారి ఇస్తాం. తర్వాత చిన్న పిందె ఒక 1/2 కేజీ పిందె సైజు వస్తుంది కదా, అప్పుడు డైలీ ఇస్తాం.
1: అంటే ఇప్పుడు మన మొక్క నాటిన తర్వాత నీళ్లు కట్టేటువంటి

0: క్రమంలో మనకు పుచ్చతోటలో ఎటువంటి రసాయనాలను వాటిని ఎదగడానికి గానీ ఎక్కువగా ఇస్తారు?
1: ట్రిపుల్ 99 ఇస్తున్నాం, తర్వాత పొటాష్ ఎక్కువ ఇస్తాం మేము, మెయిన్ పొటాష్.
0: ఇప్పుడు మీరు ఇక్కడ డ్రిప్ పైపులను కూడా మల్చింగ్ విధానంలో వాడుతూ ఉన్నారు, ఈ డ్రిప్ వాడేటప్పుడు మీరు ఏమైనా ఎరువులు యూరియా డిఏపి లాంటివి కరిగి ఇచ్చినటువంటి ఎరువులను కూడా ఈ డ్రిప్ ద్వారా పంపించేటువంటి అవకాశాలు ఉంటాయి? అంటే ఇలాంటి ఎరువులు ఎన్ని మీరు డ్రిప్ ద్వారా పంపిస్తారు? మొత్తం పంట అయిపోయే వరకు, అంటే పూర్తి అయ్యే వరకు ఎన్నిసార్లు ఈ మందులను ఇస్తారు? ఈ యూరియా డిఏపి కాకుండా జింక్ ఇలాంటి ఏమన్నా ఇస్తారా?
1: మామూలుగా ఒక ఒక పంట కాలం మొత్తం మీద ఒక 50 కిలోల యూరియా ఇచ్చినాం, ట్రిపుల్ 99 ఒక 25 కేజీలు, పొటాష్ ఒక 100 కేజీలు, పొటాష్ ఎక్కువ ఇస్తాం మేము.
0: అంటే ఇప్పుడు పుచ్చకాయ సాగు విధానంలో, ఇప్పుడు ఈ పుచ్చలో రకరకాల పుచ్చకాయ సాగు విధానం అనేటువంటిది ఉన్నది, మీరు ఈ పుచ్చకాయ సాగు విధానంలో ఎటువంటి పుచ్చ రకాలను మీరు పెట్టడం జరుగుతుంది? దాని యొక్క పంట కాలం ఎంత, ఎన్ని నెలల పంట?
1: మేము పెట్టింది కిరణ్ వెరైటీ, 60 నుంచి 70 రోజులకు పంట కాలం పంట చేతికి వస్తుంది.
0: 60 నుంచి 70 రోజులు. కొన్ని కాయలు చిన్నగా ఉంటాయి, కొన్ని కాయలు పెద్దగా ఉంటాయి, ఈ కాయ సైజు పెరగడానికి గాను ఎటువంటి చర్యలు చేపట్టాలి ఈ పుచ్చకాయ సాగు విధానంలో?
1: కాయ సైజు పెరగాలంటే న్యూట్రియన్స్ ఎక్కువ ఇవ్వాలి. న్యూట్రియన్స్ అంటే మేము ఐపీఎం వాళ్ళది సఫలా సేవ అని ఉంటుంది, అది ఒక 2 సార్లు స్ప్రే చేస్తాం, కాయ సైజు బాగా వస్తుంది. తర్వాత రేటు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, తర్వాత ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి వీలు ఉంటుంది. మన చేను కూడా మార్కెట్ డౌన్ ఉంది అనుకో, 10 రోజులు ఆగినా చేను ఉంటుంది, ఏం కాదు. అదే వేరే రకాలు అయితే అది తెంపే టైంలో తెంపకపోతే తొందర అంతా కూలిపోతుంది.
0: ఇప్పుడు మనకు మొక్క పెట్టిన తర్వాత ఎన్ని రోజులలో ఈ పూత కాసేటువంటి అవకాశం ఉందంట?
1: 20 నుంచి 25-30 రోజులలో మొత్తం పూత పిందిస్తుంది, 40 రోజులలో 1 కేజీ 1/2 కేజీ సైజ్ అవుతుంది, 60 నుంచి 70 రోజుల పక్క అనుకొస్తుంది. ఆడపూలు ఎక్కువ వచ్చి దిగుబడి ఎక్కువ రావడానికి పనిచేస్తుంది. తర్వాత ఇక పచ్చ పురుగు అవి వచ్చినప్పుడు వాడికి ట్రేసర్ కొట్టుకుంటాం, డెలిగేట్ కొట్టుకుంటాం, అంతేగా వేరే చిన్న చిన్న మందులు కొట్టాం ఇక మేము.
0: అంటే ఇప్పుడు ఈ ఎక్కువ పూత రావడానికి ఈ బోరాన్ ను ఎన్నిసార్లు మీరు స్ప్రే చేస్తారు ఒక పంట కాలంలో?
1: 2 సార్లు, 4 ఆకుల దశలో ఒకసారి, పూత పిందే దశలో ఒకసారి, కాయలు వంకర పోకుండా ఉండడం కోసం 2 సార్లు స్ప్రే చేస్తాం.
0: అంటే ఎన్ని రోజులకు ఒకసారి చేయడం జరుగుతుంది?
1: ఫస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజులు ఆగి మళ్ళీ చేస్తే సరిపోతుంది.
0: అంటే ముఖ్యంగా కనుక చూసినట్లయితే పుచ్చకాయ సాగు విధానంలో మనం కనుక చూసినట్లయితే ఈ పంట ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ పండిస్తా ఉన్నారు పుచ్చ సాగు?
1: 15 నుంచి పండిస్తాం.
0: అంటే ఇప్పుడు ఈ కాత దశలో పిందే దశ నుంచి వెళ్ళి ఎక్కువ కాపాడుకోవాలి అని అంటారు, పిందే దశ నుండి కాయ కాసే వరకు ఎటువంటి రసాయన ఎరువులు వాడాలి, నీళ్ల వాడకం కూడా ఎక్కువగా ఉండాలి అని అంటారు, అది ఏంటిది అసలు?
1: పిందే 1/2 కేజీ సైజు పిందే వచ్చినప్పుడు ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలి, ఇస్తేనే కాయ సైజు వస్తుంది. నీళ్ళు తక్కువ వేసినాం అనుకో, చెట్టు వల్లిందంటే సైజు తక్కువ అయిపోతుంది, తొందరగా కాయ పండుతుంది. నీళ్లు ఎప్పటికీ పెట్టుకుంటా పోతే సైజు పెద్దగా వస్తుంది బాగా.
0: పిందే నుంచి కాయ వరకు ఎదిగే క్రమంలో ఎటువంటి రసాయనాలు వాడాలంటారు?
1: మేమైతే ట్రేసరే కొడతాం, వేరే మందులేం కొట్టాము. ఇక పూతకు పిందెకు కాయ సైజు రావడానికి, కాయ వంకర పోకుండా అన్ని రకాలుగా పనిచేస్తుంది, ఎక్కువ పనిచేస్తుంది. మామూలు కెమికల్స్ అయితే తొందరగా 1-2 రోజులు పనిచేస్తాయి, అది సరిపోద్ది దానికి. కాబట్టి ఎక్కువ రోజులు మన్నిగా ఉండడం కోసమే ట్రేసరే కొడతాం. 2 సార్లు ట్రేసర్ కొట్టిందంటే ఇక పంట అయిపోయినట్టే.
0: అంటే ఇక ముఖ్యంగా మనకు ఈ నీళ్ళ తడి, ఈ పిందె నుంచి కాయ వరకు నీటి తడి అనేది ఈ వేసవి కాలంలో ఎక్కువగా నీళ్ళ తడి ఇవ్వాలి అని అంటారు, ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అంటారు?
1: కాబట్టి రోజు 1 గంట నుంచి 1.5 గంటల రోజు ప్రతిరోజు.
0: ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల పుచ్చ సాగు చేస్తున్నారు?
1: మేము 4 ఎకరాల దాకా చేసాం.
0: 4 ఎకరాల విస్తీర్ణంలో పంటను ఏ విధంగా ఎదగడానికి ఎటువంటి చర్యలు చేపడతా ఉన్నారు? 4 ఎకరాలలో ఇప్పుడు మీకు తెంపడానికి గానీ మందులు కొట్టడానికి గానీ ఏదైనా చేయాలన్నప్పుడు లేబర్ అవసరం ఉంటుంది, దీనికి లేబర్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే మీరు మల్చింగ్ విధానం వాడుతున్నారు కాబట్టి.
1: లేబర్ పెద్దగా అవసరం లేదు, గడ్డి రాదు, ఒకసారి మొదల గడ్డ అని 1-2 పోసలు ఉంటే తీసేస్తాం అంతేగా, గడ్డి అనేది లేదు. మళ్ళీ తెంపినప్పుడే మనుషులు, తెంపినప్పుడు కూడా 4 మనుషులు అయితే తెంపుడు అయిపోతాయి, బండిలో ఓడిపోతే లోడ్ చేస్తాం అయిపోతుంది.
0: అంటే ఇప్పుడు ఇది ఎదిగే క్రమంలో ముఖ్యంగా ఇందే తొలుచు పురుగులు లేదా పువ్వు తొలుచు లేదా మొగ్గ తొలుచు పురుగులు అనేటువంటి వస్తాయి, తర్వాత ఎక్కువగా ఈ ఆకు తినేటువంటి పచ్చ పురుగు కూడా ఎక్కువగా ఆశించేటువంటి అవకాశాలు ఉంటాయి, ఇవి మూడు ఎక్కువగా కనబడతాయి పుచ్చకాయలు. ఈ మూడు నియంత్రించడానికి గాను ఎటువంటి మందులు వాడతారు ముఖ్యంగా మనకు?
2: ఇంతవరకు మీరు వేసవిలో పుచ్చపంట సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామ రైతు కె వీరన్న గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఎం చిరంజీవి గారు.

0: మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం మరికొద్దిసేపట్లో.
2: ఆకాశవాణి జలజీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
3: ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం నీరు. మానవ నాగరికతలన్నీ నదీ తీరాల్లోనే విరాజిల్లాయి. కానీ కాలక్రమేణా పెరుగుతున్న జనాభా, కాలుష్యం వల్ల నీటి నాణ్యత, లభ్యతలో ఎన్నో మార్పులొచ్చాయి. నీటి సేకరణ కోసం గ్రామీణ మహిళలు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి రావడం వల్ల వారి సమయం వృధా అవడమే కాకుండా శారీరక శ్రమతో పాటు అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసేది. నదీనాం సాగరో గతి అన్నట్లుగా నదులన్నీ సాగరాన్ని చేరుతాయి. కానీ ఆలోపే ఆ జలాలు మన గ్రామాల్లోని ప్రతి గడపను తాకేలా చేసి వారి దాహార్తిని, నీటి కష్టాలను నిర్మూలించి నవభారత నిర్మాణంలో గ్రామీణ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారి జీవన ప్రమాణాలను పెంచేందుకే ప్రవేశపెట్టబడిన ఒక మహత్తర యజ్ఞం జలజీవన్ మిషన్. ప్రారంభమైన ప్రారంభమైన ఈ పథకం కేవలం ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక విప్లవం. కొన్ని కోట్ల గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యంగా ఇది సాగుతోంది. అపోహిష్ట మయోభువః అని వేదం ఉద్ఘాటించింది. అంటే నీరు మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి అని అర్థం. జలజీవన్ మిషన్ ద్వారా ఇలాంటి సుస్థిరమైన నీటి సరఫరా వ్యవస్థను స్థాపించి సుజల, సస్యశ్యామల, వికసిత భారతావని నిర్మాణానికి పూనుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పథకం అమలులో గణనీయమైన ప్రగతిని కనబరుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాలకు సైతం రక్షిత మంచినీటిని చేరవేయడంలో ప్రభుత్వ కృషి ప్రశంసనీయం. ఈ మిషన్ను విజయవంతం చేయడంలో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. కాకినాడ జిల్లాలో జల్ జీవన్ మిషన్ అమలు తీరుతెన్నుల గురించి కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్ గారు ఆకాశవాణితో మాట్లాడారు.
4: నమస్కారం శ్రోతలారా, ఈరోజు మనం చర్చించబోయే అంశం గ్రామీణ భారతదేశంలో తాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న జలజీవన్ మిషన్, ముఖ్యంగా కాకినాడ జిల్లాలో జరుగుతున్న ప్రగతి గురించి. కాకినాడ జిల్లాలో మొత్తం 20 మండలాలు, 667 హ్యాబిటేషన్లు ఉన్నాయి. జలజీవన్ మిషన్ కింద ఇప్పటి వరకు 1007 పనులు ఆమోదం పొందగా వాటి అంచనా వ్యయం సుమారు 498.59 కోట్లు. జిల్లాలో మొత్తం 389,205 గృహాలు ఉండగా 2019లో ఈ పథకం ప్రారంభానికి ముందు కేవలం 101,973 గృహాలకు మాత్రమే, అనగా 26.20% ట్యాప్ కనెక్షన్లు మాత్రమే ఉండేవి. జలజీవన్ మిషన్ అమలులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 233,919 కొత్త గృహాలకు ట్యాప్ కనెక్షన్లు అందించబడినాయి. దీంతో మొత్తం 335,892 గృహాలకు, అనగా 86.39% తాగునీటి కనెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇది జిల్లాలో సాధించిన గొప్ప పురోగతి. ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఒక భారీ బల్క్ వాటర్ సప్లై మల్టీ విలేజ్ స్కీమ్. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది, ధౌలేశ్వరం బ్యారేజ్ స్థిరమైన నీటి వనరును ఉపయోగించి తాగునీరు సరఫరా చేయబడుతుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 1,650 కోట్లు. ఇది 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 మండలాలు, 167 హ్యాబిటేషన్లను కవర్ చేస్తుంది. 13.13 లక్షల జనాభాకు లబ్ధి చేకూరేలా రూపకల్పన చేయబడుతుంది. ఈ స్కీమ్లో 111 MLD సామర్థ్యంతో ఆధునిక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. ఇలాంటి భారీ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతంగా త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. హర్ ఘర్ జల్ లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలో మొత్తం 349 గ్రామ పంచాయతీలు ఉండగా

0: 57 పంచాయతీలు హర్ ఘర్ జల్గా నివేదించబడినాయి మరియు 44 పంచాయతీలు ధృవీకరించబడినాయి. ఈ ప్రగతి వెనుక ప్రభుత్వం కృషితో పాటు ఇంజనీరింగ్ విభాగం, స్థానిక సంస్థలు మరియు గ్రామస్తుల సహకారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. జలజీవన్ మిషన్ వల్ల మహిళలకు ఎంతో ఉపశమనం కలిగింది. ఇంతకుముందు తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంటి వద్దనే స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అలాగే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో శుభ్రమైన త్రాగునీరు అందడం వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతోంది. ముగింపుగా చెప్పాలంటే కాకినాడ జిల్లాలో జలజీవన్ మిషన్ అమలు వికసిత్ భారత్ లక్ష్యానికి ఒక బలమైన అడుగు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ధన్యవాదములు.
1: జలశక్తి అభియాన్ను విజయవంతం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశేష కృషి చేస్తోంది. ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంతాలకు నీటిని చేరవేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తూ పైప్లైన్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది నీటి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందించే నీరు కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ మరియు జల్జీవన్ మిషన్ వార్షిక సర్వేలలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబరిచినందుకు పలుమార్లు అవార్డులను అందుకుంది. ముఖ్యంగా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అందించడంలోను, నీటి సరఫరాను సెన్సార్ల ద్వారా పర్యవేక్షించడంలో చూపిస్తున్న చొరవకుగాను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అసలు నీటి సరఫరా నిరంతరాయంగా జరగాలంటే మూల వనరు బలంగా ఉండాలి. ఇక్కడే భూగర్భ జలశాఖ పాత్ర ప్రాధాన్యత సంతరించుకుంటుంది. శాస్త్రీయ పద్ధతుల ద్వారా భూమిలోని నీటి లభ్యతను గుర్తించడం, బోర్లు మరియు బావుల స్థానాలను నిర్ణయించడంలో వీరిది కీలక పాత్ర. అంతేకాకుండా వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేసే రీఛార్జ్ స్ట్రక్చర్స్ నిర్మించడం ద్వారా వనరుల్ని సుస్థిరం చేస్తూ వీరు ఈ మిషన్కు శాస్త్రీయమైన, సుస్థిరమైన పునాదుల్ని వేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో భూగర్భ జలశాఖ కార్యకలాపాలను మనకు వివరిస్తున్నారు విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖాధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత గారు. ఆ వివరాలు కూడా విందాం.
2: అందరికీ నమస్కారం. ఈరోజు జల్ జీవన్ మిషన్ లో భాగంగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నిర్వర్తించే యాక్టివిటీస్ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జల వినియోగాన్ని నియంత్రించడం మరియు మరికొన్ని ప్రాంతాల్లో భూగర్భ జల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భూగర్భ జల వనరుల నిర్వహణ కొరకు వాటర్షెడ్ విధానంలో జిల్లా యొక్క భూగర్భ జల వనరులను కాలానుగుణంగా అంచనా వేయటం అనేది జరుగుతుంది. బోరుబావుల స్థలాల ఎంపిక కోసం హైడ్రోజియలాజికల్ మరియు జియోఫిజికల్ పరిశోధనలు నిర్వహించడం జరుగుతుంది. ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డులతో మెరుగుపరిచిన పిజోమీటర్ల నెట్వర్క్ ద్వారా భూగర్భ జల మరియు నాణ్యత పర్యవేక్షించడం జరుగుతుంది. ఆక్వాకల్చర్ ప్రాంతాలు, ఉప్పునీటి ప్రాంతాలు వంటి నాణ్యతా సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించి అభివృద్ధి మరియు నిర్వహణ చర్యలతో సంబంధించి భూగర్భ జల స్థితిని అంచనా వేయటం అనేది జరుగుతుంది. జిల్లాలో భిన్నమైనటువంటి భౌగోళిక మరియు శిలా నిర్మాణ యూనిట్లను కవర్ చేయడానికి హైడ్రాలజీ ప్రాజెక్ట్ కింద మరియు SDP నిధుల ద్వారా విశాఖపట్నం జిల్లాలో 8 సాధారణ పరిశీలన బావులు మరియు 31 పిజోమీటర్ బావులను ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా భూగర్భ జల మట్టాల సీజనల్ మార్పులను గమనించి భూగర్భ జల రీఛార్జ్ మరియు వినియోగ గణనలో ఉపయోగిస్తున్నాము. రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం జలధార జలహారతి అనేటువంటి ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు భూగర్భ జల మట్టాలను 3-6 మీటర్లకు తీసుకురావడానికి రీఛార్జ్ నిర్మాణాలను, అనగా చెక్ డ్యామ్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్, రీఛార్జ్ పిట్లను నిర్మించడం, చెరువులను పొడికి తీయటం, స్లూయిస్లను రిపేర్ చేయటం వంటి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించబడింది. విశాఖపట్నం జిల్లాలో భూగర్భ జల మట్టాలు 6-20 మీటర్ల మధ్య ఉన్నటువంటి 135 గ్రామాలను గుర్తించడం జరిగింది. ఈ గ్రామాల్లో భూగర్భ జల మట్టాలను 3-6 మీటర్లకు తీసుకురావడానికి రీఛార్జ్ నిర్మాణాలను ప్రతిపాదించింది. ఈ 135 గ్రామాల్లో 39 పట్టణ ప్రాంతాల్లో ఉండగా మిగిలిన 95 గ్రామాల్లో భూగర్భ జల మట్టాలను 3-6 మీటర్లకు తీసుకురావడానికి అనువైనటువంటి రీఛార్జ్ నిర్మాణాలను గుర్తించేందుకు కొన్ని బృందాలను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ యొక్క బృందాలు ఏం చేస్తాయంటే ఆయా ప్రాంతాల్లో MI ట్యాంక్స్ ని, స్లూయిస్లని, చెక్ డ్యామ్స్ ని ఐడెంటిఫై చేసి వాటి యొక్క పూడికలు తీయటం లేదా కొత్తగా ఏమైనా

0: స్ట్రక్చర్స్ ని ప్రపోజ్ చేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల వర్షాకాలంలో పడినటువంటి ప్రతి వర్షపు నీటి బొట్టును మనం ఒడిసిపట్టగలం. దాని కారణంగా భూగర్భ జలాల నీటి మట్టం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసి ఈ యొక్క జలధార జలహారతి ప్రోగ్రామ్ ని ప్రభుత్వం ప్రతిపాదించింది. థ్యాంక్ యూ.
1: జలజీవన్ మిషన్ వేగం, పారదర్శకతను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ప్రపంచ ప్రఖ్యాత పత్రికలు, సంస్థలు ఈ పథకాన్ని భారతదేశపు మౌన విప్లవంగా అభివర్ణిస్తూ కలుషిత నీటి వల్ల వచ్చే డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు తగ్గడం వల్ల పేద కుటుంబాల వైద్య ఖర్చులు తగ్గుతున్నాయని కొనియాడుతున్నాయి. భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో కుళాయి ద్వారా నీరు రావడం వల్ల మహిళల సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో వస్తున్న మార్పులను ప్రత్యేక కథనాలుగా ప్రచరిస్తున్నాయి. ఈ పథకం ద్వారా పెట్టిన ప్రతి రూపాయి పెట్టుబడికి ఆరోగ్యపరంగా 4 రూపాయల లాభం చేకూరుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. అంతేకాదు, నోబెల్ గ్రహీత మైఖేల్ క్రీమర్ వంటి ఆర్థికవేత్తలు ఈ పథకం ద్వారా శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని ప్రశంసించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను ఈ పథకం కోసం వెచ్చిస్తున్నాయి. నారీ శక్తి సే జల్ శక్తి అన్నట్లుగా గ్రామాల్లోని నీటి నాణ్యతను పరీక్షించే బాధ్యతను మహిళలకు అప్పగించడం ద్వారా వారి సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇంటింటికి నీరు రావడం వలన లబ్ధి పొందిన కృష్ణవేణి గారి మాటలు ఇప్పుడు ఒకసారి విందాం.
2: నమస్కారం, నా పేరు కృష్ణవేణి. అనకాపల్లి జిల్లా సోడవరం మండలం. మాకు కొలీలు ప్రభుత్వం వారు కొలీలు ఇచ్చినందుకి ధన్యవాదాలు. మాకు పనులకు అది వెళ్ళడానికి అది టైంకి అవ్వేది కాదు. అలాంటి ఇప్పుడు నీళ్లు ఇంటింటికి నీళ్లు బాగా వస్తున్నాయి. టైంకి అన్ని పనులు జాగ్రత్త చేసుకుంటున్నాం. వీధి చివరిన కొలీ ఉండేది, అప్పుడు చాలా ఇబ్బంది పడిపోయేవారమే. ఇప్పుడు ఇంటింటికి కొలీలు రావడం వల్ల మాకు చాలా కష్టం తప్పింది. బాగానే ఉంది అంతానా. ప్రభుత్వం వాళ్ళకి మీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
1: విన్నారు కదా, ఇలా దేశంలోని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జల్ జీవన్ పథకాన్ని 2028 డిసెంబర్ వరకు పొడిగించి జల జీవన్ మిషన్ 2.0గా దాన్ని పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా సుజలం భారత్ అనే డిజిటల్ ఫ్రేమ్ వర్క్ ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ఐడి, సుజల్ గావ్ ఐడిని కేటాయించి నీటి సరఫరాను రియల్ టైంలో పర్యవేక్షిస్తారు. ఇక జల రక్షణలో ప్రజా భాగస్వామ్యం కూడా అత్యంత కీలకం. ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో నీటిని మన ముంగిటకు తెస్తోంది. కానీ ఆ నీటిని పొదుపుగా వాడుకోవడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేయడం, జలవనరుల్ని కలుషితం కాకుండా చూసుకోవడం పౌరులుగా మనందరి బాధ్యత. ప్రభుత్వ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పడుతున్న శ్రమకు మనం ఇచ్చే నిజమైన గౌరవం నీటిని జాగ్రత్తగా వాడుకోవడమే. జలం రక్షతి రక్షిత అనే నినాదంతో సాగుతున్న ఈ ప్రయాణం స్వయం సమృద్ధ గ్రామాల నిర్మాణానికి నాంది పలుకుతోంది. ప్రభుత్వ సంకల్పం, అధికారుల కృషి, ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడే ఈ జల ఉద్యమం సంపూర్ణ విజయం సాధిస్తుంది. నేడు ప్రతి ఇంటి ముంగిటా కురుస్తున్న జలధార నవభారత ఉజ్వల భవిష్యత్తుకు ప్రతిరూపంగా నిలుస్తోంది. నీరే ప్రాణాధారం. ఆ నీటిని ప్రతి ఇంటికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఇది ఈనాటి వికసిత్ భారత్.
3: మీరింతవరకు జల్ జీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
4: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
5: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని. ఈ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి కంచే. ఈ చిత్రం కోసం చిత్తరంజన్ భట్ సంగీత సారథ్యంలో శ్రేయ ఘోషాల్, అభయ్ ఆలపించిన సిరివెన్నెల గీతం.

చిత్రం కంచే. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా నుండి కిరణ్, వెంకటేష్, విజయ, శాంతి, రామకృష్ణయ్య, వెంకట్, శంకరి, కుమరయ్య మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు వినండి ఈ పాట.

వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, శిరీష, వేణుగోపాల్, ప్రియాంక, లక్ష్మీనారాయణ మరియు వారి బంధుమిత్రులు వీరందరూ కోరుతున్న పాట

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం వినండి. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే జయశ్రీ గారి గాత్రం

ఇంతవరకు మీరు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే జయశ్రీ గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం మధుర గీతాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా వినండి స్వప్న ఈ చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన డాక్టర్ దాశరథి గీతం, సంగీతం సత్యం.

ధర్మదాత ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం సంగీతం చలపతిరావు.

డాక్టర్ చక్రవర్తి. ఈ చిత్రం కోసం ఎస్ రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో పి సుశీల ఆలపించిన కొసరాజు గీతం.

ఏకవీర ఈ చిత్రం కోసం ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన కృష్ణశాస్త్రి గీతం, సంగీతం కెవి మహదేవన్.

గోపాలుడు భూపాలుడు ఈ చిత్రం కోసం ఎస్పి కోదండపాని సంగీత సారథ్యంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: చిట్టి చెల్లెలు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఇదాలోకం ఈ చిత్రం కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో రామకృష్ణ పి సుశీల ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం.

రాజ్కుమార్ ఈ చిత్రం కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం. గీత రచన ఆచార్య ఆత్రేయ.

ఇంటింటి రామాయణం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం. సంగీతం నాగేంద్ర.

ఇంతవరకు మీరు మధురగీతాలు కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ప్రారంభమయ్యే ఆకాశవాణి కార్యక్రమాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.